దిస్ ఈజ్ మైక్ వన్ టెస్టింగ్. ద టైమ్ ఈజ్ 31 మినిట్స్ 24:23 ఓవర్. దిస్ ఈజ్ మైక్ వన్ టెస్టింగ్. ఓకే, దిస్ ఈజ్ మైక్ టూ టెస్టింగ్. ద టైమ్ ఈజ్ 5:31:44 సెకండ్స్ ఓవర్. ద టెస్టింగ్ ఈజ్ ఓవర్.

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, సెప్టెంబర్ నెల 3వ తేదీ, ఈరోజు గురువారం. వివిధ భారతిలో సమయం 5:58:50. శుభోదయం.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతాను. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయ తొలి సీఈఓగా విశ్రాంత ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఎంపికయ్యారు. ఆయన దాదాపు 39 ఏళ్ల పాటు వాయుసేనలో సేవలందించారు. విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో అయోధ్య రామాలయంలో పరిపాలన, ఆర్థిక కార్యకలాపాల నిర్వహణను బలోపేతం చేసేందుకు ఆలయ ట్రస్ట్ చర్యలు తీసుకుంటోంది. భారత నౌకాదళ అవసరాల నిమిత్తం నిర్మించిన ఐఎన్ఎస్ సమర్థక్ నౌకను ఎల్ఎన్టీ సంస్థ బుధవారం నేవీ అధికారులకు

అప్పగించింది. నౌకకు వివిధ దశల్లో చేపట్టవలసిన పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది. సాంకేతికత ఆధారంగా వ్యాధుల పర్యవేక్షణ, ముందస్తు అంచనా, నివారణ చర్యలను సమర్థంగా చేపట్టాలని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జి వీరపాండ్యన్ సూచించారు. డిసీజ్ మానిటరింగ్, డెసిషన్ మేకింగ్ సెంటర్ కార్యకలాపాలు, విధి విధానాలపై భాగస్వామ్య సంస్థలతో విజయవాడలో నిన్న నిర్వహించిన కార్యశాలలో ఆయన ప్రసంగించారు. చేనేత సహకార సంఘాలకు రాష్ట చేనేత కార్మికుల సహకార సంఘం ఆప్కో ద్వారా సకాలంలో చెల్లింపులు చేస్తున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఒక ప్రకటనలో తెలిపారు. గత రెండేళ్లలో చేనేత వస్త్రాల కొనుగోళ్లకు సంబంధించి 24.51 కోట్ల రూపాయలను చెల్లించినట్లు వెల్లడించారు. పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గొల్లగుప్పలో తాజా పరిస్థితిపై జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ మంత్రికి ఫోన్ ద్వారా వివరించారు. గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల తుది జాబితాను రాష్ట ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్టంలోని 13,278 గ్రామ పంచాయతీల పరిధిలోని 133,128 వార్డులకు మొత్తం 136,326 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించినట్లు రాష్ట ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేట ఒక ప్రకటనలో తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు పరిధిలో భీమవరం జాతీయ రహదారి అభివృద్దికి 43 కోట్ల రూపాయల నిధులతో తొలిదశ పనులకు ఆమోదం లభించిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణ గడువును ఈ నెల 10 వరకు కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వందన సినీ భక్తి పాటలు వింటారు.

0: స్వామి చింతనతో అయ్యప్ప చింతనతో
1: స్వామి చింతనతో అయ్యప్ప చింతనతో
0: స్వామి
1: స్వామి
0: అయ్యప్ప చింతనతో స్వామి అయ్యప్ప

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు: ఉత్తరాంధ్రను అభివృద్దికి చిరునామాగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రాణహిత, చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో బాలికల కోసం 6 కోట్ల రూపాయలతో శానిటరీ కిట్లను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమ కాలువ నుంచి గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నీరు పుష్కలంగా ఉంటే పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధికి భద్రత ఉంటుందని తెలిపారు. విశాఖ, అనకాపల్లి ప్రాంతాలకు భారీ పెట్టుబడులు రానున్నాయని, డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. విశాఖను ఏఐ పట్టణంగా, ఉత్తరాంధ్రను అభివృద్దికి చిరునామాగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు. గూగుల్, రిలయన్స్, రెన్యూ 5 గిగావాట్లు డేటా సెంటర్లు, టీసీఎస్, కాగ్నిజెంట్ ఇలాంటి కంపెనీలన్నీ వస్తున్నాయి. ఆసియా మొత్తానికి విశాఖ నుంచే సీ కేబుల్ కనెక్టివిటీ అవుతుంది.

0: దేశంలోనే అత్యధిక వేగంగా అభివృద్ధి చెందిన నగరం మన విశాఖపట్నం అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా.
1: ప్రాణహిత చేవెళ్ల, SLBC, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో నిర్వహించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డు 2026ను డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్కు ప్రదానం చేసే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ళ ఈ రోజు ఆగిపోయి ఉన్నది. అదే విధంగా SLBC ఆగిపోయి ఉన్నది. 42 కిలోమీటర్ల టన్నెల్, ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్. ఆ టన్నెల్ పూర్తయితే ప్రపంచంలోనే గొప్ప కీర్తి తెలంగాణ ప్రాంతానికి వస్తుంది. ఆయన ఆశయాన్ని నేను, నా మిత్రులు, సహచర మంత్రివర్గ సభ్యులు ఆ ఆశయాన్ని కొనసాగిస్తాం. 100కి 100% ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును, SLBC ప్రాజెక్టును, కల్వకుర్తి ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ సమాజానికి అంకితం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తున్నాను.
1: ఆంధ్రప్రదేశ్లోని రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాల నాయకులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులు మంత్రిని కలిసి నిన్న వినతిపత్రం అందజేశారు. సర్వేయర్లు, ఇతర రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే బకాయిలు, మధ్యంతర భృతి, PRC అంశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ఆర్థికపరమైన అంశాలపై చర్చిస్తామని హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లా కాకానీలో JNTUK ఇంజనీరింగ్ కళాశాలలో నూతనంగా నిర్మించిన 3 వసతి భవనాలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 70 కోట్ల వ్యయంతో 1600 మంది విద్యార్థులకు అత్యాధునిక వసతులతో గౌతమి, కృష్ణవేణి, నాగార్జున పేర్లతో ఈ వసతి గృహాలను నిర్మించారని చెప్పారు. తరువాత కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో క్రీడా వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 20 కోట్ల రూపాయలతో నిర్మించనున్న క్రీడా వసతి కేంద్రాన్ని అధికారులతో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, యువత క్రీడాకారులకు పూర్తిస్థాయిలో ఉపయోగపడేలా ఆధునిక క్రీడా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ, వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రభుత్వ కార్యాలయాల్లో సులభతరమైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో 43 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక లిఫ్టును జిల్లా కలెక్టర్ రాజాబాబుతో కలిసి మంత్రి నిన్న ప్రారంభించారు. జిల్లాలో గుర్తించిన 15,000 మంది దివ్యాంగులకు విడతల వారీగా సహాయ పరికరాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
3: దివ్యాంగుల కోసం ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలు అమలు పరుస్తాం. దివ్యాంగులకి ఈ రోజు దాన్ని 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ట్రాన్స్జెండర్స్ కూడా 4,000 రూపాయలు ఇచ్చినటువంటి పెన్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం, మా ప్రభుత్వం అండి. ఈ రోజు ఈ వర్గాల సంక్షేమానికి చాలా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెడుతున్నాం. వృద్ధులకు కూడా 4,000 పెన్షన్ ఇస్తున్నటువంటి భారతదేశంలో మా ప్రభుత్వం అనే విషయాన్ని నేను తెలియజేసుకుంటూ, దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా దివ్యాంగులు కల్పించడం జరిగింది. హామీల్లో ఈ రోజు చాలా వరకు మేము అమలు చేయడం జరిగింది.
1: ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో బాలికల కోసం 6 కోట్ల రూపాయలతో శానిటరీ కిట్లను అందిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విజయవాడ గుణదలలోని బీసీ బాలికల వసతి గృహంలో కిట్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఒక్కో కిట్లో 11 రకాల పారిశుద్ధ్య వస్తువులు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణంతో పాటు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ

లక్ష్యమని మంత్రి తెలిపారు. రానున్న 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో మెరుగైన ఫలితాల కోసం ఇప్పటి నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేటలో ఉన్న గొల్లలగుడికి జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తింపు లభించింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ ఏఎస్ఐ అధికారిక ప్రకటన జారీ చేసింది. ఆగస్టు 31న జారీ చేసిన ప్రకటనను గెజెట్ ఆఫ్ ఇండియాలో ప్రచురించారు. ప్రాచీన కట్టడాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాల చట్టం 1958 ప్రకారం ఈ గుర్తింపు ఇచ్చినట్లు ఏఎస్ఐ తెలిపింది. పాలంపేటలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం రామప్ప ఆలయానికి నైరుతి దిశలో ఉన్న గొల్లలగుడి విశిష్ట నిర్మాణంతో తూర్పు ముఖంగా ఉన్న మండపం చుట్టూ 3 గర్భాలయాలతో త్రికూటాలయంగా ప్రసిద్ది చెందింది. అగ్నివీర్ పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణంలో చేపట్టిన ఆర్మీ నియామక ర్యాలీ గత అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. ఈ నెల 20వ తేదీ వరకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ర్యాలీ కొనసాగనుంది. రాష్టంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 10,350 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఆర్కే బీచ్ రోడ్డులో 1.6 కిలోమీటర్ల రన్నింగ్ ట్రాక్ను సిద్దం చేశామని అధికారులు తెలిపారు. అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ సమయానికి అవసరమైన ధృవపత్రాలతో హాజరు కావాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉండగా ర్యాలీ నేపథ్యంలో ప్రతిరోజు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు పార్క్ హోటల్ జంక్షన్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసు అధికారులు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో రానున్న 2 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తరాంధ్రను అభివృద్దికి చిరునామాగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రాణహిత, చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో బాలికల కోసం 6 కోట్ల రూపాయలతో శానిటరీ కిట్లను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: హాయ్ స్టూడెంట్స్.
1: గుడ్ మార్నింగ్.
2: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
3: Yes, ma'am.
2: చెప్పండి.
3: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
1: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
3: Yes, ma'am.
1: గుడ్ గుడ్.
3: కాఫీ టైం ఏంటి రోషిణి? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం వినేసేయండి.
4: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్.

0: చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్నీ నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను. అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శిరణ్య. పట్టణీకరణ వల్ల జనాభా పెరుగుదల, భవిష్యత్ నీటి అవసరాలు వంటి సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ ఈరోజు ముంబైలో బ్యాంకులు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లతో ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మహిళల టీ20 క్రికెట్ ఆసియా కప్లో ఈరోజు భారత్, హాంకాంగ్ జట్లు తలపడతాయి. ఇక వార్తల వివరంగా, పట్టణీకరణ వల్ల జనాభా పెరుగుదల, భవిష్యత్ నీటి అవసరాలు వంటి సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పట్టణ స్థానిక సంస్థల కోసం చింతల్ శిబిరాలను నిర్వహించాలని సూచించారు. నిన్న జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన 2 రోజుల జాతీయ జలశాఖ సదస్సు ముగింపు సమావేశానికి ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నీటిని ఆదా చేసే సాంకేతికతలను మరింతగా అవలంబించాలని పిలుపునిచ్చారు. భారతీయ తయారీదారులు, భాగస్వాములు సమర్థవంతమైన పరిష్కారాలను అభివృద్ది చేసి వాటిని విస్తరించేందుకు ప్రత్యేక ప్రదర్శనలు, కార్యశాలలను నిర్వహించాలని ప్రధానమంత్రి సూచించారు. 2 రోజుల పాటు జరిగిన విస్తృత చర్చలను ప్రధానమంత్రి అభినందించారు. ఈ సమావేశం నుంచి వెలువడిన కార్యాచరణ అంశాలను నిరంతర సమీక్ష, అభ్యసన ప్రక్రియ ద్వారా కొనసాగించాలని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక

సంబంధాలతో పాటు ప్రాంతీయ అంతర్జాతీయ సవాళ్లపై ఇరువురు నేతలు చర్చిస్తారు. ఆ దేశ రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్తో సహా నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న బెల్జియం ప్రధానమంత్రి భారత్లో 3 రోజుల పాటు పర్యటిస్తారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత పరిశ్రమ వ్యాపార సమాఖ్య సమావేశంలో వీవర్ కీలకోపన్యాసం చేస్తారు. ఈ పర్యటన భారత్ బెల్జియం భాగస్వామ్యంతో పాటు వాణిజ్యం, పెట్టుబడి, రక్షణ, భద్రత, పునరుత్పాదక ఇంధనం వంటి పరస్పర ఆసక్తిగల రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు అవకాశం కల్పిస్తుందని మా ఆకాశవాణి ప్రతినిధి తెలిపారు. బ్రిక్స్ దేశాల మేధో సంపత్తి కార్యాలయాల అధిపతుల 18వ సమావేశం 2వ రోజు నిన్న న్యూఢిల్లీలో జరిగింది. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఈ ఏడాది బ్రిక్స్ ఇతివృత్తానికి అనుగుణంగా అధిపతులు చర్చలు జరిపారు. ఐపీ చట్రాలు సాంకేతిక స్థితిస్థాపకతను, సుస్థిర ఆర్థిక వృద్దిని ఎలా ప్రోత్సహిస్తాయో ఈ సందర్భంగా చర్చించారు. ఐపీ బ్రిక్స్ కూటమిలో ప్రాజెక్టుల సమర్థవంతమైన అమలు, సహకారం, సమన్వయ యంత్రాంగాల ప్రాముఖ్యత, పురోగతి సమీక్షపై బ్రిక్స్ ఐపీ కార్యాలయాల అధిపతులు ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రపంచ ఆవిష్కరణ, సృజనాత్మకత, ఆర్థిక అభివృద్దికి కీలక చోదకంగా ఉన్న మేధో సంపత్తి రంగంలో బహుపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు తమ ఉమ్మడి నిబద్దతను అధికారులు పునరుద్ఘాటించారు. యూరోపియన్ యూనియన్, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి పలు ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో తన ఆర్థిక భాగస్వామ్యాలను మరింతగా పెంపొందించుకునేందుకు భారత్ ముందడుగు వేసింది. యాష్విల్లో జరిగిన G20 సమావేశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధిక పెట్టుబడులు, పటిష్టమైన సప్లై చైన్లు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల విస్తృతి కోసం వినియోగించుకున్నారు. G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంక్ గవర్నర్ల సమావేశం సందర్భంగా సీతారామన్ పలు ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. యూరోపియన్ ఎకానమీ అండ్ ఫినాన్షియల్ అఫైర్స్ కమిషనర్ వాల్డిస్ డోమ్రోవిస్క్తో జరిపిన చర్చల్లో భారత్ ఈయు ఆర్థిక ద్రవ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు. ప్రపంచ బ్యాంకు అధ్యకుడు అజయ్ బంగాతో జరిగిన ప్రత్యేక సమావేశంలో 1.5 బిలియన్ డాలర్ల అభివృద్ది విధానాన్ని సీతారామన్ స్వాగతించారు. దేశంలో గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్ హబ్ను ఏర్పాటు చేయడానికి ప్రపంచ బ్యాంకు గ్రూప్తో భారత్ చేస్తున్న సహకారాన్ని కూడా సీతారామన్ ప్రముఖంగా ప్రస్తావించారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ఏఐఆర్ న్యూస్_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ ఈరోజు ముంబైలో బ్యాంకులు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లతో ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. స్వయం సహాయక బృందాలకు పంపిణీ చేసే సగటు మొత్తాన్ని పెంచేందుకు వ్యక్తిగత సంస్థల రుణ పోర్టుఫోలియోను రెట్టింపు చేయడంపై ఈ సమావేశం దృష్టి సారిస్తుంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం స్థాయిలో సహకార రుణ వ్యవస్థ పాత్రను బలోపేతం చేయడం ద్వారా దీర్ఘకాలికంగా పేరుకుపోయిన రుణ మంజూరు, సకాలంలో నిధుల పంపిణీకి పరిష్కారం కనుగొనేందుకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి భారత రిజర్వు బ్యాంక్, ఆర్థిక సేవల విభాగం, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, నాబార్డ్, పీఎఫ్ఆర్డీఏ, కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లు, ఇతర కీలక భాగస్వామి సంస్థల నుంచి సీనియర్ ప్రతినిధులు హాజరవుతారని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో జరిగిన అలీనోద్యమ శిఖరాగ్ర సమావేశానికి అనుబంధంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న పలు దేశాల నేతలతో వరుస ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. కీలకమైన రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడం, భాగస్వామ్యాన్ని విస్తృతం చేయడంపై ఈ సమావేశాలు దృష్టి సారించాయి. ఈ సమావేశాల సందర్భంగా మంత్రి కిరణ్ రిజిజు సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వాలీద్ ఏఎం ఇల్కరిజీతో చర్చలు జరిపారు. న్యూఢిల్లీ సెర్బియాల మధ్య చారిత్రాత్మక సంబంధాలను బలోపేతం చేస్తూ పరస్పర ఆసక్తిగల రంగాలలో భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసే మార్గాలను అన్వేషించేందుకు ఇరువురు నేతలు చర్చలు జరిపారు. కేంద్ర మంత్రి సెర్బియా అధ్యకుడు అనా బ్రెనాబిక్తో సమావేశమై భారత్ సెర్బియా ప్రజల సంబంధాలు, ఇరు దేశాల శాసన దౌత్య ప్రాముఖ్యతను చర్చించారు. కిరణ్ రిజిజు అంగోలా విదేశీ వ్యవహారాల మంత్రి టెట్ ఆంటోనియోతో సమావేశమై ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు.

ఉత్తరప్రదేశ్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నివారించే లక్ష్యంతో ఈ రోజు నుంచి ఈ నెల 17వ తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా ఒక ప్రత్యేక హెచ్పీవీ టీకా కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట వ్యాప్తంగా మొత్తం 75 జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం కింద 14 ఏళ్ల వయసు గల సుమారు 10 లక్షల మంది అర్హులైన కౌమార బాలికలకు హెచ్పీవీ టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమం సమయంలో అర్హులైన బాలికలు వారి తల్లిదండ్రులు ముందుకు వచ్చి టీకా వేయించుకోవాలని లక్నో ముఖ్య వైద్యాధికారి డాక్టర్ ఎన్బీ సింగ్ విజ్ఞప్తి చేశారు. మహిళల క్రికెట్లో యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఈ రోజు జరిగే టీ20 ఆసియా కప్ లో గ్రూప్ ఏలోని 2వ మ్యాచ్లో భారత్ హాంకాంగ్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఆదివారం దుబాయ్లో జరిగిన మ్యాచ్లో థాయిలాండ్పై 94 పరుగుల భారీ విజయంతో భారత మహిళల జట్టు తమ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ రోజు జరిగే మ్యాచ్లో విజయం సాధిస్తే హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ప్రస్తుతం జరుగుతున్న 8 టోర్నమెంట్లలో సెమీఫైనల్స్కి చేరుకుంటుంది. నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన గ్రూప్ బి మ్యాచ్లో శ్రీలంక 75 పరుగుల తేడాతో ఇండోనేషియాపై విజయం సాధించింది. భారత్ తొలిసారిగా హ్యుందాయ్ ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్కు ఆతిథ్యమివ్వనుంది. ఎల్లుండి నుంచి ఈ నెల 9 వరకు అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ఫ్రంట్లో ఈ సిరీస్ జరగనుంది. ఇందులో 20 దేశాల నుంచి 100 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారు. జూన్ 30 నుంచి జూలై 4 వరకు బ్యాంకాక్, చెకియాలోని నోమెస్టోలో జరిగిన పోటీల తర్వాత 2026 సిరీస్లో ఇది 3వ దశ. 4వది చివరి దశ అక్టోబర్లో చిలీలోని శాంటియాగోలో జరుగుతుంది. తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతంలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భ, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పట్టణీకరణ వల్ల జనాభా పెరుగుదల, భవిష్యత్ నీటి అవసరాలు వంటి సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ముంబైలో బ్యాంకులు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లతో ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మహిళల టీ20 క్రికెట్ ఆసియా కప్ లో ఈరోజు భారత్ హాంకాంగ్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్. నేను మీ అజయ్ రాకింగ్ మధుతో. మరి మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి స్టూడియోలో టైం చూస్తే 7:16 అయితే అయిపోయింది. మరి నేను మీ అజయ్ రాకింగ్ మధు అయితే వచ్చేసాను. మరి కాఫీ టైంకి మనకి వెల్కమ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం అయితే కాఫీ టైంకి వెల్కమ్ చెప్పేద్దాం. మరి కాఫీ టైంలో ఇవాళ మీకోసం చాలా విషయాలైతే నేనైతే తీసుకొచ్చేసాను. మరి కాఫీ టైంలో అంతకు ముందుగా మరి మీకోసం ఒక మంచి మాట అయితే వస్తుంది. మన విశ్వాసం ఎలాగా ఉండాలి అంటే వెలుగు ఇంకా కనిపించక ముందే తెల్లవారబోతుంది అనే నమ్మకంతో పాడే పక్షి లాంటిదే మన విశ్వాసం కూడా. సో మరి కష్టాలు చీకట్లు మన చుట్టూ ఉన్నప్పటికీ మంచి రోజులు తప్పకుండా వస్తాయనే నమ్మకం, ఆ నమ్మకమే మన విశ్వాసం. సో మరి

పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ఆశను కోల్పోకుండా ముందుకు సాగాలి. ఇతరుల కోసం మనం చేసే సేవలోనే జీవితానికి నిజమైన అర్థం, ఇంకా సంతృప్తి, ఆనందం ఉంటాయి. సేవ చేస్తే మనకు కలిగే ఆనందమే నిజమైన ఆనందం. సో మరి ఒక మంచి కోట్ అయితే వినేశారు. మరి మీకోసం సూపర్గా సాంగ్ అయితే వచ్చేసింది. కాఫీ టైంలో ఇంకా బాలీవుడ్ విషయాలు మనం అయితే మాట్లాడుకునే ముందు మీకోసం సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఆ మూవీ నుండి నిద్ర లేచిన జాబిలి అనే పాట అయితే వస్తుంది. అభయ్ జోధ్పుర్కర్, అంజనా సౌమ్య సాయి పాడిన ఈ పాటకు మ్యూజిక్ మిక్కీ జే మేయర్, లిరిక్స్ రామజోగ శాస్త్రి. మరి ఈ సాంగ్ అయితే వచ్చేసింది వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM లో.

సోగ్గడే చిన్ని నాయన మూవీ నుండి సూపర్ గా సాంగ్ అయితే వినేశారు. శ్రేయ ఘోషల్, ధనుంజయ్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ అను ప్రుబెన్స్, లిరిక్స్ వచ్చి బాలాజీ. మనం ఉన్నాము కాఫీ టైంలో. మరి కాఫీ టైంలో

ఇవాళ డే స్పెషల్స్ గురించి మనమైతే మాట్లాడేసుకుందాం. సో మరి భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 7 వరకు జాతీయ పోషకాహార వారోత్సవాల్లో భాగంగా మరి ఈరోజు పోషకాహార శక్తిని పెంచుకోవడం, మనం రోజు తినే ఆహారంలో చిరుధాన్యాలను ఎక్కువగా తీసుకోవడం వలన అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా రక్షణ కల్పిస్తాయన్నమాట. బరువు తగ్గడానికి డయాబెటీస్ కంట్రోల్, గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ మెరుగుపడడం, ఎముకల బలం, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సో మీరు కూడా ఆలోచించండి, ఆరోగ్యం మనకు మన చేతుల్లోనే ఉంది, అది ఎలా అనేది మనమే ప్లాన్ చేసుకోవాలి. మరి ఇవాల్టి జాతీయ పోషకాహార వారోత్సవాల భాగంగా మరి పోషకాహార శక్తిని పెంచుకోవడం, మన రోజు తినే ఆహారంలో చిరుధాన్యాలను కూడా ఎక్కువ యాడ్ చేసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం కాఫీ టైంలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ కూడా వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ 1 నేను ఒక్కడే మూవీ నుండి, ఆవుత జో మోకర్తా అనే పాట అయితే వస్తుంది. నేహా బాసిన్ పడిన ఈ పాటకు మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్, లిరిక్స్ చంద్రబోస్. మరి వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM మరీ స్టూడియోలో. టైం చూసి 7:33 అయితే అయిపోయింది. మనం ఉన్నాము కాఫీ టైంలో. మరి మనమైతే కాఫీ టైంలో డే స్పెషల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మరి జాతీయ నేత్రదాన పక్షోత్సవం 10వ రోజు భాగంగా ఈరోజు మనకు ఒక గొప్ప సందేశాన్ని గుర్తు చేస్తుంది. మరి మరణం తర్వాత కూడా మనం కళ్ళ ద్వారా మరొకరి జీవితంలో వెలుగు నింపవచ్చు. నేత్రదానం వల్ల దృష్టిని కోల్పోయిన వారికి కొత్త ఆశ అయితే కలుగుతుంది. మనం జీవించి ఉన్నప్పుడు కళ్ళను దానం చేయలేం, కానీ మరణానంతరం నేత్రదానం చేయడం వల్ల మన కళ్ళలోని వెలుగును మనతోనే ఆగకుండా మరొకరి జీవితంలో వెలుగుగా మారాలి. నేత్రదానం గురించి తెలుసుకుందాం, కుటుంబ సభ్యులతో చర్చిద్దాం, సమాజంలో అవగాహన పెంచుదాం. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం కాఫీ టైంలో. మరి ఇవాళ డే స్పెషల్స్ గురించి మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ బస్టాప్ మూవీ నుండి. కళలకి కనులొచ్చిన అనే పాట అయితే వస్తుంది. రేవంత్ పాడిన ఈ పాటకు లిరిక్స్ కాసల్ శ్యామ్. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము కాఫీ టైంలో. మరి కాఫీ టైంలో ఇవాళ డే స్పెషల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మరి అలాగే ఇవాళ కైల్ ముహూర్త అంటే తెలుసా, కర్ణాటకలో కొడవ భాషలో కైల్ అంటే ఆయుధం లేదా శస్త్రం అని, ముహూర్త అంటే పండుగ అనే అర్థం. మరి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 3న జరుపుకునే పండుగ, అది కూడా ఎందుకంటే వరి నాట్లు వేయడం పూర్తయిన తర్వాత వ్యవసాయం కష్టాలు ముగిసినందుకు కృతజ్ఞతగా ఈ పండుగను జరుపుకుంటారు. మరి ఇవాళ డే స్పెషల్స్ ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం కాఫీ టైంలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ కూడా వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ సై మూవీ నుండి, నల్లా నల్లా అని పిల్ల అనే పాట అయితే వస్తుంది. ఎంఎం కీరవాణి చిత్ర పడిన. ఈ పాటకు మ్యూజిక్ ఎంఎం కీరవాణి, లిరిక్స్ శివశక్తి దత్త. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: City FM 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము కాఫీ టైంలో. ఇవాళ డే స్పెషల్స్ గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం విత్ యువర్ ఆర్జే రాకింగ్ మధుతో. మరి అలాగే ఇవాళ కాఫీ టైంలో నెక్స్ట్ డే స్పెషల్ ఏంటి అంటే, హేక్రూ హిడోంగ్బా అనేది భారతదేశంలో మణిపూర్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం జరుపుకునే ఒక సాంప్రదాయ పడవ పందెం పండుగ అన్నమాట. ఈ పడవ పందెంకి ముందు ఒక 108 ఉసిరికాయలతో చేసిన మాల అయితే చేస్తారన్నమాట. చేతిలో వలిసిన 108 బియ్యం గింజలతో చేసిన మాలను సమర్పించి దేవుడికి, ఆ తర్వాత ఆ మాలను పడవ నాయకులు ధరించి రేస్ను స్టార్ట్ చేస్తారట. సో మరి బాగుంది కదా, మణిపూర్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం హేక్రూ హిడోంగ్బా అనే భారతదేశంలో మనం జరుపుకునే పండుగ ఒక సాంప్రదాయమైన పండుగ అన్నమాట. మరి ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం కాఫీ టైంలో. మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ఏవన్ ఎక్స్ప్రెస్ మూవీ నుండి తెల్లవారుతుంటే అనే పాట అయితే వస్తుంది. సుస్వరం అనిరుద్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ హిప్ హాప్ తమిజ. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

శంకర్ మహాదేవన్ పాడిన సూపర్ సాంగ్ అయితే వినేశారు. అర్ధశతాబ్దం మూవీ నుండి మరి మనమున్నాము కాఫీ టైంలో. మరి కాఫీ టైంలో లాస్ట్ డే స్పెషల్ గురించి మనం అయితే మాట్లాడుకున్నాం. మరి ఇవాళ డే స్పెషల్ లాస్ట్ ఏంటి అంటే డోల్ గ్యారాస్ అనమాట. డోల్ గ్యారాస్ అనేది ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా మధ్యప్రదేశ్ ఇంకా రాజస్థాన్ రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకునే ఒక పవిత్రమైన హిందూ పండుగ అనమాట. దీనిని తెలుగు రాష్ట్రంలో పరివర్తిని ఏకాదశి, పద్మ ఏకాదశి లేదా వామన ఏకాదశి అని పిలుస్తారు. మరి ఈరోజు శ్రీకృష్ణుణ్ణి ఊయల్లో ఉంచి ఊరేగించడం, శ్రీ మహావిష్ణువు యోగా నిద్రలో ఒక పక్క నుంచి మరో పక్కకు కదలడం మరియు వామన అవతార ప్రాముఖ్యత వంటి విశేషాలన్నమాట. భక్తులు ఈ రోజున కఠినమైన ఉపవాసాలు ఆచరించి విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజిస్తారు కూడా. మరి ఇవాళ డే స్పెషల్స్ గురించి చాలా అయితే మనం అయితే మాట్లాడుకున్నాం కాఫీ టైంలో. మరి మీకోసం లాస్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఎక్కడికి పోతావు చిన్నవాడ మూవీ నుండి, నీతో ఉంటే చాలా అనే పాట అయితే వస్తుంది రమ్య బెహరా పాడిన. ఈ పాటకు మ్యూజిక్ శేఖర్ చంద్ర, లిరిక్స్ రామజోగ శాస్త్రి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమ కాలువ నుంచి గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న విడుదల చేశారు. విశాఖను ఏఐ పట్టణంగా, ఉత్తరాంధ్రను అభివృద్దికి చిరునామాగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా కాకానీలోని జేఎన్టీయుకే ఇంజనీరింగ్ కళాశాలలో నూతనంగా నిర్మించిన 3 వసతి భవనాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిన్న ప్రారంభించారు. 70 కోట్ల వ్యయంతో విద్యార్థులకు అత్యాధునిక వసతులతో ఈ వసతి గృహాలను నిర్మించారని లోకేష్ తెలిపారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాల నాయకులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులు నిన్న మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో బాలికల కోసం 6 కోట్ల రూపాయలతో శానిటరీ కిట్లను అందిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విజయవాడ గుణదలలోని బీసీ బాలికల వసతి గృహంలో మంత్రి నిన్న కిట్లను పంపిణీ చేశారు. క్రీడా వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 20 కోట్ల రూపాయలతో నిర్మించనున్న క్రీడా వసతి కేంద్రాన్ని అధికారులతో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. అగ్నివీర్ పథకం కింద విశాఖపట్టణంలో చేపట్టిన ఆర్మీ నియామక ర్యాలీ గత అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. ఈ నెల 20వ తేదీ వరకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ర్యాలీ కొనసాగనుంది. అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ, నిర్ణీత సమయానికి అవసరమైన ధృవపత్రాలతో హాజరు కావాలని అధికారులు సూచించారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్టస్థాయి టోర్నమెంట్లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచి 9 బంగారు, 20 వెండి పతకాలు కలిపి మొత్తం 29 పతకాలు సాధించారు. రాష్టస్థాయి పోటీల్లో యోగా, విలువిద్య, అథ్లెటిక్స్, వెయిట్

బెట్టింగ్, బాక్సింగ్ క్రీడా అంశాల్లో పాల్గొని ప్రతిభ చాటారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా వ్యవసాయ శాఖ అధికారులు విధులు నిర్వహించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ పథకాలు, సేవల నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి స్టూడియోలో టైం చూసే 8:04 అయిపోయింది. మరి మనమైతే ఉన్నాము గుడ్ మార్నింగ్ విజయవాడకి, మనమైతే వెల్కమ్ చెప్పేద్దాం. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో మరి మీకోసం డీజిల్ అండ్ పెట్రోల్ రేట్స్, ఇంకా గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ మరి నేనైతే అప్డేట్ తీసుకొచ్చేసాను. మరి ఇవాల్టి గోల్డ్ రేట్ ఎలా ఉందో చూద్దాం. సో మరి ఇవాల్టి గోల్డ్ రేట్ గ్రాము ధర వచ్చేసరికి 15,201 రూపాయి అయితే ఉంది. అలాగే ఇంకా సిల్వర్ రేట్ వచ్చేసరికి గ్రాము ధర వచ్చేసరికి 249.90 రూపాయలు అయితే ఉంది. ఇంకా డీజిల్ అండ్ పెట్రోల్ రేట్స్ మనమైతే చూసేద్దాం. మరి డీజిల్ రేట్ వచ్చేసరికి లీటర్ ధర వచ్చేసరికి 104.96 రూపాయలు అయితే ఉంది. ఇంకా అలాగే పెట్రోల్ అయితే 117.25 రూపాయలు అయితే ఉంది పర్ లీటర్కి. మరి ఇది ఇవాల్టి డీజిల్ అండ్ పెట్రోల్ రేట్స్, ఇంకా గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ అయితే వినేశారు. మరి ఇంకొన్ని విషయాలు మనం అయితే మాట్లాడుకునే ముందు మరి మీకోసం సూపర్గా సాంగ్ అయితే వచ్చేసింది. అత్తారింటికి దారేది మూవీ నుండి టైమ్ టు పార్టీ అనే పాట అయితే వస్తుంది. డేవిడ్ సిమోన్ మల్గాడి శుభా పడిన. ఈ పాటకు లిరిక్స్ రామజోగ శాస్త్రి. మరి ఈ పాట అయితే వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: FM 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి స్టూడియోలో టైం చూస్తే 8:11 దాటి 50 సెకండ్లు. నేను మీ ఆర్జే రావు కింగ్ మధుతో. మరి మీరైతే ఉన్నారు గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడలో మరి వెదర్ అప్డేట్ ఎలా ఉంది అనుకుంటే, మరి విజయవాడలో కొంచెం 29 డిగ్రీస్ నుంచి అలాగే 34 డిగ్రీల వరకు ఉంటుందన్నమాట సాయంత్రం 5 దాకా. అసలు మరి అలా అలాగా ఇంకా క్లైమేట్ అయితే 31 అలా తగ్గిపోతుంది అన్నమాట. సో మరి అంత ఎండ అయితే ఉండదు కాబట్టి ఉంటుంది, కొంచెం ఎండ కూడా ఉంటుంది, లేకుండా ఉండదు. సో మరి జాగ్రత్తగా ఉండండి. మరి ఇది వాళ్ళ వెదర్ అప్డేట్ విజయవాడది. మరి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది సైనికుడు మూవీ నుండి, మాయరా అంటూ సాంగ్ అయితే వస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉన్నికృష్ణ కవిత పాడిన ఈ పాటకు మ్యూజిక్ హరీష్ జయరాజ్, లిరిక్స్ కులశేఖర్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో ఇవాళ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అప్డేట్ గురించి ఎదురు చూస్తున్నారు కదా. మరి మీకోసం నేనైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ అప్డేట్ అయితే తీసుకొచ్చేసాను. మరి పంజాబ్ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు రిక్రూట్మెంట్ అయితే ఉంది, క్లర్క్ రిక్రూట్మెంట్ అనమాట. ఎలిజిబిలిటీ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ వేకెన్సీస్ వచ్చేసరికి 531 మాత్రమే ఉన్నాయి. శాలరీ వచ్చేసరికి 19,000 నుండి 63,000 వరకు ఉండవచ్చు. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి 7 సెప్టెంబర్ 2026 అనమాట. 7 సెప్టెంబర్ 2026 ఒకసారి చూసుకొని ఎవరైతే ఇంపార్టెంట్ ఉందో వాళ్ళకైతే తప్పకుండా అప్లై చేసుకోండి. ఇంకా అలాగే నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే, బ్యాంక్ ఆఫ్ బరోడా లోకల్ బ్యాంక్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ అయితే ఉంది. ఇంకా ఎలిజిబిలిటీ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. వేకెన్సీస్ వచ్చేసరికి 2482 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. శాలరీ వచ్చేసరికి 48,000 నుండి 85,000 దాకా ఉంటుంది. సో మరి లాస్ట్ డేట్ వచ్చేసరికి 7 సెప్టెంబర్ 2026 అనమాట. మరి టైం అయితే ఉంది, మరి చూసుకోండి. ఈ లోపు అయిపోతే చాలా టైం లేట్ అయిపోతుంది కాబట్టి ఒకసారి వెబ్సైట్లో చెక్ చేసుకొని వీలైతే త్వరగా అప్లై చేసుకోండి. ఇది ఇవాళ ఎంప్లాయ్మెంట్ న్యూస్. మరి మనమైతే ఉన్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ చెన్నై లవ్ స్టోరీ మూవీ నుండి, వదలనే అనే పాట అయితే వస్తుంది. జావేద్ అలీ పాడిన ఈ పాటకి మ్యూజిక్ మనీష్ శర్మ. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి షెడ్యూల్లో టైం చూసే 8:27 దాటి 50 సెకండ్లు అయిపోయింది. మరి మనం ఉన్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో ఇవాళ ట్రాఫిక్ అప్డేట్ ఏంటి అనేది చూస్తున్నారు కదా. మరి ట్రాఫిక్ అప్డేట్ అయితే వచ్చేసింది. మరి కంట్రోల్ రూమ్ దగ్గర కొంచెం కొంచెంగా ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మరి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కొంచెం స్టార్ట్ అవుతుంటారు కాబట్టి సో మరి జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే ఇంకా పింగళి వెంకయ్య మార్గ్ దగ్గర కూడా ఇంకా ట్రాఫిక్ అయితే ఉంది. ఇంకా మన ఎంజీ రోడ్ విజయవాడ రోడ్లో, మరి ఎంజీ రోడ్లో అయితే ట్రాఫిక్ అయితే ఉంది. ఇంకా ఐటీ రిటర్న్ కంపెనీ దగ్గర అయితే ట్రాఫిక్ అయితే ఉంది. మరి జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే ఏలూరు రోడ్లో కూడా రామరపాడు రింగ్ దగ్గర కొంచెం ట్రాఫిక్గా ఉంది. సో మరి జాగ్రత్తగా వెళ్ళండి, స్లోగా వెళ్ళండి, నిదానంగా వెళ్ళండి. మరి త్వరగా వెళ్ళాలనుకునే వాళ్ళు త్వరగా బయలుదేరండి. సో ట్రాఫిక్ అయితే అవాయిడ్ చేయొచ్చు. మరి మార్నింగ్ టైం అంటే కాలేజెస్, మరి స్కూల్స్, అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చిన్న చిన్నగా స్టార్ట్ అవుతారు కాబట్టి తప్పకుండా హెల్మెట్ అయితే పెట్టుకోండి. సెల్ ఫోన్ అయితే పట్టుకొని అస్సలు డ్రైవ్ చేయొద్దు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయొద్దు. అర్జెంట్ అయితే తప్ప పక్కన ఆపి మాట్లాడండి. అలాగే సీట్ బెల్ట్ అయితే కంపల్సరీగా పెట్టుకోండి. హెల్మెట్ అయితే తప్పకుండా ధరించండి. సేఫ్టీ మనకి ఎంతో ముఖ్యం కాబట్టి ఇంట్లో వాళ్ళు మన గురించి ఎదురు చూస్తుంటారు కాబట్టి మన సేఫ్టీ, మన నిదానమే ప్రధానం కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇది ఇవాళ ట్రాఫిక్ అప్డేట్. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ గ్రీక్ వీరుడు మూవీ నుండి సాంగ్ అయితే వచ్చేసింది. రంజిత్ రీటా పడిన ఈ పాటకు లిరిక్స్ బాలాజీ. మరి ఈ పాట అయితే వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM లో.

0: అసలు ఏంజెల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనే తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఏంజెల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్నిసార్లు ఏంజెల్ ఏంజెల్ ఏంజెల్ అనుకు, చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం మరి షెడ్యూల్లో టైం చేస్తే 8:34 మరి మనమైతే ఉన్నాము. గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో మరి మీకోసం మంచి కోట్ అయితే నేనైతే తీసుకొచ్చేసాను. మరి కోట్ ఏంటి అంటే, డ్రీమ్ అండ్ మేక్ ఇట్ రియల్, కలలు కనండి నిజం చేసుకోండి. కేవలం కలలను కనడం కాకుండా వాటిని సాధించడానికి కృషి చేయాలనే గొప్ప సందేశం గురించి మనమైతే మాట్లాడుకుందాం ఈరోజు కోట్లో. మరి వాళ్ళు గుడ్ మార్నింగ్ కోట్లో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, ఇద్దరమ్మాయిలతో మూవీ నుండి టాప్ లేచి పొద్దునే పాట అయితే వస్తుంది, సాగర్ గీత మాదిరి పాడిన. ఈ పాటకు లిరిక్స్ భాస్కర్ భట్ల, రవి కుమార్. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో మనమైతే ఉన్నాము. మరి మంచి కోడి గురించి మనమైతే మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. మరి కళలు కనండి, నిజం చేసుకోండి అనేది. మరి కళలు మన జీవితంలో ఏం సాధించాలి అని అనుకుంటున్నామో ముందుగా ఒక లక్ష్యం అయితే ఊహించుకోవాలి. మరి అదే మన కళకు ప్రారంభం కూడా. స్పష్టమైన లక్ష్యం ఉంటే మన ప్రయత్నాలకు సరైన దిశ లభిస్తుంది కదా. లక్ష్యం లేని కళ కేవలం ఊహగానే మిగిలిపోతుంది. మరి ఎప్పుడైతే నేను సాధిస్తాను అని అనుకోవడం మాత్రమే సరిపోదు, మరి ఆ కళను నిజం చేసుకోవడానికి చిన్న చిన్న అడుగులతో కార్యాచరణ మనమైతే ప్రారంభించాలి. మరి విజయానికి సులభమైన మార్గం ఎప్పుడు ఉండకపోవచ్చు, కానీ పట్టుదలతో క్రమశిక్షణతో కష్టపడితే మన కళలకు మనం దగ్గరవుతాం. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది గుడ్ మార్నింగ్ విజయవాడలో మిర్చి మూవీ నుండి మీకా సింగ్ పాడిన ఈ పాట అయితే వస్తుంది. లిరిక్స్ వచ్చి రామజోగ శాస్త్రి. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి 101.3 FM.

వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో మనమైతే ఉన్నాము. మరి మంచి ఒక కోట్ గురించి మాట్లాడుకుంటున్నాం, కళలు కనండి నిజం చేసుకోండి అని చెప్పి. మరి ప్రతి కళ నెరవేరుతుందా అంటే, కొన్ని కళలు నిజమవ్వాలి అంటే కొంత సమయం పడుతుంది. మరి సరైన సమయం కోసం ఎదురు చూడడం, నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి కదా. ఇతరుల అభిప్రాయం కంటే మన లక్ష్యంపై మనకు నమ్మకమైతే ఉండాలి. ఒక అందమైన కళకు కృషి తోడైతే ఆ నిజమైన అదే మరి నిజమైన విజయంగా మారుతుంది. అందుకే డ్రీమ్ అండ్ మేక్ ఇట్ రియల్ మనకు చెప్పే సందేశం, కలలు కనండి, ప్లాన్ చేసుకోండి, కష్టపడండి, ఆ కలలను నిజం చేసుకోండి. ఇది వాళ్ళ కోట్ గురించి మనమైతే ఒక మంచి కోట్ గురించి మాట్లాడుకున్నాం కదా. మరి ఇంకొన్ని కోట్ గురించి మాట్లాడుకునే ముందు మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ మిర్చి మూవీ నుండి సాంగ్ అయితే వినేశారు. మరి అలాగే నాయక్ మూవీ నుండి సాంగ్ మీకోసం నేనైతే ప్లే చేస్తున్నాను. శుభలేఖ రాసుకున్న అనే పాట అయితే వస్తుంది, హరిచరణ్ శ్రేయ ఘోషల్ పడిన. ఈ పాటకు లిరిక్స్ వేటూరి సుందరామూర్తి. వింటూ స్టేడియం టూ వివిధ భారతి 101.3 FM.

0: తప్పు కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ పక్క క్లిక్లోనైనా. వా,
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
5: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
4: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
4: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి మనం ఉన్నాము గుడ్ మార్నింగ్. విజయవాడలో మంచికోటి గురించి మనం అయితే మాట్లాడుకున్నాం కదా, కలలు కనండి నిజం చేసుకోండి అని చెప్పి. కేవలం కలలు కంటేనే కాదు, వాటిని సాధించడానికి కృషి చేయాలనే గొప్ప సందేశం మనమైతే మాట్లాడుకున్నాం. మరి ప్రతి కళ నెరవేరుతుందా అంటే కొన్ని కళలు కానీ నిజమవ్వాలి, అంటే కొంచెం టైం అయితే పడుతుంది. మరి దానికి తగ్గట్టు మనం కళలు కంటేనే సరిపోదు కదా, మరి దానికంటూ ఒక ప్రత్యేకంగా ప్లాన్.

ప్లానింగ్ అనేది ఉండాలి. ఆ ప్లానింగ్ తో పాటు మనం డైలీ మనం ఆ ప్లాన్ అనేది డైలీ మన డైలీ రొటీన్ డేస్ లో మనమైతే యాడ్ చేసుకొని ఆ ప్లాన్ కూడా మర్చిపోకుండా మనం అమలు చేస్తూ ఉండాలి. ఏదో టైంలో మనం ఇది చేద్దాము ఇలా చేద్దాము డైలీ ఒక 1 అవర్ ఇలా చేసుకుందాము, ఈ విషయం మీద మనం అవగాహన తెచ్చుకుందాము, లేదంటే ఈ విషయం మీద మనం ఎక్కడైనా ఎక్స్పెరిమెంట్ చేయడం కానీ, లేదంటే ఇంకొన్ని అలాగా అనమాట. సో మరి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం. మరి ఈ కోట్ అయితే మనమైతే మాట్లాడుకుందాం కదా, మరి ఇంకా ఇతరుల అభిప్రాయాల కంటే ముందు మన మీద మనకు నమ్మకం అయితే ఉండాలన్నమాట. ఫస్ట్ మనం ఏదైనా కలలో నిజం చేసుకోవాలంటే ఒక అందమైన కలతో మనం కృషితోడైతే కనుక ఆ విజయం మనం ఎలా ఉంటుందంటే మన ఎక్స్పీరియన్స్ మనమే ఆ ఫీల్ అవ్వగలం అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ మనమే చూడగలము. సో మరి ఇంకొకరితో మనం పంచుకోగలం కూడా, ఆ ఎక్స్పీరియన్స్ నేను ఇలా చేశాను, నేను ఇలాగ సక్సెస్ అయ్యాను అని చెప్పి మనమైతే మాట్లాడుకోవచ్చు. సో ఇది ఇవాల్టి కోట్. మరి సూపర్గా వినేశారు కదా, మరి మీకోసం సూపర్గా సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ఒంగోలు గీతా మూవీ నుండి. రంజిత్ పాడిన ఈ పాటకు లిరిక్స్ వనమాలి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల తుది జాబితాను రాష్ట ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్టంలో మొత్తం 136,326 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించినట్లు రాష్ట ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేటా ఒక ప్రకటనలో తెలిపారు. అగ్నివీర్ పథకం కింద విశాఖపట్టణంలో చేపట్టిన ఆర్మీ నియామక ర్యాలీ గత అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. ఈ నెల 20వ తేదీ వరకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ర్యాలీ కొనసాగనుంది. అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ, నిర్ణీత సమయానికి అవసరమైన ధృవపత్రాలతో హాజరు కావాలని అధికారులు సూచించారు. సాంకేతికత ఆధారంగా వ్యాధుల పర్యవేక్షణ, ముందస్తు అంచనా, నివారణ చర్యలను సమర్థంగా చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జి వీరపాండియన్ సూచించారు. డిసీజ్ మానిటరింగ్, డిసిషన్ మేకింగ్ సెంటర్ కార్యకలాపాలు, విధి విధానాలపై భాగస్వామ్య సంస్థలతో విజయవాడలో నిన్న నిర్వహించిన కార్యశాలలో ఆయన ప్రసంగించారు. చేనేత సహకార సంఘాలకు రాష్ట చేనేత కార్మికుల సహకార సంఘం ఆప్కో ద్వారా సకాలంలో చెల్లింపులు చేస్తున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఒక ప్రకటనలో తెలిపారు. గత 2 ఏళ్లలో చేనేత వస్త్రాల కొనుగోళ్లకు సంబంధించి 24.51 కోట్ల రూపాయలను చెల్లించినట్లు వెల్లడించారు. పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. గొల్లగుప్పలో తాజా పరిస్థితిపై జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ మంత్రికి ఫోన్ ద్వారా వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు పరిధిలో భీమవరం జాతీయ రహదారి అభివృద్దికి 43 కోట్ల నిధులతో తొలిదశ పనులకు ఆమోదం లభించిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఎక్స్ వేదికగా వెల్లడించారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజనలో భాగంగా సీడాప్ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడేలా వివిధ అంశాల్లో నైపుణ్యాభివృద్దిలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఏలూరు జిల్లా ఫ్లాగ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కె శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 7వ తేదీలోగా ఏలూరులోని ఫ్లాగ్ సంస్థ చిరునామాకు పంపించాలని అన్నారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయ తొలి సీఈఓగా విశ్రాంత ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఎంపికయ్యారు. ఆయన దాదాపు 39 ఏళ్ల పాటు వాయుసేనలో సేవలందించారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి స్టూడియోలో టైం చేసే 9:04 దాటి 50 సెకండ్లు. నేను మీ ఆర్జే రాకింగ్ మధుతో. మరి మీరైతే ఎంటర్ అయిపోతున్నారు జోరుగా హుషారుగా లోకి. మరి జోరుగా హుషారుగాలో మనమైతే ఇవాళ ఎంటర్ అయిపోదాం. మరి జోరుగా హుషారుగాలో ఇవాళ టాపిక్ మాట్లాడుకుందాం, ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, సోషల్ మీడియా, ఆన్లైన్ షాపింగ్ వంటి వాటి వినియోగం పెరుగుతున్నప్పుడు సైబర్ సేఫ్టీ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం కదా. మరి దీని మీద మనమైతే మాట్లాడుకుందాం జోరుగా హుషారుగాలో. మరి మీకోసం సూపర్ సాంగ్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ సీతమ్మ వాకిట్లో, సిరిమల్ల చెట్టు మూవీ నుండి ఆరడుగులు ఉంటాడా అనే పాట అయితే వస్తుంది. కళ్యాణి పాడిన ఈ పాటకు లిరిక్స్ అనంత శ్రీరామ్. వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: వెల్కమ్ బ్యాక్ టు జోర్గా హుషార్గా. మరి జోర్గా హుషార్గాలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఇవాళ ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, సోషల్ మీడియా, ఆన్లైన్ షాపింగ్ వంటి వినియోగం మెరుగుతున్నప్పుడు మరి సైబర్ సెక్యూరిటీ అనేది కూడా, సేఫ్టీ అనేది చాలా ముఖ్యం కదా ప్రతి ఒక్కరికి. మరి మనం ఎప్పుడు పాస్వర్డ్లు, పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాలు, సంఖ్యలు, ఇలాగా ప్రత్యేక చిహ్నాలు ఇంకా యూజ్ చేయాలి అంటే అప్పుడైతేనే స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇంకోటి ఏమిటంటే, ఒక పాస్వర్డ్ని అన్ని అకౌంట్స్కి యూజ్ చేయకుండా ఉండడమే చాలా బెటర్ అనమాట. ఇంకొన్ని విషయాలు మనం అయితే మాట్లాడుకుందాం జోరుగా హుషారుగాలో. మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ సుకుమారుడు మూవీ నుండి సుచిత్ర రామ్కి పాడిన ఈ పాటకు లిరిక్స్ కందికొండ మరి తొంగి తొంగి అనే పాట అయితే వస్తుంది. విన్ టు స్టేట్ యూన్ టు వివిధ భారతి 101.3 FM.
1: తంగి తంగి తంగి తంగి తంగి తంగి తంగి తంగి తంగి తంగి తంగి తంగి తంగి తంగి

Rachel.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము జోరుగా హుషారుగాలో, మరి జోరుగా హుషారుగాలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా. ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, సోషల్ మీడియా వంటి సైట్స్ యూజ్ చేసేటప్పుడు సైబర్ సేఫ్టీ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం అని చెప్పి, మరి జనరల్గా ఇప్పుడు ఓటీపీ ఎవరికి షేర్ చేయట్లేదు కాబట్టి సేఫ్ ఓటీపీ పిన్, ఇంకా సివివి పాస్వర్డ్లను ఎవరికి చెప్పకండి. మరి బ్యాంకు సిబ్బంది కూడా వీటిని అడగరు కాబట్టి మీరు ఎవరు అని చెప్పి క్వశ్చన్ అయితే అడగచ్చు. మీకు తెలిసిన వాళ్ళు తప్ప, తెలిసిన వాళ్ళు అడిగితే తప్ప ఇంకెవరికి చేయొద్దు. సో మరి ఇంకా మీకు బహుమతి వచ్చింది, మీ ఖాతా బ్లాక్ అవుతుంది వంటి సందేశాలతో వచ్చే తెలియని లింక్లను కూడా లింక్ మరి క్లిక్ చేయకపోవడమే చాలా మంచిదన్నమాట. తెలిసిన వాటిని అసలు ఇంకా డౌట్ ఉన్నా కానీ అడగచ్చు, అలాగే తెలియని వాటిని అసలు క్లిక్ చేయకూడదు అన్నమాట. ముందుగా వాటిని నిజాలను తెలుసుకోవాలి, వాటి గురించి అసలు ఇది నిజమేనా కరెక్టేనా అనేది ముందు మనకి అనలైజేషన్ అయితే రావాలి. సో మరి దాని మీద అవేర్నెస్ అయితే మనమైతే తెచ్చుకోవాలి. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం జోరుగా హుషారుగాలో మీకోసం. నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది విక్రమార్కుడు మూవీ నుండి, జుమ్ జుమ్ మాయా అనే పాట అయితే వస్తుంది. ఎంఎం కీరవాణి సునీత పాడిన ఈ పాటకు లిరిక్స్ ఎంఎం కీరవాణి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

మనమున్నామో జోరుగా హుషారుగాలో, మరి జోరుగా హుషారుగాలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా సైబర్ సేఫ్టీ గురించి. మరి ఇంటర్నెట్ మొబైల్ బ్యాంకింగ్ వాడకంలో మరి సైబర్ సేఫ్టీ ఎలా ఉండాలి, మరి మనమైతే ఆ ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలనే దాని గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం. మరి యూపీఐ పేమెంట్స్లో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే డబ్బు తీసుకోవడానికి యూపీఐ పిన్ అవసరం లేదు. మరి ఎవరో డబ్బు పంపుతున్నామని చెప్పి పిన్ నమో చేయమంటే అప్రమత్తంగా ఉండాలి. సోషల్ మీడియాతో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అస్సలు షేర్ చేసుకోకుండా ఉండడమే చాలా మంచిదన్నమాట. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం జోరుగా హుషారుగాలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ లెనిన్ మూవీ నుండి ఎట్టా ఎట్టా అనే పాట అయితే వస్తుంది. తమన్ ఎస్ఎస్ శ్రీకృష్ణ పాడిన ఈ పాటకు మ్యూజిక్ తమన్ ఎస్ఎస్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. స్టూడియోలో టైం చూసే 9:40 మనమున్నాము జోరుగా హుషారుగాలో. మరి జోరుగా హుషారుగాలో మనం అయితే మాట్లాడుకున్నాం కదా సైబర్ సేఫ్టీ గురించి. మరి ఎప్పుడైనా యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు, మరి ఎవరైనా మనకి పేమెంట్ చేస్తున్నప్పుడు మనమైతే యూపీఐ పిన్ అయితే షేర్ చేయాల్సిన అవసరం లేదు, అసలు రాదు కూడా. సో మరి మీకు పేమెంట్ వస్తుంది అని చెప్పి మరి ఎవరైనా యూపీఐ పిన్ అడిగితే గనక తప్పకుండా అసలు చెప్పొద్దు. ఇంకా అలాగే మనం ఎప్పుడైనా పేమెంట్ చేసేటప్పుడు 2-ఫ్యాక్టర్ ఐడెంటిఫికేషన్ అయితే ఉపయోగించాలి. సాధ్యమైన చోట 2-ఫ్యాక్టర్ అంటే 2FA 2-ఫ్యాక్టర్ ఐడెంటిఫికేషన్ లేదా 2 స్టేజెస్లో ఐడెంటిఫికేషన్ ఆన్ చేసుకోవడం బెటర్ అనమాట. మరి మొబైల్ కంప్యూటర్ యాప్లకు వచ్చే భద్రతా అప్డేట్లను నిర్లక్ష్యం చేయకుండా యాప్లను వీలైనంత వరకు అధికారిక యాప్ స్టోర్ లేదా ప్లేస్టోర్ నుంచే ఇన్స్టాల్ చేయాలి. అప్పుడైతే మనకి చాలా సేఫ్టీ అయితే ఉంటుంది. ఇంకొన్ని విషయాలు మనం అయితే మాట్లాడుకున్నాం జోరుగా హుషారుగాలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది పెద్ద మూవీ నుండి హెల్లెల్లో అనే పాట అయితే వస్తుంది. రక్షిత సురేష్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ ఏఆర్ రెహమాన్. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

కపుల్ ఫ్రెండ్లీ మూవీ నుండి సూపర్గా సాంగ్ అయితే వినేశారు. మరి జోరుగా హుషారుగాలో మనమైతే ఉన్నాం కదా, మరి జోరుగా హుషారుగాలో సైబర్ సేఫ్టీ గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం. మరి తెలియని వ్యక్తులు ఆన్లైన్లో పరిచయం అయితే ప్రతి వ్యక్తిని నమ్మకండి. వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు లేదా ఇతర ప్రైవేట్ సమాచారాన్ని పంపించే ముందు కొంచెం మనమైతే ఆలోచించాలి. కొంచెం కాదు, చాలానే ఆలోచించాలి. జస్ట్ మన కామన్ సెన్స్ అనమాట, అంతే. సో ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం జోరుగా హుషారుగాలో. మీకోసం లౌక్యం మూవీ నుండి సాంగ్ అయితే వస్తుంది, ధనంజయ్ రమ్య బెహ్రా పాడిన. ఈ పాటకు మ్యూజిక్ అను ప్రుబెన్స్, లిరిక్స్ రామజోగ శాస్త్రి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము జోరుగా హుషారుగాల్లో. మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి సైబర్ మోసం జరిగితే వెంటనే అప్రమత్తం అవ్వాలి. మోసం జరిగిందని అనుమానం వచ్చిన వెంటనే బ్యాంకు కానీ సంబంధిత సేవా సంస్థకు సమాచారం ఇవ్వాలి. భారతదేశంలో సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కి మనమైతే ఫిర్యాదు చేయవచ్చు. ఆన్లైన్లో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు అనమాట. మరి సైబర్ నేరగాళ్ళు తొందరపెట్టి నిర్ణయం తీసుకునేలా చేస్తారు. ఏదైనా సందేశం, కాల్ లింక్ లేదా ఆఫర్ ఇంకా అనుమానంగా అనిపిస్తే వెంటనే స్పందించకుండా వాస్తవాన్ని చూసి చెక్ చేసుకోవాలి. మరి సైబర్ భద్రత మనందరి బాధ్యత. ఆన్లైన్లో ఒక్క క్షణం అప్రమత్తత మన డబ్బును, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుతుంది. ఇది ఇవాళ జోరుగా హుషారుగా. మరి చాలా విషయాలు అయితే మనం మాట్లాడుకున్నాం కదా. మరి మీకోసం సూపర్గా సాంగ్ అయితే వచ్చేస్తుంది, ఒక లైలా కోసం మూవీ నుండి ఓ మేరే జానే జానా అనే పాట అయితే వస్తుంది. జావేద్ అలీ పాడిన ఈ పాటకు మ్యూజిక్ అను ప్రూబెన్స్, లిరిక్స్ శ్రీమణి. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. దివ్యాంగులు, వయోవృద్దులకు ప్రభుత్వ కార్యాలయాల్లో సులభతరమైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో 43 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక లిఫ్టును జిల్లా కలెక్టర్ రాజాబాబుతో కలిసి మంత్రి నిన్న ప్రారంభించారు. భారత నౌకాదళ అవసరాల నిమిత్తం నిర్మించిన ఐఎన్ఎస్ సమర్థక్ నౌకను ఎల్ఎన్టీ సంస్థ బుధవారం నేవీ అధికారులకు అప్పగించింది. నౌకకు వివిధ దశల్లో చేపట్టాల్సిన పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయ తొలి సీఈఓగా విశ్రాంత ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఎంపికయ్యారు. ఆయన దాదాపు 39 ఏళ్ల పాటు వాయుసేనలో సేవలందించారు. విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో అయోధ్య రామాలయంలో పరిపాలన, ఆర్థిక కార్యకలాపాల నిర్వహణను బలోపేతం చేసేందుకు ఆలయ ట్రస్టు చర్యలు తీసుకుంటోంది. సాంకేతికత ఆధారంగా వ్యాధుల పర్యవేక్షణ, ముందస్తు అంచనా, నివారణ చర్యలను సమర్థంగా చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జి వీరపాండ్యన్ సూచించారు. డిసీజ్ మానిటరింగ్, డిసిషన్ మేకింగ్ సెంటర్ కార్యకలాపాలు, విధి విధానాలపై భాగస్వామ్య సంస్థలతో విజయవాడలో నిర్మించిన కార్యశాలలో ఆయన ప్రసంగించారు. పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గొల్లగుప్పలో తాజా పరిస్థితిపై జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ మంత్రికి ఫోన్ ద్వారా వివరించారు. గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల తుది జాబితాను రాష్ట ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్టంలో మొత్తం 136,326 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించినట్లు రాష్ట ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్రపునేటా ఒక ప్రకటనలో తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు పరిధిలో భీమవరం జాతీయ రహదారి అభివృద్దికి 43 కోట్ల నిధులతో తొలిదశ పనులకు ఆమోదం లభించిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఎక్స్ వేదికగా వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో రాష్టంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక
2: యాక్షన్ క్లాసిక్ కల్ట్ క్లాసిక్.

0: మెలో డ్రామా,
1: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
0: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చూస్తే 10 గంటల 5 నిమిషాలు అయిపోతుంది. మనమైతే ఎంటర్ అయిపోతున్నాము మన ఫేవరెట్ హరివిల్లులోకి. మరి హరివిల్లులో మరి నేనైతే క్వశ్చన్స్ అడగడానికి రెడీగా ఉన్నాను, మరి చాలా మంది అయితే ఆన్సర్ పంపించడానికి కూడా రెడీగా ఉన్నారు. మరి చూద్దాం, నేనైతే క్వశ్చన్ అడిగేస్తున్నాను. మరి హరివిల్లులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జలపాతం ఎక్కడుంది? సో మరి క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ప్రపంచంలో అత్యంత ఎత్తైన జలపాతం ఎక్కడుంది? ఆన్సర్ తెలిస్తే కనుక 8662488 14 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సూపర్గా సాంగ్ అయితే వచ్చేస్తుంది, రేస్ గుర్రం మూవీ నుండి బూచాడే అంటూ రాహుల్ నంబియార్ శ్రేయ ఘోషల్ నవీన్ పడిన. ఈ పాటకు మ్యూజిక్ తమన్ ఎస్ఎస్, లిరిక్స్ చంద్రబోస్. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము హరివిల్లులో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము హర్విల్లులో. మరి హర్విల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ప్రపంచంలో ఎత్తైన జలపాతం ఎక్కడుంది, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జలపాతం ఎక్కడుంది అని చెప్పి అడిగాను. ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. పెడన జోగనందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు పంపించారు, వెనిజులా దేశం ఏంజల్ జలపాతం అంటున్నారు, అది నిజమో కాదో చూద్దాం. ఇంకా మూసాపేట గ్రామం జిల్లా మహబూబ్ నగర్ జిల్లా నుండి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి అంటూ మెసేజ్ పంపించారనమాట ఉత్తరాఖండ్ అంటూ చూద్దాం. ఇంకా అనంతపురం నుండి అనురాధ పంపించారు, ప్రపంచంలో ఎత్తైన జలపాతం అంటూ చూద్దాం కరెక్టో కాదు. ఇంకా అనంతపురం నుండి పిల్లగుండ్ల కాలనీ నుండి ముల్లగురి విజయ్ కుమార్ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా భాస్కర్ పెడన్ నుండి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కలమందలపాడు గ్రామం నుండి కాసిం ముత్తు జావలి అంటూ మెసేజ్ పంపించారనమాట చూద్దాం రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అలాగే గుడ్ మార్నింగ్ అంటూ రాజేష్ హిందూపూర్ నుండి మెసేజ్ పంపించారు, ఏంజల్ ఫాల్స్ వెనిజులా అంటూ చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా హాయ్ మధు అంటూ ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం అంటూ మెసేజ్ పంపించారనమాట. సత్యభార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే మస్తాన్ ఫ్యామిలీ అంటూ మెసేజ్ పంపించారనమాట, వెనిజులా ఏంజల్ జలపాతం అంటూ చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా అంబికా భవానీపురం నుండి మెసేజ్ పంపించారు, హాయ్ మధు గారు గుడ్ మార్నింగ్ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నయాగరా జలపాతం అంటూ రఘుబీర్ సింగ్ సుగ్నాబాయి ఏలూరు నుండి మెసేజ్ పంపించారు చూద్దాం. ఇంకా అలాగే వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి కూడా గోవర్ధన్రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్యాలక్ష్మి, మీరాబాయి, మొత్తిబాయి అంటూ మెసేజ్ పంపించారనమాట. ఆన్సర్ ఈస్ రాజస్థాన్ అంటూ రాజస్థాన్ కాదు. ఇంకా అలాగే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జలపాతం అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు కొనకండ్ల రమణారావు, కవిత, జ్యోష్ణవి, మోహిత్ రావు బెంగళూరు నుండి. ఇంకా అలాగే భాస్కర్ మెసేజ్ పంపించారు చెరుకుపల్లి నుండి, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ సాంగ్ రిక్వెస్ట్ అడిగారు. సాంగ్ రిక్వెస్ట్ కాదు, ఇప్పుడైతే మెసేజ్లు అనమాట, ఆన్సర్ క్వశ్చన్స్ అడిగిన వాటికి ఆన్సర్లు అయితే పంపించేసేయండి తప్పకుండా. ఇంకా ఎస్బి రామకృష్ణ, కృష్ణవేణి, భవానీ నగర్, అనంతపురం నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే శ్రావ్యశ్రీ, పండు, అరుణ, సాహితి, రాజలక్ష్మి, మున్నేశ, జ్యోష్ణ, అయ్యప్ప నగర్, విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జలపాతం గురించి అడిగాను, సాల్టో ఏంజల్ జలపాతం అనమాట. సాల్టో ఏంజల్ జలపాతం ఇస్ ద రైట్ ఆన్సర్. మరి చాలామంది రైట్ ఆన్సర్ పంపించలేదు, కొంతమంది అయితే పంపించారు, ఇంకొంతమంది ట్రై చేశారు సూపర్గా. మరి వీళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది. సో మరి మీకోసం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా, మరి భారతదేశం ఇంకా శ్రీలంక మధ్య ఉన్న జలసంధి ఏది, భారతదేశం ఇంకా శ్రీలంక మధ్య ఉన్న జలసంధి ఏది. మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662488 14 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. సో మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది రభస మూవీ నుండి, గరం గరం చిలకనే పాట అయితే వస్తుంది. శ్రీకృష్ణ, దీపు, బిందు, పర్ణిక పాడిన ఈ పాటకు మ్యూజిక్ తమనేసెస్, లిరిక్స్ శ్రీమణి. వింటూ స్టేట్ టు వివిధ భారతి 101.3 FM.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము హర్విల్లులో. మరి హర్విల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, భారతదేశం ఇంకా శ్రీలంక మధ్య ఉన్న జలసంధి ఏది అని చెప్పి. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. చాలా మంది అయితే మెసేజ్లు పంపించారు, ఇంకా పంపించాల్సిన వాళ్ళు కూడా పంపించేసింది. త్వరగా నేను మెసేజ్ చదివేలోపుగా మరి ఇంకా మూసాపేట గ్రామం నుండి మెసేజ్ పంపించారు ఎం నరేష్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటూ, కాగ్నా సంధి అంటూ మెసేజ్ పంపించారు, చూద్దాం రైటో కాదో. ఇంకా పెడన జోగనందరావు కాలనీ అప్పలరాజు నుంచి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అనంతపురం నుండి అనురాధ మెసేజ్ పంపించారు రైట్ ఆన్సర్. ఇంకా రాజేష్ హిందూపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే భాస్కర్ చెరుకుపల్లి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అనంతపురం నుండి పిల్లగుండ్ల కాలనీ నుండి ముల్లగిరి విజయ్ కుమార్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే పవన్ కుమార్ నిజామాబాద్ నుండి బక్కూరి పవన్ కుమార్ అంటూ మెసేజ్ పంపించారనమాట, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే కలమందలపాడు గ్రామం నుండి కాసిం ముత్తుజావలి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా సత్యభార్గవి తాడిపత్రి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. విజయవాడ నుండి నందు అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మస్తాన్ ఫ్యామిలీ మెంబర్స్ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా భాస్కర్ పెడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే అంబికా భవానీపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా ఎస్బి రామకృష్ణ కృష్ణవేణి భవానీ నగర్ అనంతపురం నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఉట్కూరు నారాయణపేట జిల్లా నుండి అరుణాబాయి అరుణ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ పంపించారు పరహా సంధి అంటూ, చూద్దాం అది కరెక్టో కాదో. ఇంకా దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు అనమాట. మరి చాలామంది అయితే రైట్ ఆన్సర్ పంపించారు, ఒకరు ఇద్దరు తప్ప. సో మరి రైట్ ఆన్సర్ నేనైతే రివీల్ చేసేస్తున్నాను. భారతదేశం ఇంకా శ్రీలంక మధ్య ఉన్న జలసంధి అంటే పాక్ జలసంధి అనమాట. సో పాక్ జలసంధి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు, మరి వీళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది. ఇంతకీ ఏంటి ఆ క్వశ్చన్ అని ఎదురుస్తున్నారు కదా, మరి మీకోసం నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. కోనార్క్ సూర్య దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? కోనార్క్ సూర్య దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662488 14 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మీకోసం నెక్స్ట్ సాంగ్ వచ్చేస్తుంది హరివిల్లులో ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ నుండి చల్లగాలి తాగుతున్నా అనే పాట అయితే వస్తుంది. సెంథిల్ రహిత పాడిన ఈ పాటకు మ్యూజిక్ ఇళయరాజా, లిరిక్స్ అనంత శ్రీరామ్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము హర్విల్లులో. మరి మీకోసం నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, కోణార్క్ సూర్య దేవాలయాన్ని ఎవరు నిర్మించారు అని చెప్పి. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. చాలామంది థింక్ చేసి ఉండరు, కొంచెం క్వశ్చన్ అయితే కష్టంగానే ఉండొచ్చు కానీ ఆన్సర్ అయితే ఈజీగానే ఉంటుంది. సో మరి ప్రొద్దుటూరు కదరాబాద్ విలేజ్ నుండి మెసేజ్ పంపించారు, వడ్డే రంగా పాక్ సంధి అంటూ ఆల్రెడీ ఇందాక అడిగిన క్వశ్చన్కి పెట్టినట్టున్నారు. ఇంకా రెండవ ప్రశ్న సమాధానం అంటూ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం పంపించారు వేటపాలెం నుండి. నరసింహదేవుడు అంటూ మెసేజ్ పంపించారు, చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా మూసాపేట గ్రామం నుండి, మహబూబ్ నగర్ జిల్లా నుండి ఎం నరేష్, మెర్సీ విజయ రోజా మెసేజ్ పంపించారు. ఎస్జే రాఘవన్ అంటూ విజయవాడ నుండి నందు మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే కోణార్క్ సూర్యదేవాలయం నిర్మించింది అంటూ మెసేజ్ పంపించారు అనమాట. సత్యభార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుండి. సో మరి రైట్ ఆన్సర్ కదా చూద్దాం. ఇంకా దస్తగిరి సంధ్య రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే రాజేష్ హిందూపూర్ నుండి కూడా మెసేజ్ పంపించారు, 1100 1250 CE లో నిర్మించారు అని చెప్పి నరసింహదేవ అంటూ. చూద్దాం రైట్ ఆన్సర్.

0: అసలు కాదు. ఇంకా భాస్కర్ పెడ నుండి కూడా మెసేజ్ పంపించారు, తూర్పు గంగా వంశానికి చెందిన మొదటి నరసింహదేవుడు అంటూ. ఇంకా పవన్ కుమార్ నిజామాబాద్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే అంబిక భవానీపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే కొండకండ్ల రమణారావు, కవిత, జోష్నవి, మోహిత్ రావు బెంగళూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే బండారు త్రిమూర్తులు గుప్తా పెద్దాపురం మండలం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే రామకుమారి మార్కాపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే గుడ్ మార్నింగ్ అంటూ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా రంగాచార్యులు టీచర్స్ కాలనీ నుండి కూడా హిందూపూర్ నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే అనంతపురం నుండి అనురాధ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గన్నవరం నుండి మెసేజ్ పంపించారు శ్రీనివాస్ గన్నవరం, గన్నవరం అనేది ఇంటి పేరు అంటూ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే ఎస్బి రామకృష్ణ, కృష్ణవేణి భవానీ నగర్ నుండి అనంతపురం నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే గద్వాల జిల్లా ఎర్రమల్లి మండలం నుండి కూడా పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి అంటూ మెసేజ్ పంపించారు. ఆన్సరేష్ జర్లపర్ అంటూ మెసేజ్ పంపించారు, చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా గగనాలూరు నుండి కూడా రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి మెసేజ్ పంపించారు, గనగలూరు నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. లేఖన ఫ్రమ్ శ్రీవారి నగర్ మదనపల్లి నుండి రాజనరసింహదేవ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, చూద్దాం. శ్రావ్యశ్రీ, తుస్సి, అరుణ, జోష్న, మునీష్, కావ్య, కార్తీక్, అయ్యప్ నగర్, విజయవాడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా భాస్కర్ చెరుకుపల్లి నుండి కూడా రైట్ ఆన్సర్ నరసింహచార్యులు అని పెట్టారు, నరసింహచార్యులు కాదు. ఇంకా హాయ్ మధు, గుడ్ మార్నింగ్ అంటూ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా చింత రంగనాథ్, రజిత, యాడికి నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, గోవర్ధన్ రావు అండ్ ఫ్యామిలీ మెసేజ్ పంపించారు అన్నమాట. సో మరి రైట్ ఆన్సర్ నేనైతే చెప్పేస్తున్నాను, కోణార్క్ సూర్య దేవాలయాన్ని ఎవరు నిర్మించారు అంటే తూర్పు గంగా రాజవంశానికి చెందిన మొదటి నరసింహదేవరాజు అన్నమాట, ఒడిశాలోని కోణార్క్లో ఉన్న సూర్య దేవాలయాన్ని. మరి చాలామంది అయితే ట్రై చేశారు, మరి చాలామంది రైట్ ఆన్సర్ కూడా మెసేజ్ పంపించారు, మరి మీ అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగేస్తున్నాను, ఇండియన్ నేషనల్ ఆర్మీ ఎవరు స్థాపించారు, ఇండియన్ నేషనల్ ఆర్మీని ఎవరు స్థాపించారు. మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662438814 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. సో మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా, వా
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము హరివిల్లులో. మరి హరివిల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఇండియన్ నేషనల్ ఆర్మీని ఎవరు స్థాపించారు అని చెప్పి. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. మరి దీనికి అయితే రెండు ఆన్సర్లు ఉన్నాయి, చూద్దాం ఎవరెవరు ఏ ఆన్సర్ పంపించారో. ఇంకా కెప్టెన్ మోహన్ సింగ్ అంటూ మెసేజ్ పంపించారనమాట, చూద్దాం రైట్ ఆన్సర్ కాదో. ఇంకా అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా దేవసేన తిరుపతి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, కానీ డౌట్గా పంపించారనమాట. భాస్కర్ పెడన్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే అంబికా భవానీపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా లేఖన ఫ్రమ్ శ్రీవారి నగర్ మదనపల్లి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే కలమందలపాడు గ్రామం నుండి కాసిం ముత్తుజావలి కూడా 1942లో అంటూ మెసేజ్ పంపించారు, చూద్దాం. ఇంకా అనంతపురం నుండి అనురాధ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా కృష్ణమోహన్ సింగ్ సుబ్బారామయ్య తిరుపతి నుండి అంటూ మెసేజ్ పంపించారు కృష్ణమోహన్ సింగ్ అంటూ, చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. విజయవాడ నుండి నందు అంటూ మెసేజ్ పంపించారు రైట్ ఆన్సర్. ఇంకా వరుణ్ సాయి ఏలూరు డిస్టిక్ కైక్లూరు నుండి అంటూ మెసేజ్ పంపించారు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే పెద్దాపురం మండలం బందారు త్రిమూర్తులు గుప్త గారు మెసేజ్ పంపించారు. రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ వచ్చేసింది. ఇంకా సాయి గణేష్ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే గుడ్ మార్నింగ్ ఆర్జే మధు గారు అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా బ్రిటిష్ వాళ్ళు ప్రారంభించారు అంటూ జనరల్ మోహన్ సింగ్ 1942 అంటూ రాజేష్ హిందూపూర్, దీంట్లో ఏది కరెక్టో మీరే చెప్పండి అంటూ రైట్ మన రివర్స్లో మనల్ని అడిగారు అన్నమాట క్వశ్చన్. సో తప్పకుండా నేనైతే క్లారిటీ ఇస్తాను. ఇంకా భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా నుండి కూడా మెసేజ్ పంపించారు 1942లో అంటూ, చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా అలాగే మేజర్ స్ట్రింగర్ లారెన్స్ అంటూ కొనకొండల రమణారావు ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, చూద్దాం. ఇంకా అయ్యప్ నగర్ విజయవాడ నుండి కూడా

మెసేజ్ పంపించారన్నమాట. ఉట్కూరు నారాయణపేట జిల్లా నుండి కూడా మెసేజ్ పంపించారు అరుణ ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా అలాగే బండారు త్రిమూర్తుల గుప్త పెద్దాపురం మండలం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మరి నేనైతే రైట్ ఆన్సర్ ఏంటని

మరి ఇది రైట్ ఆన్సర్. మరి చాలా మంది అయితే రైట్ ఆన్సర్ పంపించి కంగ్రాట్స్ చెప్పేస్తూ, మరి అందరికి కంగ్రాట్స్ చెప్పేస్తూ, మరి చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు కదా, సో అందరికి కంగ్రాట్స్ చెప్పేస్తూ నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది. హర్విల్లులో తెల్ల ఏనుగుల దేశం అనే పిలువబడే దేశం ఏది? తెల్ల ఏనుగుల దేశం అనే పిలువబడే దేశం ఏది? ఆన్సర్ తెలిస్తే కనుక 8662438114 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వస్తుంది, తగిట తగిట మూవీ నుండి సాంగ్ అయితే వస్తుంది, కన్నులకు కలువ అనే పాట అయితే వస్తుంది. ప్రసన్న శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ బేబో శశి, లిరిక్స్ వచ్చి భాస్కర్ భట్ల, రవికుమార్. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి 101.3 FM.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనము నమో హరివిల్లులో. మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, తెల్లయనుగుల దేశం అని పిలువబడే దేశం పేరు ఏంటి అని చెప్పి. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. రామనగర్ బొడ్డుబాల సుబ్రహ్మణ్యం గారు మెసేజ్ పంపించారు థాయిలాండ్ అంటూ. చూద్దాం. ఇంకా భాస్కర్పేట నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే మూసాపేట గ్రామం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు ఎం నరేష్ ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా రామకుమారి మార్కాపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అంబికా భవానీపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. లేఖన ఫ్రమ్ శ్రీవారి నగర్ మదనపల్లి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. రాజేష్ హిందూపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే వరుణ్ థాయిలాండ్ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. రమ కంకిపాడు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే ఇంకా తిరుపతి నుండి సాయి శిరీష బ్యాంక్ కాలనీ నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా భాస్కర్ రెడ్డి ఒడిశా నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. రంగాచార్లు టీచర్స్ కాలనీ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గనగలూరు నుండి రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. కవిత జోష్నవి కొండకండ్ల రమణారావు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఉరవకొండ నుండి కూడా ఈశ్వరయ్య రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే పీలేరు నుండి అన్నమయ్య డిస్టిక్ నుండి అంటూ పల్లవి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా రాజశేఖర్ రాజు బీవీ నగర్ నెల్లూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే రంగనాథ్ రజిత యాడికి నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. విజయవాడ నుండి నందు కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే రామకృష్ణ కృష్ణవేణి భవానీ నగర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించేశారు. ఇంకా అలాగే అనంతపురం నుండి అనురాధ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి కూడా గోవర్ధన్ రావు ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా శ్రావ్యశ్రీ బుడ్డి ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ పంపించారు. అయ్యప్ప నగర్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా కలమందలపాడు నుండి కాశీ ముత్తుజావలి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మరి చాలామంది రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మరి మీ అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ, ఇది ఇవాల్టి హరివిల్లు. మరి సూపర్గా ఎంజాయ్ చేశారు కదా. సో మరి నేను కూడా టాటా బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. మరి నెక్స్ట్ ఆర్జే కూడా మిమ్మల్ని అలరించడానికి రెడీగా ఉన్నారు. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ కూడా వస్తుంది ఫ్రమ్ ద మూవీ ఎముడు మూవీ నుండి ఉలే ఉలేలే అనే పాట అయితే వస్తుంది. బాబా సైకిల్ ప్రియదర్శిని పాడిన ఈ పాటకు మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్. మరి ఈ పాట అయితే వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ఆహార పదార్థాల నిల్వలు, పంపిణీ, స్టాక్ రిజిస్టర్లు, హాజరు వివరాలు తదితర అంశాలను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని రాష్ట ఆహార కమిషన్ సభ్యులు సూచించారు. పిల్లలకు అందించే ఆహారంలో నాణ్యత, పరిమాణం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించేందుకే పల్లె వీక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. ఆయన ఈరోజు సంగం మండలంలోని మక్తాపురం గ్రామంలో పర్యటించి వీబీజీ రామ్జీ పథకం కింద జరుగుతున్న పనులను పరిశీలించారు. కడప జిల్లాలో మాతృమరణాలను పూర్తిస్థాయిలో నివారించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. ప్రతి గర్భిణీ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ హైరిస్క్ గర్భిణీలపై ప్రత్యేక శ్రద్ద చూపాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉందని, రానున్న 4 నెలల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. రైతులు వర్షాలపై ఆధారపడి పంటలు సాగు చేయవద్దని సూచించారు. గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల తుది జాబితాను రాష్ట ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్టంలో మొత్తం 136,326 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించినట్లు ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేట ఒక ప్రకటనలో తెలిపారు. అగ్నివీర్ పథకం కింద విశాఖపట్నంలో చేపట్టిన ఆర్మీ నియామక ర్యాలీ గత అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. ఈ నెల 20వ తేదీ వరకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ర్యాలీ కొనసాగనుంది. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజనలో భాగంగా సీడాప్ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడేలా వివిధ అంశాల్లో నైపుణ్యాభివృద్దిలో శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఏలూరు జిల్లా ఫ్లాగ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కె శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 7వ తేదీలోగా ఏలూరులోని ఫ్లాగ్ సంస్థ చిరునామాకు పంపించాలని అన్నారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.

0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
1: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 11:04 AM 11:04 AM 49 seconds అయిపోయింది. సో మనం వెంటైపోయాం సినిమా కబుర్లు ప్రోగ్రాంలోకి. ఎస్, మరి ఏంటి మ్యాటర్? చాలా ఉన్నాయి విశేషాలు మనకి సినిమా కబుర్లో. అండ్ స్పెషల్లీ మనకి ఏషియన్ ఆగుల సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది కదా, నాని పారడైజ్ సినిమా నుంచి. అయితే ఆ సాంగ్ కొరియోగ్రఫీకి సంబంధించి ఒక మిక్స్డ్ టాక్ అయితే వస్తుంది బయట ఫ్యాన్స్లో. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్, నాకైతే ఆ సాంగ్ కొరియోగ్రఫీ చాలా నచ్చింది. అఫ్కోర్స్ ఎవరి ఒపీనియన్ అయితే వాళ్ళది అనుకోండి. అయితే ఇదే సాంగ్ గురించి ఒక అప్డేట్ ఉంది, నెక్స్ట్ చెప్తా. ఓకే, బట్ రైట్ నౌ మరి శృతి వస్తే నాని పట్ట రావాలి కాబట్టి మీ అందరి కోసం హిట్ 3 సినిమా నుంచి సిద్ శ్రీరామ్ అండ్ నూతన మోహన్ పాడిన ప్రేమ విలువ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఎంజాయ్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

బేబీ సినిమా నుంచి విజయ్ బల్గునన్ పాడిన లవ్లీ సాంగ్ అయితే వినేశారు. 11:14 క్రాస్ అయిపోయి 39 సెకండ్స్ అయిపోయింది మన స్టూడియోస్ లో టైమ్. అండ్ దిస్ ఇస్ అర్జున్ శృతి అండ్ మీరున్నారు సినిమా కబులు ప్రోగ్రామ్ లో. సో మరి ఏంటంటే మ్యాటర్, పారడైజ్ మూవీ నుంచి యశనగల సాంగ్ రిలీజ్ అయింది కదా, దాని మీద అప్డేట్ ఏంటంటే ఈ సాంగ్ లో చూసింది డాన్స్ కొంచెమే, బట్ ఇంకా డాన్స్ స్టెప్స్ సినిమా రిలీజ్ రోజు అంటే సెప్టెంబర్ 24 పెద్ద స్క్రీన్ మీద చూస్తారు అంటున్నారు అనమాట డాన్స్ మాస్టర్. సో అదండి మ్యాటర్. సో కాస్త ఓపిక వహించాలన్నమాట ఫ్యాన్స్, మరి యేషనాగల అస్సలు వర్షన్ చూడడానికి. ఎనీవేస్ అది పక్కన పెట్టేస్తే, శ్రీకృష్ణ దేవరాయ క్యారెక్టర్లో కిచ్చా సుదీప్ పోస్టర్ రిలీజ్ అయింది. సో నిన్న ఆయన బర్త్డే కాబట్టి ఆ పోస్టర్ రిలీజ్ చేశారనమాట. ఆయన యాక్ట్ చేస్తున్న దేవరాయ సినిమా నుంచి ఫస్ట్ పోస్టర్, టైటిల్ రివీల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిపోయినాయి. అస్సలు ఒక్క రేంజ్లో ఉంది, నాకైతే చాలా నచ్చేసింది మ్యూజిక్. ఆ చిన్న వీడియోలో ఒక మ్యూజిక్ కూడా ఉంది, ఆ లుక్, ఆ రాజుల కాలం లుక్, అసలు ఆ ఫీల్ని భలే తెచ్చారు, అసలు అద్దరు కొట్టేశారు. నాకైతే చాలా నచ్చేసింది, అదిరిపోయింది. మరి సినిమా మీద హోప్స్ ఆటోమేటిక్గా పెరిగిపోతాయి కదా, మరి ఆ లెవెల్లో ఉంటే ఏమంటారు. సో మరి కిచ్చా సుదీప్ దేవరాయ సినిమా అయితే అలా అలా రెడీ అవుతుంది అనమాట. సో ఇంకా అయితే అప్డేట్స్ ఉన్నాయి, మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మీ అందరి కోసం ఓజీ మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, సువి సువి సాంగ్. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: ఉన్నట్టుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
1: 101.3.

0: లెనిన్ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు మన స్టూడియోలో. టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా 11:29 క్రాస్ అయిపోయి 27 సెకండ్స్. సో మనం ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో, అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. నాతో మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి సినిమాని తీయడం ఒక ఎత్తు అయితే, ఆ సినిమాని అనుకున్న తేదీకి అనుకున్నట్టుగా రిలీజ్ చేయడం ఒక పెద్ద టాస్క్. బట్ మా సినిమాను మాత్రం అస్సలు ఫస్ట్ చెప్పినట్టే అక్టోబర్ 15 కే రిలీజ్ చేస్తామంటూ క్లారిటీ ఇచ్చేశారు. మరి ఎవరు ఏంటి అనేది మనం తెలుసుకునేలోపు మీకోసం డెకాయిడ్ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్.
1: మోసం అంటే ఎంతో తెలియని వయసులో నేను ప్రేమించిన మోసం చేస్తావని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకనే చెప్పనే లేదు. జూలియట్,
1: డాడ్
0: రిటర్న్ గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా.
1: జీవితం అనుకున్నాను, చివరి జీవితాన్ని గుడిపించేసినావు కదా జూలియట్.

అనుగనుగా ఒక రాజు సినిమా నుంచి నవీన్ పోలిశెట్టి అండ్ నూతన మోహన్ పాడిన సాంగ్ అయితే విన్నారు. మరి 11:35 ప్రాసెపై 48 seconds అయిపోయింది మన టైం. సో మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. మరి ఏ సినిమా గురించి ఇంతాక శృతి మాట్లాడింది ఇదే కదా మీరు ఆలోచిస్తున్నారు. ఎస్, మ్యాటర్ ఏంటంటే రజనీకాంత్ గారి సినిమా జైలర్ 2 ఉంది కదా, ఆ మూవీ టీమ్ చెప్పారనమాట. మేము ఫస్ట్ చెప్పినట్టే 15 October మా జైలర్ 2 సినిమాని తీసుకువస్తున్నాం అని చెప్పేసి. సో అదండి మ్యాటర్. మరి చూస్తుంటే నాకైతే ఈ దసరా మొత్తం కూడా సినిమా పండగే అనిపిస్తోంది. ఎందుకంటే ఒక పక్కన బాలయ్య వస్తున్నారు అండ్ ఇంకో పక్కన మన టాలీవుడ్ మన్మధుడు రెడీ అయిపోతున్నారు అండ్ ఇంకో పక్కన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా వచ్చేస్తున్నారు. సో మరి బాలీవుడ్ బిగ్గెస్ట్ హెల్దీ ఫైట్ ఎలా ఉండబోతుందో మనం అయితే వెయిట్ చేసి చూద్దాం. ఓకేనా? సో మరి రైట్ నౌ మీ అందరి కోసం దళపతి సినిమా నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎస్పీ బాలు గారు అండ్ చిత్ర గారు పాడిన పాట, ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్ అండ్ రాజశ్రీ గారి లవ్లీ లిరిక్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

ఎన్ని ఇయర్స్ అయినా అసలు ఆ సాంగ్లో ఉన్న ఫ్రెష్నెస్ చూడండి, అసలు అలా అలా అలా గూస్ బంప్స్ వచ్చేస్తాయి కదా ఈ సాంగ్ వింటున్నప్పుడు. ఎనీవేస్, సో మరి నెక్స్ట్ ఏంటంటే ఓజీ యూనివర్స్ స్పెషల్ ట్రీట్ వచ్చేసింది మనకి. మరి నిన్న మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కదా, సో ఓజీ యూనివర్స్ మూవీ నుంచి మేకర్స్ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. అందులో పవన్ కళ్యాణ్ పాత్రకి సంబంధించిన యానిమేషన్, విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కూడా సూపర్బ్ ఉన్నాయి. మరి సుజిత్ డైరెక్షన్లో వస్తున్న

ఈ సాంగ్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటో తెలుసా అండి? ఈ సాంగ్ని రాసింది మూవీ డైరెక్టర్ శివ నిర్వాణ, అండ్ ఈ సాంగ్ని పాడింది మ్యూజిక్ డైరెక్టర్, ఇదే సినిమా మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ అనమాట. సో ఇంకెందుకు ఈ సాంగ్ కూడా లిరికల్ వీడియో సాంగ్ కూడా, రవితేజ ఇరుముడి మూవీ నుంచి కార్తీక మాసం లిరికల్ వీడియో సాంగ్ కూడా ఆల్ లుక్ వేసేసండి. ఓకే, సో మరి నెక్స్ట్ గుజరాతీ ఫిల్మ్ లాలోకి సంబంధించి ఒక అప్డేట్ ఉంది నా దగ్గర, మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ టు దాట్ మీకోసం కాటమరాయుడు సినిమా నుంచి అయితే ధనుంజయ్ అండ్ మాలవిక పాడిన సాంగ్ ప్లే చేస్తున్నాను. అనూప్ రుబెన్స్ మ్యూజిక్ కంపోజిషన్ అండ్ అనంత శ్రీరామ్ గారి లిరిక్ సాంగ్ వింటూ చేస్తూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

బీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో రామ్ మిర్యాల పడిన సాంగ్ అయితే విన్నారు, ఫంకీ సినిమా నుంచి. సో మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, మనకి గుజరాత్ ఫిలిం ఒకటి లాలో అని చెప్పేసి ఒక చాలా పెద్ద హిట్ అయిందండి ఆ సినిమా. అయితే ఆ సినిమాని మన తెలుగులో రీమేక్ చేయాలని చెప్పేసి చూస్తున్నారట. అయితే ఆ సినిమాలో కృష్ణుడి పాత్ర ఒకటి ఉంటుంది, అది చాలా హైలైటెడ్గా ఉంటుందట ఆ సినిమాలో. దాన్ని మన రామ్ చరణ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి టాక్ అయితే నడుస్తుంది. మరి మూవీకి డైరెక్టర్ కూడా కార్తీక్ సుబ్బరాజుని అనుకుంటున్నారట. అంతా కనుక సెట్ అయిపోతే ఈ సినిమాలో మన మగ ధీర ఒక మోడర్న్ కృష్ణుడిగా కనిపించే అవకాశం ఉంది. దిస్ ద సంగతి. ఓకే, సో అది పక్కన పెట్టేస్తే మైసా, మన రష్మిక యాక్ట్ చేస్తున్న మైసా సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. వరల్డ్ వైడ్ గా నవంబర్ 27 మైసా సినిమా రిలీజ్ కాబోతోంది. దీనికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ అయిందనమాట, ఈ అనౌన్స్మెంట్ కి సంబంధించిన పోస్టర్. ఓ మై గుడ్నెస్, అసలు మన రష్మిక ఏంటి ఆ చేంజ్ ఓవర్ ఏంటి, అసలు ఫుల్ పవర్ఫుల్ వెపన్ లా కనిపిస్తుంది ఆ పోస్టర్ లో. మరి ఎప్పుడు బబ్లీగా లవ్లీగా ఆ క్యూట్ క్యూట్ గా కనిపించే మన శ్రీవల్లి ఒక్కసారిగా ఒక కంప్లీట్ ఇంటెన్స్ లుక్ లో అద్దరు కొట్టేసింది అంతే. సో ఈగర్లీ వెయిటింగ్ నేనైతే ఈ సినిమా కోసం, మీరు కూడా అంతే కదా. ఎనీవేస్, మీరు కనుక పోస్టర్ చూడపోతే ఒకసారి చూసేయండి. నవంబర్ 27 మైసా రిలీజ్ కాబోతోంది. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం మా ఇంటి బంగారం సినిమా నుంచి సంతోష్ నారాయణ మ్యూజిక్ కంపోజిషన్ లో చిన్మయ శ్రీపాద అండ్ పుణ్యవల్లి పాడిన సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
3: ఏమైందమ్మా అలా ఉంటే?
2: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
3: ఆ కావాలి.
2: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
3: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
4: ఎస్, మీరు చూసేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో మ్యాటర్ ఏంటంటే, వెంకీ అట్లూరి గారి డైరెక్షన్ లో చిరంజీవి గారి కాంబో సినిమా ఉండబోతోంది అని చెప్పేసి ఎప్పటి నుంచో మన టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది అనమాట. సో ప్రస్తుతం ఫుల్ వరుస హిట్లతో మన వెంకీ అట్లూరి అయితే ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే ఏంటంటే మ్యాటర్, ఈ టాక్ ఎంతవరకు నిజం అనే విషయానికి వచ్చేస్తే ఉండొచ్చేమో బట్ టైం పట్టొచ్చేమో అన్నట్టుందనమాట. సో మరి పక్క ఒక చిరంజీవి మూవీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని చెప్తున్నారు వెంకీ. సో మరి లక్కీ భాస్కర్ 2 సినిమా, అండ్ ఆ తర్వాత మరి చిరంజీవి గారు శ్రీకాంత్ ఓదెల మూవీ ఒకటి ఉంటుంది. ఈ రెండు సినిమాల తర్వాత అప్పుడు చిరంజీవి గారు అండ్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో సినిమా రావచ్చు అనమాట. అది బ్యాటర్. ఓకే, సో మరి ప్రస్తుతానికైతే మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:00 అయిపోయింది కాబట్టి మీకోసం ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ అయితే వచ్చేస్తున్నాయి. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. సింధు జలాల ఒప్పందంపై నిర్మాణాత్మకంగా చర్చలు జరుపుదామని భారత్కు పాకిస్తాన్ విజ్ఞప్తి చేసింది. ఈ ఒప్పందాన్ని ఇరు దేశాలు పరస్పర అంగీకారంతో కుదుర్చుకున్నాయని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తాహిర్ అన్రాబీ పేర్కొన్నారు. విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో 60 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ రోడ్, పార్కింగ్ షెడ్, కాంపౌండ్ వాల్ను పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఈ రోజు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలను మరింత చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మైలవరం శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. ఇబ్రహీంపట్నం దాములూరులో 36 లక్షల 15 వార్డిక సంఘం నిధులతో నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ఆహార పదార్థాల నిల్వలు, పంపిణీ, స్టాక్ రిజిస్టర్లు, హాజరు వివరాలు తదితర అంశాలను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని రాష్ట ఆహార కమిషన్ సభ్యులు సూచించారు. పిల్లలకు అందించే ఆహారంలో నాణ్యత, పరిమాణం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించేందుకే పల్లె వీక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. ఆయన ఈరోజు సంగం మండలంలోని మక్తాపురం గ్రామంలో పర్యటించి వీబీజీ రామ్జీ పథకం కింద జరుగుతున్న పనులను పరిశీలించారు. కడప జిల్లాలో మాతృమరణాలను పూర్తిస్థాయిలో నివారించేందుకు పటిష్ట చర్యలు చేపట్టామని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. ప్రతి గర్భిణీ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ హైరిస్క్ గర్భిణీలపై ప్రత్యేక శ్రద్ద చూపాలని సూచించారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్టస్థాయి టోర్నమెంట్లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచి 9 బంగారు, 20 వెండి పతకాలు కలిపి మొత్తం 29 పతకాలు సాధించారు. రాష్టస్థాయి పోటీల్లో యోగ, విలువిద్య, అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్ క్రీడాంశాల్లో పాల్గొని ప్రతిభ చాటారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా వ్యవసాయ శాఖ అధికారులు విధులు నిర్వహించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ పథకాలు, సేవల నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపడిన ప్రభావంతో రాష్టంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఎస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ అడ్జస్ శృతి. మన స్టూడియోలో టైం 12:04 క్రాస్ అయిపోయి 18 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మనం ఎంటర్ అయిపోయాం మీకు తెలుసా ప్రోగ్రాంలోకి. యాక్చువల్గా అండి, కేరళం అంటే మనకి మొదట గుర్తొచ్చేది పచ్చని ప్రకృతి, బ్యాక్ వాటర్స్, కొబ్బరి చెట్లు, ఇలాంటి అద్భుతాలే కదా. మరి అలాంటి వాటి మధ్యలో ఒక్కసారి నీటి మీద ఒక పోటీ జరిగితే ఎలా ఉంటుంది? అసలు ఊహించుకోండి ఎలా ఉంటుంది.

ఉంటుంది. మీకు అర్థమైపోయింది కదా నేను దేని గురించి మాట్లాడబోతున్నాను అనేది? ఎస్, కేరళ ఫేమస్ వళ్ళం కళ్ళి గురించి అనమాట. స్నేక్ బోట్ రేస్ అంటారు దీన్ని. అండ్ ఇప్పుడు ఈ సెప్టెంబర్లో ఈ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది, దాని గురించి మనం స్పెషల్గా మాట్లాడుకుందాం. ఓకే, బట్ బిఫోర్ టు దట్, మరి కేరళ అంటే ప్రకృతి అది ఇది అన్నాను కాబట్టి ఒక ఎవర్ గ్రీన్ సాంగ్ మీకోసం అయితే ప్లే చేస్తున్నాను. ప్రేమ సినిమా నుంచి మరి బ్యూటిఫుల్ సాంగ్ని పాడింది అంటే ఎస్పి బాలు గారు అండ్ చిత్ర గారు అనమాట. మరి ఆత్రేయ గారి లవ్లీ లిరిక్ ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

దిల్ సే మూవీ నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. మరి 12:14 క్రాస్ అయిపోయి 25 సెకండ్స్ అయిపోయింది మరి టైం. సో మీకు యాక్చువల్గా మీకు గుర్తుందా, ఆగస్ట్ మంత్లో కేరళంలో జరుగుతున్న ఒక బోట్ రేస్ జరిగింది అప్పుడు, అంటే అప్పట్లో అప్పుడు జరిగింది. అది కూడా నేను చెప్పాను మన మీకు తెలుసా ప్రోగ్రామ్లో. ఆల్రెడీ జూన్ ఎండింగ్లో ఒక బోట్ రేస్

జరిగింది. అండ్ తర్వాత ఆగస్ట్ లాస్ట్ వీక్లో నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ కూడా జరిగింది అనమాట. సో బట్ ఇప్పుడు జరగబోయేది అంతకు మించి అనమాట. సో క్రికెట్లో ఐపీఎల్ సీజన్ ఎలాగో, కేరళంలో ఈ మంత్లో జరిగే కాంపిటీషన్ కూడా అలాంటిదే అనమాట. సో ఛాంపియన్స్ బోట్ లీగ్, స్వీట్గా సిబిఎల్ అని పిలుస్తారు. సో ఈ మంత్ నుంచి డిసెంబర్ దాకా జరుగుతూనే ఉంటుంది. సో ఈ రేస్ ఏంటి, అసలు ఈ కథా కబామేష్ ఏంటి, మనం మాట్లాడుకుందాం. చాలా కబుర్లు, బట్ రైట్ నౌ కేరళ అన్నాం కాబట్టి బ్యూటిఫుల్ సాంగ్ అయితే నాకు గుర్తొచ్చేస్తుంది. రారా కృష్ణయ్య మూవీ నుంచి అయితే మీకోసం ప్లే చేస్తున్నాను లవ్ లవ్లీ సాంగ్, ఓనం ఓనం సాంగ్, చిన్మయి పాడిన పాట అండ్ అచ్చు మ్యూజిక్ కంపోజిషన్, శ్రీమణి గారి లిరిక్ అనమాట. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ మీకు తెలుసా ఓన్లీ ఆన్ విత్ భారత్ FM 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించారు.

0: ఎంచుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
0: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: ఎస్ మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:20 క్రాస్ అయిపోయి 33 సెకండ్స్ అయిపోయింది. సో మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ద 2026 ఛాంపియన్స్ బోట్ లీగ్ సిబిఎల్ కేరళం స్టేట్ లో జరుగుతుందన్నమాట ఈ లీగ్. అండ్ మొత్తం 12 బ్యాక్ వాటర్ లొకేషన్స్ ఉంటాయండి ఆ స్టేట్ మొత్తంలో కూడా. అండ్ మొత్తం 9 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తాయి ఈ లీగ్ లో. అండ్ వాళ్ళ ట్రెడిషనల్ బోట్స్ అంటే చుందన్ వళ్ళమ్స్ అని పిలుస్తారు వాటిని, వాటితోటి ఈ టీమ్స్ అందరూ రెడీగా ఉంటారన్నమాట ఈ లీగ్ కోసం. కేరళంలో బ్యాక్ వాటర్స్ కి హార్ట్ లాంటి సిటీ అయిన అలపుజాలో ఈ కాంపిటీషన్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ తర్వాత ఇంకా 8 డిఫరెంట్ లొకేషన్స్ లో జరుగుతాయన్నమాట ఈ లీగ్ మొత్తం. అసలు ఊహించండి, ఒక పొడవైన వళ్ళం కళ్ళి అలా నీళ్ళల్లో దూసుకెళ్తుంటే అసలు మనకున్న 2 కళ్ళు సరిపోతాయా చూడటానికి ఏమంటారు. సో మరి ఇంకో స్పెషల్ ఉంది ఈ రేస్లో, దాన్ని మనం బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, బట్ రైట్ నో మీ అందరి కోసం శుభ సంకల్పం సినిమా నుంచి ఒక ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారత్ ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.
1: హై లెస్సు హై లెస్సు హై లెస్సు హై లెస్సు హై లెస్సు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. భారత్, బెల్జియం దేశాల మధ్య పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూయార్క్లో జరిగిన ఉన్నతస్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత్ సాధించిన వృద్ధిని పలువురు పెట్టుబడిదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్ 05 రేపు నింగిలోకి ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షెట్లర్ కిదాంబి శ్రీకాంత్ కెనడాకు చెందిన విక్టర్ లైని ఓడించి క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. ఇక వార్తల వివరంగా, భారత్, బెల్జియం దేశాల మధ్య పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో బెల్జియం రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్తో కలిసి మంత్రి ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్బంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచం పెద్ద భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సంక్షోభ సమయాన్ని చూస్తోందని, సవాళ్లను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ఇలాంటి పరిస్థితుల్లో బెల్జియం వంటి మిత్రదేశంతో కలవడం చాలా అవసరమన్నారు. అభిప్రాయాలను, దృక్కోణాలను పంచుకునేందుకు ఇదొక మంచి అవకాశాన్ని అందిస్తుందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
1: India and Belgium share warm and long-standing relations founded on mutual respect, democratic values, and a shared commitment to rules-based global order. The recently held India-Belgium strategic dialogue in July 2026 has provided an institutional framework for taking up our bilateral partnership forward, including in defense and security.
0: Belgium రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్ మాట్లాడుతూ, భారత్ను అధిక జనాభా, ఉన్నత సాంకేతికత కలిగిన దేశంగా అభివర్ణించారు. భవిష్యత్ ప్రాజెక్టులలో బెల్జియం సహకరించాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్, బెల్జియం స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని కూడా ఫ్రాంకెన్ ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్బంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. చర్చల అనంతరం నేతలు పలు ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. బెల్జియం ప్రధానమంత్రి ఈ ఉదయం రాజ్ఘాట్ను సందర్శించి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అంతకుముందు ఆ దేశ రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్తో సహా నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న బెల్జియం ప్రధానమంత్రి భారత్లో 3 రోజుల పాటు పర్యటిస్తారు. గతేడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వీవర్ మొదటిసారిగా భారత్లో పర్యటిస్తున్నారు. భారత్, యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత పరిశ్రమ వ్యాపార సమాఖ్య సమావేశంలో వీవర్ కీలక ఉపన్యాసం చేస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూయార్క్లో జరిగిన ఒక ఉన్నతస్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు పెట్టుబడిదారులకు భారత్ సాధించిన సంస్కరణల ఆధారిత వృద్ధిని వివరించారు. ఈ సందర్బంగా మంత్రి 2026-27 మొదటి త్రైమాసికంలో దేశం సాధించిన 7.8% ఆర్థిక వృద్ధిని, మెరుగైన పెట్టుబడి వాతావరణాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. అమెరికా బ్యాంకు సహకారంతో భారత కాన్సులేట్ జనరల్ ఈ సమావేశాన్ని నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా అంతరాయాలు, సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ లో తెలిపింది. ప్రభుత్వం మూలధన ఆస్తులను సృష్టించడం, మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు అనుకూలమైన పెట్టుబడి వాతావరణాన్ని ప్రోత్సహిస్తోందని కూడా ఆర్థిక మంత్రి చెప్పినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రపంచ మార్కెట్లలో భారతీయ వస్త్రాలు, హస్తకళలను ప్రోత్సహించేందుకు ప్యారిస్లో కొత్త ఒప్పందాలపై సంతకాలు చేయడంతో భారత్, ఫ్రాన్స్ వస్త్ర, ఫ్యాషన్ రంగాలలో సహకారం మరింత బలోపేతమైంది. జౌళి మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీలం షమీరావు సమక్షంలో భారత్ టెక్స్ ట్రేడ్ ఫెడరేషన్ BTTF ప్రీమియర్ విజన్ సొసైటీ అనోనిమ్ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రదర్శనలు, మార్కెట్ అనుసంధానాలు, విజ్ఞాన మార్పిడిలో సహకారాన్ని బలోపేతం చేస్తుందని జౌళి మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ప్రపంచంలోనే అగ్రగామి అయిన ప్రీమియర్ విజన్తో

0: జాతీయ చేనేత అభివృద్ది సంస్థ ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం ఎన్హెచ్డీసీ ప్రీమియర్ విజన్ మధ్య సహకారాన్ని మరింతగా పెంచుతుందని, రాబోయే 3 సీజన్ల పాటు ప్రీమియర్ విజన్లో భారత్ సృజనాత్మకత వేదికను నిర్వహించేందుకు వీలు కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి GSLV-F17 రాకెట్ ద్వారా భూ పరిశీలన ఉపగ్రహం EOS-05ని రేపు తెల్లవారుజామున 2:55 నింగిలోకి దూసుకెళ్లనుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. ఈ ఉపగ్రహం దేశంలో ఒక అత్యాధునిక భూ పరిశీలన అంతరిక్ష నౌక అని, జియోసింక్రోనస్ కక్ష్యలోకి ప్రవేశించే మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహమని నారాయణన్ అన్నారు. ఈ ప్రయోగం మన దేశ భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని, భూ పరిశీలన సేవల పంపిణీని మెరుగుపరుస్తుందని తెలిపారు.
1: We in ISRO is proud to inform that we are going to have a launch of Earth Observation Satellite 05 using our GSLV vehicle, GSLV F-17, on 4th September, early morning, 2:55 a.m. This is the first satellite, Earth Observation Satellite, which is going to be placed in the GEO platform for advanced Earth Observation purpose.
0: కేంద్ర ప్రభుత్వం 2026 లీగల్ మెట్రాలజీ భారత ప్రామాణిక సమయం నిబంధనలను ప్రకటించింది. భారత ప్రామాణిక సమయాన్ని ఉమ్మడి చట్టబద్దంగా గుర్తింపు పొందిన అనుసరించదగిన సమయ సూచనగా స్థాపించే దిశగా ఈ చర్య ఒక ముఖ్యమైన ముందడుగు. ఈ నిబంధనలను గత నెల 27వ తేదీన వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రకటించగా 29వ తేదీన అధికారిక గెజెట్లో ప్రచురించింది. ఈ నిబంధనలు ISD ఉత్పత్తి, నిర్వహణ, వ్యాప్తి, వినియోగం కోసం ఒక సమగ్రమైన చట్టాన్ని అందిస్తాయి. ఈ నిబంధనలు అధికారిక గెజెట్లో ప్రచురించిన తేదీ నుంచి 180 రోజుల తర్వాత అమల్లోకి వస్తాయి. ఈ చొరవ ఒకే దేశం ఒకే సమయం అనే ప్రభుత్వ దార్శనికతకు మద్దతునిస్తూ, దేశవ్యాప్తంగా కీలక రంగాలు, డిజిటల్ వ్యవస్థలు ఒకే విశ్వసనీయ సమయ సూచనతో పనిచేసేలా నిర్ధారిస్తుంది. పాఠశాల విద్యా సంస్కరణల తర్వాతి దశపై చర్చించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న న్యూఢిల్లీలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శితో సమావేశమయ్యారు. అభ్యసన పునాదులను బలోపేతం చేయడం, తరగతి గదిలో ఆవిష్కరణను ప్రోత్సహించడం, యువ భారత ఆకాంక్షలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను నిర్ధారించేందుకు చర్చలు జరిపినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ఉన్నత విద్యాశాఖ కార్యదర్శితో కూడా సమావేశమయ్యారు. రాబోయే నెలలో షెడ్యూల్ చేసిన పరీక్షల సంసిద్ధతను సమీక్షించారు. ఈ సమావేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ 16వ రౌండ్లో కెనడాకు చెందిన విక్టర్ లైని 21-18, 21-19 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. శ్రీకాంత్ తదుపరి మ్యాచ్లో హాంకాంగ్కు చెందిన లీ చెయుక్ ఇయుతో తలపడతారు. మరోవైపు మహిళల సింగిల్స్లో షెట్లర్ తన్వీ శర్మ జపాన్కు చెందిన తోమోకా మియాజాకితో జరిగిన మ్యాచ్లో 17-21, 21-18, 16-21 తేడాతో ఓటమి పాలయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రముఖ నటుడు, దర్శకుడు ఉత్తమ్ కుమార్ శత జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ఉత్తమ్ కుమార్ మహానాయక్, ఒక ప్రసిద్ధ నటుడని ప్రశంసిస్తూ, కలకాలం నిలిచిపోయే ఆయన ప్రదర్శన అన్ని తరాల ప్రేక్షకులను అలరిస్తుందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గత ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్ సంచికలో ఉత్తమ్ కుమార్ని ఉద్దేశించి తాను ప్రసంగించిన భాగాన్ని కూడా నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. బాలాసోర్ జిల్లాలో సువర్ణరేఖ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఉత్తర ఒడిశాలో కొత్తగా వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జార్ఖండ్లోని గలుడి ఆనకట్ట నుంచి విడుదలైన నీరు దిగువ ప్రవాహానికి తోడవడంతో రాజ్ఘాట్ వద్ద నది ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. భారత్, బెల్జియం దేశాల మధ్య పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూయార్క్లో జరిగిన ఉన్నతస్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత్ సాధించిన వృద్ధిని పలువురు పెట్టుబడిదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్ 05 ని రేపు నింగిలోకి ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ కెనడాకు చెందిన విక్టర్ లైని ఓడించి క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: Yes, welcome back to Meeku Telsa and this is Arjay Shruti and ee roju manam Meeku Telsa program lo special ga Keralam lo start aina CBL season gurinchi manam maatladukuntram. Ante CBL season ante మనకి ఛాంపియన్స్ బోట్ లీగ్ అనమాట. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ దాకా అక్కడ జరిగే ఒక ఫేమస్ కాంపిటీషన్ ఇది. అండ్ ఛాంపియన్స్ బోట్ లీగ్ గురించి మాట్లాడుకున్నాం కదా, అయితే నిజానికండి అసలు ఆ స్టేట్లో జరిగే ఏ బోట్ రేస్ అయినా సరే అక్కడి సంస్కృతి, సంప్రదాయం, యూనిటీ, ప్యాషన్ ఇలా అన్నీ కలిసిన ఒక గ్రాండ్ సెలబ్రేషన్ అనమాట. యాక్చువల్గా అయితే మీరు చాలాసార్లు చూసే ఉంటారు ఈ బళ్ళంకల్లి బోట్ రేసుల గురించి, బోట్ రేసుల్ని. అండ్ ఒక బోట్లో చాలామంది రోవర్స్ ఉంటారు. రోవర్స్ అంటే పడవని తెడ్డివేసి ముందుకు నడిపే వాళ్ళని రోవర్స్ అంటారు అనమాట. సో వాళ్ళు చాలా మంది ఉంటారు ఒక పడవలో, అందరూ కూడా ఒకే బీట్తో, ఒకే ఎనర్జీతో, ఒకే గోల్తో తెడ్డు వేసి నడిపిస్తుంటే అసలు చూసే వాళ్ళకి ఇదంతా కూడా ఒక టీమ్ వర్క్ అంటే ఏమిటి అనేది ఒక లైవ్ ఎగ్జాంపుల్ కనిపిస్తుంది మనకి. అంత బాగుంటుంది అనమాట. సో స్పెషల్గా ఈ బోట్ రేసెస్ అనేవి. ఎనీవేస్ ఇంకా మాట్లాడుకుందాం, బట్ రైట్ నో మీ అందరి కోసం ఆనందం సినిమా నుంచి అయితే టైటిల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. టిప్పు అండ్ సత్య పాడిన పాట, సిరివెన్నెల గారి లిరిక్ అండ్ డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్. సాంగ్ విండో ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: రీటా అండ్ కోరస్ బ్యాండ్ లవ్లీ సాంగ్ అయితే వినేశారు మిరపకాయ సినిమా నుంచి. సో మరి 12:48 క్రాస్ అయిపోయి 25 seconds అయింది అండ్ మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్లో. సో మరి యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు మనకి మనం ఏం మాట్లాడుకున్నాం ఇంతకు బోట్ రేస్ గురించి కదా, ఈ బోట్ రేస్లో అండి ఒకే డైరెక్షన్లో ఒకే రిధంలో ముందుకు వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనకు తెలుసు కదా. మరి అందుకే ఒక బోట్లో చాలామంది బోలెడంత మంది రోవర్స్ ఉంటారు. సో మరి అయితే అసలు ఈ రేసింగ్ మెయిన్ స్పిరిట్ ఏంటో తెలుసా? స్పీడ్, స్ట్రెంగ్త్, యూనిటీ అండ్ సెలబ్రేషన్. మరి కేరళం స్టేట్లో జరిగే ఈ కాంపిటీషన్ అంటే ఉత్సాహానికి అసలు సిసలైన పండగ అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో మరి కుదిరితే ఇప్పుడు ఈ సిబిఎల్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి కుదిరితే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ దాకా జరుగుతుంది. ఇంకా స్కెడ్యూల్ రాలేదు బట్ వస్తుంది డెఫినెట్గా. వచ్చిన తర్వాత కుదిరితే 2026లో వెళ్ళి చూసిరండి, లేదా ఇంకొకసారి తప్పకుండా కుదుర్చుకొని వెళ్ళిరండి. ఓకే, అదనమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు దాని పక్కన పెట్టేస్తే మనకి ఇప్పుడు వానాకాలం కదా, అంటే పేరుకే అంటారా, సో అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాల్సిందే ఇది వానాకాలం అని. ఓకే, సో మరి ఇప్పుడు ఏంటంటే మ్యాటర్, ఈ వానాకాలంలో జనరల్గా అప్పుడప్పుడు మనకి ఉరుములు మెరుపులు అనేవి వినిపిస్తూ ఉంటాయి కదా. సో మరి ఏంటంటే ఆ దానికి సంబంధించి ఒక డిఫరెంట్ విషయం ఒకటి నాకు తెలిసింది. సో ఏంటి అసలు మ్యాటర్ ఈ వానాకాలంలో ఉరుములు మెరుపులకి సంబంధించి, దాని గురించి మనం మాట్లాడుకుందాం. బట్ ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం. స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కౌల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మ

0: వింటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
2: ఎస్, మ్యాటర్ ఏంటి అసలు ఉరుములు మెరుపులకి సంబంధించి? యాక్చువల్గా అండి, ఇదే ఉరుముల శబ్దాన్ని ఉపయోగించి శాస్త్రవేత్తలు మన భూమి లోపల ఏముందో తెలుసుకోవడానికి కూడా ఉపయోగిస్తారట. ఇది మీకు తెలుసా? ఎస్. ఏమిటి అసలు సైన్స్ అంటే, ఎక్కడ ఆకాశం ఎక్కడ భూమి, అసలు ఆకాశంలో వచ్చే ఉరుముల శబ్దాలతో భూమి లోపల ఏముందో ఎలా కనుక్కుంటారు, ఇది ఎలా సాధ్యం? ఇదే కదా మీకు వచ్చిన డౌట్. సో మ్యాటర్ ఏంటంటే, ఉరుము వచ్చినప్పుట కొన్ని పవర్ఫుల్ వైబ్రేషన్స్ వస్తాయటండి. సో అవి ఏం చేస్తాయంటే భూమి లోపలికి ప్రవేశిస్తాయన్నమాట. సో అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి కదా మన భూమి లోపల, రాళ్ళని చెప్పేది, ఇంకా అడుగుకెళ్తే ఇంకా బోలెడని స్ట్రక్చర్స్, ఇలా భూమి అట్టడుగు పొరలో ఉన్న రకరకాల లేయర్స్ని అన్నీ కూడా ఈ వైబ్రేషన్స్ క్రాస్ చేస్తూ వెళ్తాయట. సో అప్పుడు వాటిని మన శాస్త్రవేత్తలు మెజర్ చేస్తారట. అంటే ఒక ఉరుము మన భూమి లోపల ఉన్న మిస్టరీస్ని బయటికి తీసే ఒక మెసెంజర్ లాగా పనిచేస్తుందన్నమాట. హౌ అమేజింగ్ కదా! అసలు మనకి తెలియని ఎన్నో వింతల్లో ఇది ఒకటండి, అది మ్యాటర్. సరే, రీసెంట్గా నాకు నచ్చిన ఒక విషయం జరిగింది, దాని గురించి మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం వానవల్లప్ప సాంగ్ అయితే వచ్చేస్తుంది అన్నయ్య సినిమా నుంచి. ఎంజాయ్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3.

హరిహరన్ గారు అండ్ సుజాత పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి యాక్చువల్గా ఇంతక నాకు నచ్చిన ఒక విషయం చెప్తాను అన్నాను కదా, ఏంటంటే రీసెంట్గా అండి సోషల్ మీడియాలో ఒక డాక్టర్ వీడియో ఒకటి వైరల్ అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు మనం జనరల్గా చాలామంది డాక్టర్స్, అసలు మ్యాక్సిమం డాక్టర్స్, 99.999% డాక్టర్స్ అందరూ కూడా పగలైనా రాత్రైనా అస్సలు టైంని లెక్ చేయకుండా పేషెంట్స్కి సర్వ్ చేసే పనిలోనే ఉంటారు. అలాగే రీసెంట్గా ఏం జరిగిందంటే, షిరీన్ సుబైర్ అనే ఒక డాక్టర్ పెళ్లి వేడుక జరుగుతుంది అన్నమాట ఒక పక్కన, అంటే నిక్కా సెరమనీ. సో ఆ నిక్కా సెరమనీ ఒక అరగంటలో ఉందనగా వాళ్ళ పెళ్లికి క్యాటరింగ్ సర్వీస్ చేయడానికి వస్తారు కదా, వాళ్ళల్లో ఒక ఇద్దరు ఆడవాళ్ళకి సడన్గా హెల్త్ పాడైందట. సో ఒక ఆవిడకేమో ముక్కులోంచి రక్తం వచ్చేస్తోంది అండ్ ఇంకొక లేడీకేమో కళ్ళు తిరిగాయి సడన్గా. సో ఈ విషయం తెలుసుకున్న పెళ్లి కూతురు అండ్ డాక్టర్ అయిన షరీన్ సుబైర్ ఏం చేశారంటే, వెంటనే తన పెళ్లిని కాసేపు, తన పెళ్లి ఈవెంట్ని కాసేపు ఆపి ఆ పేషెంట్స్ ఇద్దరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఏదో చేస్తారు కదా అది చేసి, ఆ బ్లడ్ వచ్చే పర్సన్కి అయితే బ్లడ్ ఆగిన తర్వాత అండ్ ఆల్సో అవతల కళ్ళు తిరిగిన పర్సన్కి ఆవిడకి మళ్ళీ కాన్షియస్ వచ్చేదాకా ట్రీట్మెంట్ చేసి వాళ్ళు సేఫ్గా ఉన్నారు అని కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు వచ్చి మళ్ళీ తన పెళ్లి వేడుకొని కంటిన్యూ చేశారట, పెళ్లి చేసుకున్నారట. నిజంగా అసలు తన పర్సనల్ లైఫ్ కన్నా ఫస్ట్ తన ప్రొఫెషన్ ఇంపార్టెంట్, డాక్టర్గా అక్కడ తన సర్వీస్ ఇంపార్టెంట్ అని డాక్టర్ షిరీన్ సుబైర్ అనుకోవడం నాకైతే చాలా చాలా నచ్చేసింది. అండ్ నాకే కాదు, ఇప్పుడు తను ఫస్ట్ ఎయిడ్ చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అయిపోతుంది అనమాట. సో అందుకేనేమోనండి డాక్టర్స్ని దేవుళ్ళతో పోలుస్తారేమో కదా. మరి ఇప్పుడే కాదు, మనకి కరోనా టైంలో కూడా ఎంతోమంది డాక్టర్స్ చాలా చాలా హోల్ హార్టెడ్గా ఎంతోమందికి సర్వీస్ చేశారు. సో వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ చెప్పేస్తున్నా మనందరి తరఫున. సో అదే మ్యాటర్, నాకైతే చాలా నచ్చింది, చాలా హ్యాపీగా అనిపించింది. మరి వాళ్ళందరూ ఉన్నందుకే మనం ఇంత సేఫ్గా హ్యాపీగా ఉండగలుగుతున్నాం, ధైర్యంగా ఉండగలుగుతున్నాం, అంతే కదా. సో మరి అది మ్యాటర్, ఇది ఇవాళ మీకు తెలుసా. మరి నెక్స్ట్ ధీరాలో ఒక మంచి టాపిక్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి.

న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతున్నాను. అమరావతి సచివాలయంలో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో సాగునీరు, అమరావతి, విద్యుత్ రంగాలకు సంబంధించిన అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. రాష్టంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి దశల వారీగా కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ అర్హులకు కొత్త పింఛన్లు అందించాలని మంత్రులకు సూచించారు. ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడం శుభపరిణామమని, దీంతో దశాబ్దాల కళ సాకారమైందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో 60 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులను పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్తో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కళాశాలలో సీసీ రోడ్లను అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రతిరోజు సుమారు 500 మంది వరకు ఓపీ సేవలు పొందుతున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలను మరింత చేరువ చేయటమే ప్రభుత్వ లక్ష్యమని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దాములూరులో 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన నూతన గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం కొనసాగుతోందని, రైతులు వర్షాధార పంటల సాగుకు దూరంగా ఉండాలని నంద్యాలలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన సూచించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా ఉత్సవాల నిర్వహణపై ఈరోజు ఆలయ పాలక మండలి సమావేశం జరిగింది. అక్టోబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ పాలక మండలి సభ్యులకు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించేందుకే పల్లె వీక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. ఆయన ఈరోజు సంగం మండలంలోని మక్తాపురం గ్రామంలో పర్యటించి వీబీజీ రామ్జీ పథకం కింద జరుగుతున్న పనులను పరిశీలించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 1:03 PM క్రాస్ అయిపోయి 47 సెకండ్స్ అయిపోయింది. సో దట్ మీన్స్ మన ధీరా టైంకి వచ్చేసాం మనం. యాక్చువల్గా అండి, మనం ఈ షోలో ఎప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ గురించో లేకపోతే లైఫ్లో సక్సెస్ సాధించిన వాళ్ళ గురించి ఇలా చాలా చాలా ఇన్స్పైరింగ్ జర్నీస్ గురించి మనం మాట్లాడుకుంటాం కదా. అండ్ ఈ రోజు ఏం చేద్దామంటే మనం స్పెషల్గా మన ఇంట్లో మన అమ్మ గురించి, మన ఇంట్లో మన ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుందాం. మరి ఏంటి మ్యాటర్ అని అనుకుంటున్నారేమో. యాక్చువల్గా మీరు వినే ఉంటారు కదా చాలాసార్లు, పోషకాహారం అనేది ఆరోగ్యమైన జీవితానికి మొదటి అడుగు అని. ఇది చాలాసార్లు వినే ఉంటారు కదా. సో పోషకాహారం, న్యూట్రిషన్ అంటే ఏంటి అసలు? సింపుల్ అండి. మనం ఇప్పుడు రోజుకి ఎన్నిసార్లు తింటున్నాం? మార్నింగ్ టిఫిన్ తింటాం, మధ్యాహ్నం లంచ్ తింటాం, ఈవినింగ్ స్నాక్స్ తింటాం, నైట్ డిన్నర్ తింటాం. అయితే రోజులో 4 సార్లు తింటాం, లేదంటే మినిమం 3 సార్లు, అంటే స్నాక్స్ అవాయిడ్ చేసినా లేకపోతే బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేసినా ఇలా 3 సార్లు అయితే మినిమం ఉంటుంది కదా. కానీ ఆలోచిస్తే మనం తినే ఈ 3 సార్లు ఆహారం కూడా మన శరీరానికి అసలు ఏమిస్తుంది, దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది సెప్టెంబర్ మంత్, న్యూట్రిషనల్ మంత్ అనమాట. సో మాట్లాడుకుందాం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఇవాళ షోలో. ఓకే, బట్ రైట్ నౌ మీ అందరి కోసం సాహసం సువాసగా సాగిపో సినిమా నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిజనింగ్.

రాజ్ హసన్, అనూప్ అండ్ శ్రావణి పడిన సాంగ్ అయితే వినేశారు. కృష్ణ చైతన్య లిరిక్. మరి ఇష్క్ సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 112 క్రాస్ అయిపోయి 29 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. సో జనరల్ గా అండి, తినడం అంటే చాలా మంది ఏమనుకుంటారు, కడుపు నింపుకోవడం అనుకుంటారు. కానీ మన శరీరానికి అవసరమైన శక్తి, బలం, పెరుగుదల, భద్రత ఇవన్నీ అందించే పోషకాలు ఉండేలాగా సరైన ఆహారాన్ని మనం తినాలి. అసలు మన బాడీకి కావాల్సినవేంటి? కార్బోహైడ్రేట్స్ ఫస్ట్ మనకి శక్తినిస్తాయి. కార్బోహైడ్రేట్స్ అనేవి మనం తీసుకునే రైస్లో ఉంటుంది, చపాతీల్లో ఉంటుంది, మిల్లెట్స్లో కూడా ఉంటుంది. ఇకపోతే మనకు కావాల్సినవేంటి? నెక్స్ట్ ప్రోటీన్స్. మన బాడీ పెరుగుదలకి, మజిల్స్కి, బాడీ టిష్యూ రిపేర్స్కి ఈ ప్రోటీన్స్ అనేవి కావాల్సి వస్తాయి. మనం తినే పప్పు, ఎగ్స్, పాలు వంటి వాటిల్లో ఉంటాయన్నమాట. ఇక నెక్స్ట్ కావాల్సిందేంటి? హెల్దీ ఫ్యాట్స్. బాడీకి ఎనర్జీ ఇస్తాయి ఇవి, ఈ హెల్దీ ఫ్యాట్స్ అనేవి. సో విటమిన్స్ అబ్జర్బ్ చేయడానికి కూడా మంచి కొవ్వు అనేది హెల్ప్ చేస్తుంది. సో నట్స్లో, సీడ్స్ ఇలాంటి వాటిల్లో ఈ మంచి మంచి కొవ్వు పదార్థాలు అనేవి ఉంటాయి. ఇక నెక్స్ట్ ఏంటి? విటమిన్స్ అండ్ మినరల్స్ మనకి కావాలి. మనం లేదా అంటే మనం పనిచేయాలన్నా, మన శరీరం సరిగ్గా పనిచేయాలన్నా మనకి కావాల్సిన విటమిన్స్ అండ్ మినరల్స్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? మంచి నీళ్లు తాగడం. ఇది కూడా చాలా అవసరం. అసలు ఇందులో ఏదన్నా మనకి తెలియనిది ఉందా? అస్సలు లేదు కదా. కానీ ఎంతవరకు ఫాలో అవుతున్నాం అందరం ఇలాంటి పోషకాలు అందేలాగా? ఎవరు సరైన ఫుడ్ తింటున్నారు? అండ్ స్పెషల్లీ మన లేడీస్ విషయానికి వస్తే అసలు అది నాకు తెలిసి మ్యాక్సిమం జరగదు, అంతే కదా. సో ఈ ఇంపార్టెంట్ న్యూట్రిషనల్ మంత్ సెప్టెంబర్లో డైటింగ్ గురించి కాకుండా హెల్దీ ఈటింగ్ గురించి, రైట్ ఈటింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, బట్ బిఫోర్ టు దాట్ మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను జనతా గ్యారేజ్ మూవీ నుంచి. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు ధీర ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

జనతా గ్యారేజ్ మూవీ నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. సో మనం ధీరా ప్రోగ్రాంలో ఉన్నాం. ఈరోజు మనం న్యూట్రిషనల్ మంత్ కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మన ఇంట్లో అండి అందరికీ ఫుడ్ పెట్టేది ఎవరు? మ్యాక్సిమం అమ్మే కదా. అందరికీ పెట్టిన తర్వాత తన భోజనం మాత్రం లాస్ట్లో ఫాస్ట్గా ఫినిష్ చేసేది ఎవరు? అది కూడా అమ్మే ఆఫ్కోర్స్. కానీ రిపోర్ట్స్ ప్రకారం ఆడవాళ్ళకి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ అట. సో ఎందుకు, ఏమిటి, దీని గురించి మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి, మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్గా 120కి రీచ్ అయిపోతుంది కాబట్టి మరికొద్దిసేపట్లో రీజనల్ న్యూస్ అయితే వచ్చేస్తాయి. సో స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తవడం, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడం శుభ పరిణామమని కేంద్ర మంత్రి కేర్ రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా పాటించాలని రాష్ట ఆహార కమిషన్ సభ్యులు ఇ లక్ష్మీరెడ్డి అధికారులను ఆదేశించారు. ఇక వార్తల వివరాలు. అమరావతి రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. 20కి పైగా అజెండా అంశాలతో జరుగుతున్న ఈ సమావేశంలో సాగునీరు, అమరావతి, విద్యుత్ రంగాలకు సంబంధించిన అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. అలాగే అమరావతి అభివృద్దికి సంబంధించి రహదారి నిర్మాణ విధానంలో మార్పులు, రైల్వే అనుసంధానం, ఇన్నర్ రింగ్ రోడ్డు పనులకి ఆమోదం తెలిపే అవకాశముందని, వివిధ సంస్థలకు భూ కేటాయింపుల అంశాలపైన మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుందని అధికారులు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తవడం, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడం శుభ పరిణామమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కేర్ రామ్మోహన్ నాయుడు అన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు రావడంతో దశాబ్దాల కల సాకారమైందని రాష్ట ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వెలిగొండ, భోగాపురం, అమరావతి వంటి అభివృద్ది కార్యక్రమాలు కార్యరూపం దాల్చడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు మన అనకాపల్లి, ఉత్తరాంధ్ర నేలను తాకడం ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నానికి కూడా సాకారం చేసే విధంగా ముందుకెళ్తుంది. ఇది కేవలం నీటి ప్రాజెక్టులు పూర్తి కావడమే కాదు, మన రైతుల భవిష్యత్తుకు, ప్రాంతీయ అభివృద్ధికి ఒక బలమైనటువంటి పునాది. ఈ ప్రాజెక్టుల కోసం కృషి చేసిన మన ఇంజనీర్లకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, కార్మికులకు, భూములిచ్చినటువంటి మన రైతులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వెలుగొండ, భోగాపురం, అమరావతి, పోలవరం ఇలాంటి మహత్తర ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ స్వర్ణయుగం వైపు అడుగులు వేస్తుంది.
0: విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో 60 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులను పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావుతో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, కళాశాల ఆవరణలో పలు అభివృద్ది పనులను పూర్తి చేసినట్లు తెలిపారు. సీసీ రోడ్లను అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రతిరోజు సుమారు 500 మంది వరకు ఓపీ సేవలు పొందుతున్నారని చెప్పారు. రోగుల కోసం నీటి శుద్ది కేంద్రం, షెడ్లు ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కేశినేని శివనాథ్ వెల్లడించారు. చేనేత కార్మికులకు పెట్టుబడి భారం తగ్గించేందుకు నూలును సరఫరా చేస్తామని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో చేనేత జౌళి శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చేనేత ఉత్పత్తుల విక్రయాలను పెంచేందుకు ఆప్కో, లేపాక్షి షోరూంలలో పండుగల సందర్భంగా తగ్గింపు ధరల అమ్మకాలు నిర్వహించాలని సూచించారు. ఖాదీ గ్రామీణ పారిశ్రామిక అభివృద్ది బోర్డు ద్వారా అందించే స్వయం ఉపాధి యూనిట్లపై గ్రామస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలని మంత్రి సవిత ఆదేశించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాలలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎల్నిన్నో ప్రభావం కొనసాగుతోందని, రైతులు వర్షాధార పంటల సాగుకు దూరంగా ఉండాలని సూచించారు. ట్యాంకులను, జలాశయాలను నింపి తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలియజేస్తూ,
2: శ్రీశైలంలో నీళ్లున్నాయి, మీరు ఎందుకు ఇవ్వరు అని అడుగుతా ఉన్నారు. అయ్యా, మేము క్లియర్ గా చెప్పాము, ఇక్కడ ఉండేటువంటి వాటర్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా మేము తాగునీటి అవసరాలకు వచ్చేటువంటి జులై వరకు కూడా తీసుకోవాలి, వర్షాలు పడేంత వరకు. అవన్నీ తీసుకోవాలంటే ఎక్కడైతే ట్యాంకీలు ఉన్నాయో ట్యాంకీలన్నీ నింపి పెట్టుకుంటే, అదేవిధంగా రిజర్వాయర్లలో నీరు పెట్టుకుంటే స్థానికంగా ఉండేటువంటి వాటినన్నింటినీ కూడా నీటికి తీసుకుపోవచ్చు. ఎక్కడైనా బోర్లు వెండిపోకుండా ఉండాలని కూడా చిన్న కాలువల ద్వారా, ఇప్పుడు ఎస్ఆర్బిసి కానీ మిగతా దాని ద్వారా కానీ తీసుకుపోవడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అమరావతి ఆర్థిక ప్రాంతం ఏఈఆర్ అభివృద్దికి సంబంధించిన సమగ్ర ప్రణాళిక రూపకల్పనపై అమరావతిలోని ఏపీసీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో నిన్న కార్యశాల నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఈఆర్ పరిధిలోని 9 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా అధికారులు, రాష్ట్రంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 9 జిల్లాల ఆర్థిక పరిస్థితులు, ప్రత్యేకతలు, అభివృద్ది అవకాశాలు, ప్రాధాన్యతలపై అధికారులు చర్చించారు. అమరావతి ఆర్థిక ప్రాంతాన్ని 9 వేర్వేరు జిల్లాలుగా కాకుండా పరస్పరం అనుసంధానమైన ఒకే ఆర్థిక వ్యవస్థగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఏఈఆర్ సీఈఓ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. ప్రాంతీయ అవసరాలు, ఆర్థిక అవకాశాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతులు, పరిశ్రమలు, పట్టణాభివృద్ది, రవాణా, లాజిస్టిక్స్ పెట్టుబడులపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆయన సూచించారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అందించే ఆహారంలో నాణ్యత, పరిమాణం, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు ఈ లక్ష్మీరెడ్డి అధికారులను ఆదేశించారు. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు, గుడివాడ, పామారు మండలాల్లో ఆయన ఈరోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అంగళూరు అంగన్వాడీ కేంద్రంలో భౌతికంగా 7 పిల్లలు మాత్రమే హాజరైనప్పటికీ ఆన్లైన్లో 9 మంది హాజరుగా నమోదు చేసినట్లు గుర్తించారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పిల్లలకు ప్రభుత్వం నిర్దేశించిన పరిమాణంలో పౌష్టిక ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలను మరింత చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దాములూరులో 15వ ఆర్థిక సంఘ నిధులతో నిర్మించిన నూతన గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
3: ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం వెల్నెస్ సెంటర్ నిర్మాణం పూర్తి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అట్లాగే ఈ గ్రామంలో ఇంకా ముస్లిం లొకాలిటీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణ దశలో ఉంది, అది కూడా త్వరలో పూర్తవుతుంది. గ్రామానికి ప్రధాన రహదారి 80% పూర్తయింది, మిగతా 20% కూడా ఇప్పుడు శాంక్షన్ అయింది. ఎస్సీ లొకాలిటీలో కూడా కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి ఎస్సీ సోదరులు అడిగారు, త్వరలో అది కూడా శాంక్షన్ చేసి పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది.
0: విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా ఉత్సవాల నిర్వహణపై ఆలయ పాలక మండలి సమావేశం ఈరోజు జరిగింది. బోర్డు చైర్మన్ బి రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు. ఇంద్రకీలాద్రిపై 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ పాలక మండలి సభ్యులకు వివరించారు. దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా 20వ తేదీ సాయంత్రం కృష్ణానదిలో హంసవాహన తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి పరిష్కరించేందుకే పల్లెవీక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. జిల్లాలోని సంగం మండలం మక్తాపురం గ్రామంలో అధికారులతో కలిసి ఆయన ఈరోజు పర్యటించి వీబీజీ రామ్జీ పథకం కింద జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించే ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ధాన్యం నిల్వ చేసేందుకు గోదాము లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో గోదాము నిర్మాణానికి స్థలాన్ని ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని విద్యాభవన్ ఎదుట ఉపాధ్యాయులు ఈరోజు ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు కల్పించేలా అసెంబ్లీలో తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తవడం, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడం శుభ పరిణామమని కేంద్ర మంత్రి కేర్ రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా పాటించాలని రాష్ట ఆహార కమిషన్ సభ్యులు ఈ లక్ష్మీరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3. ఎస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:31 PM క్రాస్ అయిపోయి 44 seconds అయిపోయింది. దట్ మీన్స్ మనం ఉన్నాం ధీర ప్రోగ్రామ్ లో. అండ్ మరి ఈరోజు స్పెషల్ గా మనం న్యూట్రిషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఎందుకంటే ఈ సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు పోషకాహార వారోత్సవాలు మనం జరుపుకుంటున్నాం కాబట్టి, అండ్ స్పెషల్ గా బ్యాలెన్స్డ్ డైట్ గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ మరి కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అండి, ఆడవాళ్ళకి బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్, అందరికీ ముఖ్యమే, అండ్ స్పెషల్లీ లేడీస్కి ఇంకా ఎక్కువ ముఖ్యం అన్నమాట. అండ్ వాళ్ళ డైట్లో కంపల్సరీగా ప్రోటీన్స్ అయితే ఉండాలి. మరి ఇంతా చెప్పాను కదా, పప్పు ధాన్యాలు, బీన్స్, పాలు, గుడ్లు, పెరుగు, వీటిలో చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, తీసుకోవచ్చు. అండ్ తర్వాత ఐరన్ విషయానికి వస్తే, అసలు ఒక 10 మంది ఆడవాళ్ళండి టెస్ట్ చేస్తే కనుక కనీసం 4 ఎనీమియా ఉంటుంది, ఇంకొంతమందికి బ్లడ్ బాగా ఇంకా తక్కువ ఉంటుంది అనమాట. సో కొంతమందికి ఏంటంటే 10.5 అలా మనకి పర్సంటేజ్ చూపించినా చాలే అనుకుంటారు కదా, కానీ కనీసం 11-12% ఉంటే మంచిది అనమాట. 12 ఉంటే ఇంకా చాలా మంచిది. సో మరి ఐరన్ వచ్చే డైట్ కూడా తీసుకోవాలి. ఆకుకూరలు, పల్సెస్, బీన్స్ ఇవన్నీ వస్తాయి ఆ లిస్ట్లోకి. అండ్ విటమిన్ సి ఉన్న ఫుడ్స్, ఫ్రూట్స్, ఆమ్లా ఇలాంటివి అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాల్షియం, పాలు, పెరుగు వీటన్నిటిలో అండ్ మస్ట్ అండ్ షుడ్గా అనమాట డైట్లో ఉంచాలి మనం. అన్లెస్ మీరు మిల్క్ ప్రోడక్ట్స్కి ఎలర్జీకి అయితే తప్పితే వాటిని అవాయిడ్ చేయడానికి వీలేదు. సో ఇవన్నీ మనం ఏం చెయ్యాలో తెలుసుకున్నాం. మరి న్యూట్రిషనల్ వీక్లో ఏం చెయ్యకూడదో కూడా మాట్లాడుకోవాలి కదా, మాట్లాడుకుందాం దాని గురించి కూడా. బట్ రైట్ నౌ రాజకుమారుడు మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు ధీరా

సత్యయామిని అండ్ కోరస్ పాడిన పాట విన్నారు. ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్, శివశక్తి దత్త లిరిక్స్ అన్నమాట. బాహుబలి సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం 1:42 క్రాస్ అయిపోయి 4:43 PM కూడా అయిపోయింది. అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రాంలో. అండ్ ఈరోజు మనం న్యూట్రిషనల్ వీక్ సందర్భంగా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుంటున్నాం, మన హెల్త్ గురించి అండ్ స్పెషల్లీ మన లేడీస్ హెల్త్ గురించి. యాక్చువల్గా అండి, ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటే ఒక కుటుంబమే ఆరోగ్యంగా ఉంటుంది అంటారు కదా. అండ్ స్పెషల్లీ మన గీత గోవింద సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఆడవాళ్లు గట్టిగా తినాలి అప్పుడే స్ట్రాంగ్గా ఉంటారు అని చెప్పేసి మన విజయదేవరకొండ చెప్తారు కదా. అయితే మన లేడీస్కి ఒక అలవాటు ఉందండి, అన్నిట్లోనూ దూసుకుపోతారు. బట్ మహిళలు మొదట అడుగు కూడా వేస్తుంటారు, కానీ తన ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో మాత్రం ఖచ్చితంగా ఒక అడుగు వెనకాలే ఉంటారన్నమాట. పిల్లల్ని ఫ్యామిలీని చూసుకున్నంత బాగా తన హెల్త్ మాత్రం పట్టించుకోరు, లెక్క చెయ్యరు. ఇదైతే అందరికీ తెలిసిన విషయమే. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటో తెలుసా, ఆడవాళ్లు ఒక కుటుంబాన్ని నిలబెడతారు అనేది ఓకే కరెక్టే, ఫస్ట్ అసలు వాళ్ళు గట్టిగా స్ట్రాంగ్గా నిలబడితే కదా కుటుంబాన్ని నిలబెట్టేది. ఏమంటారు ఈ పాయింట్ ఎలా మిస్ అవుతున్నారంటారు. సరే, ఎందుకు మాట్లాడుతున్నాను దీని గురించి అనే దానికైతే సంబంధించి కొన్ని విషయాలు నా దగ్గర మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో జావీద్ అలీ చిన్మయి పాడిన సాంగ్ ప్లే చేస్తున్నాను, భువనచంద్ర గారి లిరిక్. రోబో సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: ఎంచుకోండి.
1: బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు రోబో సినిమా నుంచి. సో మరి యాక్చువల్గా ఏంటి మ్యాటర్ అంటే, కొన్ని స్టడీస్ అండ్ సర్వేస్ ప్రకారం అండి, మన ఆడవాళ్లలో పోషకాహార లోపం అనేది చాలా ఉంటుందట, అండ్ రక్తహీనత కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్న సమస్యలు అని చెప్పేసి చెప్తున్నారు. సో దానికి ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? తీసుకునే ఆహారంలో సరైన పోషకాహారం అనేది లేకపోవడం మాత్రమే. సో ఇంట్లో ఏమో అందరికీ వెరైటీ వెరైటీస్ ఉన్న ఫుడ్ని సర్వ్ చేస్తారు, కానీ వాళ్ళు తినేటప్పుడు మాత్రం ఆ విషయాన్ని అస్సలు పట్టించుకోరు అనమాట. సో ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్కి, పాలిచ్చే తల్లులకి పోషకాలు అనేవి చాలా అవసరం, న్యూట్రిషన్ చాలా అవసరం. సో ఈ ఆ స్టేజ్లో ఏంటంటే బాడీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అనేవి పెరుగుతాయట. సో అంటే ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, జింక్, ప్రోటీన్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయన్నమాట. కాబట్టి ప్రెగ్నెంట్ విమెన్ అయినా, మదర్స్ అయినా, అసలు లేడీస్ ఎవరైనా సరే గట్టిగా తినాలి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి అండర్ వెయిట్ ప్రాబ్లం. అండ్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అమ్మాయిల్లో ఇది ఎక్కువ కనిపిస్తుందంట. సో సోషల్ మీడియా చూసి ప్రభావం చెందుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే డైట్ని బ్లైండ్గా ఫాలో అయిపోవడం, జీరో కార్బ్స్, ఓన్లీ జ్యూస్, ఓన్లీ వన్ మీల్ ఎ డే, ఇలా

ఫ్లాష్ డైట్స్ చేస్తున్నారట. సో యాక్చువల్గా ఏంటంటే మ్యాటర్ ఒక్కొక్కసారి ఇది అందరికీ సెట్ అవుతుంది, అంటే ఒకళ్ళకి సూట్ అయినట్టు మనకి సూట్ అవ్వదు అనమాట. సో ఒక్కొక్క బాడీకి ఒక్కో అవసరం ఉంటుంది. సో బాడీ ఇమేజ్ కోసం డైట్ చేయడం అనేది మాత్రం ఫస్ట్ మానేయాలి. అండ్ బేకరీ ఫుడ్ని రెగ్యులర్ మీల్కి రీప్లేస్మెంట్ మాత్రం అస్సలు చేయొద్దు. ఏదైనా ఎప్పుడైనా ఒకసారి లంచ్ వండుకోకపోతే ఆ కాసేపట్లో ఏదో సమోసాలు తెచ్చుకుని తినేయడమో లేకపోతే ఇంకేదో తినేయడమో ఆ గ్యాప్లో, సో ఇలాంటివి మాత్రం అసలు చేయకూడదు. ఇదైతే నోట్ చేసుకోండి. అండ్ ఎలాంటి మెడికేషన్ లేకుండా సప్లిమెంట్స్ వాడకూడదు అని కూడా చెప్తున్నారు. అండ్ ఇవన్నీ కూడా అమ్మాయిలు చేయకూడదు అనమాట. సో యాక్చువల్గా అందంగా ఉండడం అంటే స్లిమ్గా ఉండడం మాత్రమే కాదు, హెల్దీగా ఎనర్జెటిక్గా ఉండడం అనేది ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇది కాదనమాట. ఓకేనా? సో మరి ఇంకా చాలామంది ఇళ్లలో కామన్గా వినిపించే ప్రాబ్లం ఒకటి ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ ఆకే బిర్యానీ సినిమా నుంచి ఒక బిట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిజనింగ్.

నరేష్ అయ్యర్ అండ్ చిత్ర గారు పాడిన పాట వనమాలి గారి లిరిక్. బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 154 క్రాస్ అయిపోయి 155 కూడా అయిపోయింది మన టైం. సో మరి చాలా మంది ఇళ్లలో కామన్ గా వినిపించే ప్రాబ్లం, పిల్లలు సరిగా తినట్లేదు, అంతే కదా. సో ఇక్కడ మదర్ యాజ్ న్యూట్రిషనిస్ట్ రోల్ చాలా ఇంపార్టెంట్. అంటే యాక్చువల్గా అండి, మంచి ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఒక్కో రోజులో ఎవ్వరూ నేర్పించలేరు, కాబట్టి చిన్నపిల్లల నుంచి అలవాటు చేయాలట. అలా అని వాళ్ళని ఫోర్స్ చేయలేం మనం. కాకపోతే ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తున్నారు ఏంటంటే, ఫుడ్ ఎక్స్పర్ట్స్ ఫ్యామిలీతో కలిసి తినే అలవాటు చేయాలట వాళ్ళకి. అండ్ కలర్ఫుల్ ఆహారాన్ని తయారు చేయడం, లేకపోతే ఇంట్రెస్టింగ్గా ఫుడ్ ఉండేలాగా వాళ్ళ డైట్ ప్లాన్ చేయడం, పిల్లలకి ఇవన్నీ కొంచెం మనం రెగ్యులర్గా వాళ్ళని ఈ న్యూట్రిషన్ ఫుడ్కి అలవాటు చేసే క్రమంలో చేయాల్సిన పనులన్నమాట. అఫ్కోర్స్ అమ్మలందరికీ కూడా ఇది స్పెషల్గా చెప్పక్కర్లేదు, వాళ్ళు మాస్టర్ డిగ్రీ చేసేస్తారు ఇందులో ఆల్రెడీ. సో అది మ్యాటర్, కొంచెం లవ్, కొంచెం కేర్, కొంచెం పేషెన్స్తో చేయాల్సిన పనులు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే, పిల్లలు మనం చెప్పేది కంటే మనల్ని చూసి ఎక్కువ నేర్చుకుంటారు, కాబట్టి పేరెంట్స్కి హెల్దీ హ్యాబిట్స్ ఉంటే పిల్లలకి ఈజీగా వచ్చేస్తుంది అండ్ ఈజీగా ఫాలో అయిపోతారు కూడా, అదనమాట మ్యాటర్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, హెల్దీ ట్రెండ్స్ అనేవి మారుతూనే ఉంటాయి, బట్ హెల్దీ హ్యాబిట్స్ అనేవి లైఫ్ లాంగ్ ఉంటాయి. సో సింపుల్ న్యూట్రిషన్ ఫుడ్ కానీ, బ్యాలెన్స్డ్ ప్లేట్ కానీ, కావలసినంత వాటర్, రెగ్యులర్ యాక్టివిటీ, ఇదే మనం తీసుకోవాల్సిన సింపుల్ కేర్. హెల్దీ విమెన్, హెల్దీ అమ్మాయిలు అబ్బాయిలు, హెల్దీ పిల్లలు, హెల్దీ ఫ్యామిలీ, సో దట్ హెల్దీ ఫ్యూచర్, ఏమంటారు, అంతే కదా. సో మరి ఇదే న్యూట్రిషన్ వీక్ మెసేజ్ అనమాట. ఓకేనా, జాగ్రత్తగా ఉండండి, హెల్దీగా ఉండండి. ఓకే, నెక్స్ట్ మనం ఎగ్జాక్ట్గా 2:30 సండే సందర్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

ఎస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి అండ్ మనం వింటిపోయాం సండే సండే గేమ్ షోలోకి. హాయ్ హలో, వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ షో. సో మరి టైం ఆల్రెడీ 2:30 క్రాస్ అయిపోయి 52 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి ఇక్కడైతే మెసేజెస్ వెయిట్ చేస్తున్నాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆర్జే గారు, టుడే బాహుబలి సాంగ్ కి మా స్పీకర్స్ బ్లాస్టింగ్ అంటూ కోడుమూరు నుంచి ఊర్మిళ అండ్ వీరేష్ మెసేజ్ చేశారు. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే హాయ్ శృతి మేడం గారు అంటూ గడ్డం అంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ విజయవాడ నుంచి కరుణ గారు పంపించారు, శృతి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అని. నెక్స్ట్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి ఆర్జే గారికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సందరే సందరికి స్వాగతం, సుస్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్. వెల్కమ్ టు సందరే సందరి అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు అండ్ ఆల్సో కామర్తి శంకర్ రాజోల నుంచి హాయ్ అని. అండ్ నెక్స్ట్ మెసేజ్, బాగున్నారా మేడం అంటూ ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ మెర్సి విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదవ్జీ సక్కుబాయి మెసేజ్. అండ్ నెక్స్ట్ వెల్కమ్ టు సందడే సందడి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కాజు నుంచి తిరువేదిల వెంకట సుబ్బారావు గారు శ్రీదేవి మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి కూడా హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటున్నారు. నెక్స్ట్ జాన్సన్ విజయవాడ నుంచి శృతి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు హాయ్ శృతి గారు అంటున్నారు. హలో అందరికీ కూడా వన్స్ అగైన్ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ హార్టీ వెల్కమ్ మన బ్యూటిఫుల్ గేమ్ షోలోకి. సో మరి ఏంటి శృతి వచ్చింది, ఏం అడుగుతుంది, వెయిట్ చేస్తున్నారు కదా. వచ్చేస్తున్నా పాయింట్లోకి వచ్చేస్తున్నా. సో మరి ఈ రోజు మ్యాటర్ ఏంటంటే, మనం చాలా రోజులైంది కదా పార్క్ కి వెళ్ళి, సో పార్క్ అండ్ బెంచ్ క్వశ్చన్ మీకోసం రెడీ చేశాను అనమాట. సో ఏంటి మ్యాటర్ అంటే, అనగనగనగనగా చూపులూరు అనే ఒక గ్రామం ఉందండి, అక్కడ నేనంటే నేనే అని ఒక బెంచ్ ఉందన్నమాట. ఆ బెంచ్ లో 6 ప్లేసెస్ ఉన్నాయి. ఓకే, 6 ప్లేసెస్ లో 5 ప్లేసెస్ లో ఆల్రెడీ మనకి కొన్ని జంతువులు ఉన్నాయి. అండ్ ఆ తర్వాత 6th ప్లేస్ లో ఏమొస్తుంది అనేది నేను ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఆలోచించి మీరు అక్కడ నాకు ఆన్సర్ పంపించారు. ఓకేనా, క్లియర్ కదా. చూపులూరు అనే గ్రామం, నేనంటే నేనే అనే బెంచ్, అక్కడ పార్క్ లో బెంచ్. సో మరి అక్కడ 6 ప్లేసెస్ లో 5 ప్లేసెస్ లో ఆల్రెడీ ఫిల్ అయిపోతే 6th ప్లేస్ లో ఏమొస్తుంది, శృతి ఇచ్చే ఆప్షన్స్ లోంచి మీరు కనిపెట్టి దాని మెసేజ్ లో పెట్టి నాకు పంపించాలి. ఓకే, సో ఇంతకీ ఆ 5 ప్లేసెస్ లో ఉన్నవి ఏమేంటి అంటే, 1st ప్లేస్ లో ఈగల్ గ్రద్ద ఉంది. ఓకే, 2nd ప్లేస్ లో గుడ్లగూపు ఉంది. 3rd ప్లేస్ లో చిరుత ఉంది. 4th ప్లేస్ లో మేక ఉంది. 5th ప్లేస్ లో గుర్రం ఉంది. సో మరి 6th ప్లేస్ లో ఏముండొచ్చు, ఇది నా క్వశ్చన్. 1st ప్లేస్ లో గద్ద, తర్వాత గుడ్లగూబ, తర్వాత చిరుత, తర్వాత మేక, తర్వాత గుర్రం ఉంటే మరి 6th ప్లేస్ లో ఏముండొచ్చు, మీరు ఆలోచించి నాకు చెప్పండి. మీకున్న ఆప్షన్స్ పావురం, పిల్లి, తాబేలు. పావురం, పిల్లి, తాబేలు, ఈ మూడిట్లో ఏమొస్తుంది ఆ 6th ప్లేస్ లో. ఓకేనా, సో మరి గ్రామం ఏమిటో, ఆ పార్క్ ఏమిటో, ఆ ప్లేసెస్ ఏంటో, ఇవన్నీ ఒక లిస్ట్ ప్రకారం కూర్చున్నాయని అయితే మీకు అర్థమవుతుంది. మరి ఆ లిస్ట్ ఏమిటి మీరు కనిపెట్టి నాకు మెసేజ్ లో పంపించేసేయండి. రైట్ నౌ మీ అందరి కోసం ఉల్లాసంగా లే, ఉత్సాహంగా లే, లే ఆ పాట వచ్చేస్తుంది ఆ మూవీ నుంచి. ఎంజాయ్ లిసనింగ్.

మహేష్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత 2:38 PM క్రాస్ అయిపోయి 40 seconds అయిపోయింది మన సండే సందడి షో టైమ్. అండ్ మనకు వచ్చిన ఫస్ట్ మెసేజ్ అయితే నంద్యాల జిల్లా భానుముకల నుంచి FMS సర్దార్ పంపించారు. నమస్తే శృతి మేడం గారు, శుభ మధ్యాహ్నం, ప్రత్యేకంగా శుభాకాంక్షలు. మీరు వచ్చారంటే ఆ కిఖే వేరు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ నా ఆన్సర్ ఎక్కడ, పావురమా పిల్ల తాబేలా, ఏది వస్తుంది? మీరు నాకు పంపించలేదు, పంపించేసేయండి విత్ లాజిక్ ఆల్సో. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే సందరే సందరికి స్వాగతం సుస్వాగతం అంటూ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అని చెప్పేసి వాన పడడం లేదు వాన పాట వేయండి అంట రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ సందరే సందరికి స్వాగతం రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ అండ్ శ్యామలా పంపించారు. ఓకే సో మరి అందరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ బై గోపి పాటి బండ్ల. హాయ్ శృతి గారు, బాగున్నారా? ఎస్ అఫ్ కోర్స్. అండ్ శృతి మేడం బాగున్నారా అంటూ విజయవాడ నుంచి కరుణ మెసేజ్ చేశారు. విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు. ఓకే ఓకే, సో శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మాత్రం నా క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు, పావురం అని చెప్పేసి. ఓకే, సో లాజిక్ కూడా ఎందుకు పావురం అనుకుంటున్నారు ఆ మూడిట్లో అనేది కూడా పంపిస్తే బాగుండేదండి. ఎనీవేస్, నెక్స్ట్ అయితే అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ జాన్సన్ విజయవాడ నుంచి కూడా పావురానికే ఓట్. అండ్ మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం తాబేలుకి చెప్పేస్తున్నారు అనమాట. సో నెక్స్ట్ దేవనూరు మజురా చిన్నపల్లి గ్రామం నుంచి అశ్రుదిగ్గజాలు మాత్రం పావురం అంటున్నారు. అండ్ ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి మాత్రం పిల్లికే ఓటు. కవిత వెంకటలక్ష్మారెడ్డి భీమునిపాడు నుంచి పావురం అన్నారు. అండ్ కృష్ణా జిల్లా కాజు నుంచి తిరువదిల వెంకట సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ క్యాట్ ఆర్ తాబేలోటు. ఆహా, ఆ రెండిట్లో ఏదో ఒకటి చెప్పాలండి, రెండు చెప్తే ఎలా? అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి మాత్రం పిల్లి అంటున్నారు. అండ్ కోడుమూరు ఊర్మిళ అండ్ వీరేష్ పావురం అంటున్నారు. అండ్ ఆల్సో శృతి గారు, మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పావురం అంటూ కర్నూలు నుంచి నవశ్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ పంపించారు. నెక్స్ట్ ఆచార్య చిరంజీవి రామలంగ దమ్మాయిగూడ హైదరాబాద్ నుంచి పావురం అంటున్నారు. అండ్ నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం, శృతి మేడం బాగున్నారా అంటూ పావురానికే ఓటేసేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ భవానీ ఫ్రమ్ విజయవాడ, ఆన్సర్ క్యాట్. ఓకే, సో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా మహమ్మద్ స్నేహబాను జైనుద్దీన్, వీళ్ళిద్దరూ కలిసి

చేసి పావురానికే ఒట్టేశారనమాట. ఓకే, సో శృతి గారు ఎలా ఉన్నారు అంటూ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మెసేజ్, వాటి జీవితకాలాన్ని బట్టి చూస్తే తాబేలు ఉండాలండి, తాబేలు మాక్సిమం 500 సంవత్సరాలు బతుకుతుందండి అంటున్నారు. బట్ జో యాక్చువల్గా అయితే లాజిక్ అది కాదు. ఓకేనా? సో మరి ట్రై చేయండి, లాజిక్ ఇంకేమయ్యి ఉండొచ్చు. నేను యాక్చువల్గా క్వశ్చన్లో కొంచెం లాజిక్ ఉంది, అది ఎవరైనా వినుంటే కనుక చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే, హాయ్ శృతి మేడం బాగున్నారా, సందర్శనకి స్వాగతం అంటూ రఘుబీర్ సింగ్ సిగ్నాబాయి రాధామున్న ఏలూరు నుంచి పావురానికి ఓటేస్తూ పంపించారనమాట మెసేజ్. ఓకే, సో మరి నెక్స్ట్ క్యాట్ అండ్ స్పారో అంటున్నారు గౌస్ ఫ్రమ్ అనంతపురం. అసలు నేను పిచ్చుకను ఎక్కడిచ్చాను, ఎక్కడిచ్చాను, మీరు తెచ్చేసారు ఎక్కడి నుంచో దాన్ని. క్యాట్ అయితే ఉంది కానీ పిచ్చుకు మాత్రం లేదు. సో ఎనీవేస్, నెక్స్ట్ మంగళగిరి నుంచి దామల్ల చిన్నబస్తానరావు గారు, దామల్ల పెద్దబస్తానరావు గారు, హాయ్ శృతి మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆన్సర్ పిల్ల అనుకుంటున్నా అంటూ మెసేజ్ చేశారు. భాస్కర్ పెడన, ఆహాహాహా, వెరీ వెరీ నైస్. యాక్చువల్గా మీది లాజిక్ కరెక్ట్, బట్ నో నో నో అనమాట. ఏంటంటే ఆన్సర్ అయితే అది కాదు. ఓకే, నెక్స్ట్ మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు పావురం అని. అండ్ నెక్స్ట్ మెసేజ్, గడ్డం అంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి కూడా పావురానికి ఓట్. అండ్ నెక్స్ట్ ఉరవకుడి నుంచి ఈశ్వరయ్య పిల్లి అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే, నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పావురం ఎగురుతుంది కాబట్టి అంట. ఓకే సరే, మరి చూద్దాం పావురమా పిల్ల తావేలా, ఇంకెవరెవరు ఏమేమి అనుకుంటున్నారు అనేది మనకైతే ఎలాగో పంపిస్తారు. ఈ గ్యాప్లో ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. చూపులూరు అనే గ్రామంలో నేనంటే నేనే అని ఒక పార్క్ ఉంది, ఆ పార్క్లో ఒక బెంచ్ ఉంది, ఆ బెంచ్ ఐ మీన్ ఆ పార్క్కి బెంచ్కి ఒకటే పేరు అనమాట నేనంటే నేనే. సో 5 ప్లేసెస్లో ఆల్రెడీ ఒక గద్దె ఉంది, నెక్స్ట్ గుడ్లగుబ్బ కూర్చుంది, నెక్స్ట్ 3rd ప్లేస్లో చిరుత కూర్చుంది, 4th ప్లేస్లో మేక ఉంది, 5th ప్లేస్లో గుర్రం ఉంది. సో మరి 6th ప్లేస్లో ఏం ఉండొచ్చు అనేది నా క్వశ్చన్. సో దానికి 3 ఆప్షన్స్ ఇచ్చాను, పావురం, పిల్లి, తాబేలు. ఈ మూడిట్లో ఏది వస్తుంది, ఎందుకు వస్తుంది, మీరు ఎందుకు అనుకుంటున్నారు అనేది కూడా నాకు కావాలి. ఓకే, సో మరి నెక్స్ట్ వెళ్తే మెసేజ్ చేయండి. మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 8662488114, ఈ నెంబర్కి పంపించేసేయండి. రైట్ నౌ మీ అందరి కోసం పడి పడి లేచే మనసు మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

కుమారి 21 ఎఫ్ సినిమా నుంచి డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో నరేంద్ర అండ్ కోరస్ పాడిన సాంగ్ అయితే విన్నారు. సో మరి 250 క్రాస్ అయిపోయి 29 సెకండ్స్ అయిపోయింది మన సందడి సందడి షో టైమ్. సో మన నెక్స్ట్ మెసేజ్ మనకి శేష సాయి, రోహన్ అండ్ సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు మెసేజ్ చేశారు క్యాట్ అని చెప్పేసి. నెక్స్ట్ కనకారావు గారు పెడన నుంచి పావురం అంటూ మెసేజ్ చేశారు. అండ్ ముస్తాబాద్ నుంచి సావిత్రి అండ్ జయలక్ష్మి మాత్రం పిల్లి అంటున్నారు. అండ్ గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు కూడా పావురానికి ఓట్. అండ్ నెక్స్ట్ ఓట్ కూడా సేమ్ అనమాట. సో నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి, ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్ కూడా పావురమే. ఓకే, అనంతపురం నుంచి అనురాధ గారు కూడా సేమ్. అండ్ నెక్స్ట్ సేమ్ ఆన్సర్ తోటి వెంకటేష్ కర్నూలు నుంచి మెసేజ్ చేశారు. అండ్ ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు కూడా పావురం అనుకుంటున్నాను మేడం అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ విజయవాడ నుంచి కరుణ. ఓకే, సో సేమ్ ఆన్సర్ అయితే వచ్చింది విత్ డిఫరెంట్ లాజిక్ అనమాట. అండ్ మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్, వలీ ఫాతిమా ఓకే సేమ్ ఆన్సర్ పంపించారు. టాబేల్ పార్క్ లో ఉండదు, నీట్లో ఉంటుంది అంట. అర్రర్రర్రర్రే, అందుకని పావురం ఆన్సర్ చెప్పారా మీరు? ఏమిటో. నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామల.

మీరు అడిగిన ప్రశ్న 6వ నెంబర్లో ఉన్నది థాబేల్ ఆయ్ అంటున్నారు. ఓకే, నెక్స్ట్ అయితే ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ కూడా పావురం అంటూ మెసేజ్ చేశారు. అండ్ నమస్కార్ టు కమల్ సారా. ఓకే, సో ఏంటో మరి ఇది నాకైతే అర్థం కాలేదు. ఎనీవేస్, పావురం అని చెప్పేసి ఇంత ఒక ఆన్సర్ పంపించారు సేమ్ వీళ్లే. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్, హాయ్ మేడం, నా పేరు శేఖర్, కొట్లాపూర్ డిస్ట్రిక్ట్ అనమాట, వికారాబాద్, తాబేలు అంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ అయితే నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ పంపించారు. శృతి గారు, మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పావురం, ఎందుకంటే పక్షులు రెండు ఉన్నాయి, జంతువులు మూడు ఉన్నాయి. ఓహో, మీరు బ్యాలెన్స్ చేస్తారు దాన్ని చివరికి. ఓకే, సో మా నెక్స్ట్ ఫార్ములా అండ్ కౌంటర్ ఎల్లప్ప యాదవ్ రాల్చూర్ జిల్లా అంటూ ఏమిటో మెసేజ్ అయితే వచ్చింది, ఏమిటో మరి ఇది. ఎనీవేస్, నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుంచి మెసేజ్ చేశారు, పావురం. ఓకే, వెరీ నైస్, వెరీ వెరీ వెరీ నైస్, మీది కరెక్ట్ లాజిక్, కరెక్ట్ ఆన్సర్ భాస్కర్, వెరీ కంగ్రాచులేషన్స్ యాక్చువల్గా. ఓకే, లాజిక్ కూడా కరెక్ట్గా పంపించారు. అండ్ నెక్స్ట్, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, శృతి గారు బాగున్నారా అంటూ రామచంద్రరావు గారు బ్రదర్స్ రామవరప్పాడు విజయవాడ నుంచి మెసేజ్ చేశారు. అండ్ ఓకే, మా మంచి శృతి వస్తే అచ్చా, ఓకే, వెరీ నైస్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఏమో, శుభ మధ్యాహ్నం శృతి మేడం, సందడేస్ అందరికి స్వాగతం. మహమ్మద్ ఇనాయతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి. క్యాట్ అనుకుంటున్నాను ఎందుకంటే ప్రశ్న, ఓహో ఓకే, చూపుకు సంబంధించింది కాబట్టి, వెరీ నైస్. నెక్స్ట్ అయితే శృతి మేడం అంటే శృతి మేడం అంతే అట, ఓహో, రామల్లకోట నుంచి దుబాయ్ భాషా గారు, థ్యాంక్ యూ పొగిడినందుకు. అండ్ ఓకే, పావురం అంటున్నారు. అండ్ మధు గారు కూడా పంపించారా, ప్రిన్సిపల్ మధు గారట, ఓకే, వెల్లూరు నుంచి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్ బెంగళూరు నుంచి ఆశా శ్రీనివాస్ పంపించారు, ఐస్ సైజ్ ఆర్డర్ పేజియన్ హ్యూమన్ ఐస్ లాగా ఉంటుంది అట. ఓ మై గాడ్, అసలు ఈ లాజిక్ అయితే నేను ఆలోచించనే లేదు. ఎనీవేస్, పావురం అంటారు మీరు మొత్తానికి. ఓకే, సో నెక్స్ట్ అయితే ప్రసన్న కుమార్, శ్రీలక్ష్మి, క్యాట్ అనుకుంటున్నానండి అంటూ మెసేజ్. అండ్ వై గోపి బాటిపండ్ల పావురం అంటున్నారు. అండ్ మరీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం పిల్లి కోటేశారు, పావురం నుంచి జంప్ అయిపోయారు అనమాట. పెడన జోగానందరావు కాల నుంచి అప్పలరాజు గారు పావురం అంటున్నారు. ఓకే, సో ఇంతకీ చాలా మంది అన్నట్లుగా ఆన్సర్ వచ్చేసి పావురం అనమాట. సో మరి యాక్చువల్గా పావురం, పిల్లి రెండు కూడా పవర్ఫుల్ చూపు విషయంలో. అండ్ పిల్లి అయితే తక్కువ వెలుతురులో కూడా చూడగలుగుతుంది, పావురం ఏమో డే లైట్లో సూపర్ విజన్ ఉన్నది అనమాట. కానీ ఓవరాల్గా చూపు విషయానికి వచ్చేస్తే పావురం ది బెస్ట్, అన్నిటినీ బాగా చూడగలదు, ఎస్పెషల్లీ షార్ప్నెస్ దానికి చాలా ఎక్కువగా ఉంటుంది, కలర్స్ని కూడా పర్టికులర్గా చూడగలదట. అండ్ డీటెయిల్స్, చిన్న చిన్న డీటెయిల్స్ చూడటం కూడా పావురంకి బెస్ట్ అనమాట పిల్లి కన్నా. సో ఓవరాల్గా తీసుకుంటే పావురం ఈస్ ద ఆన్సర్, అది మ్యాటర్. సిక్స్త్ ప్లేస్లో ఇంకేమొస్తుంది, పావురం వస్తుంది. మరి ఇక్కడ చాలా ఉన్నాయి కదా, వాటి సంగతి ఏంటి అంటారా. సో గద్దె విషయానికి వస్తే చాలా దూరంలో ఉన్న వస్తువుల్ని కూడా చాలా బాగా చూడగలదనమాట. సో ఇది పవర్ఫుల్ సైట్ ఉన్న పక్షి. అండ్ తర్వాత గుడ్లగూప, తక్కువ వెళ్తురున్నా కూడా బెస్ట్గా చూడగలదు. అండ్ చిరుతపులి వచ్చేసి పగలు వేటాడడంలో చూస్తూ సూపర్ కింగ్ ఇది. ఇక మేక విషయానికి వస్తే దాని కళ్ళ పొజిషన్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట, దానివల్ల చాలా వైడ్ యాంగిల్లో చూడగలదట. అండ్ గుర్రమేమో 350 డిగ్రీస్ పరిసరాల వరకు చూడగలుగుతుంది. అది వీటన్నిటి లిస్ట్ ఇలా ఇలా ఇలా ఉందనమాట. ఎనీవేస్, నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. మన స్టూడియోలో టైం ఆల్రెడీ 2:55 క్రాస్ అయిపోయి 39 అయిపోయింది. సో ఇప్పుడు లాస్ట్ టైం నేను ట్రాఫిక్ లైట్స్ని తెలుగులో ఏమంటారు అంటే అందరూ చాలా బాగా ట్రై చేశారు కదా, ఇప్పుడు కూడా అలాగే ట్రై చేయండి. క్రికెట్ని తెలుగులో ఏమంటారు? ఓకే, క్రికెట్ గేమ్ని తెలుగులో ఏమంటారు? మీకు తెలిస్తే నాకు ఆన్సర్ పంపించండి. 8662488141 ఈ నెంబర్కి రైట్ నౌ మీ అందరి కోసం వినరో భాగ్యమో విష్ణు కథ మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిసనింగ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. అమరావతి రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. 20కి పైగా ఎజెండా అంశాలతో జరుగుతున్న ఈ సమావేశంలో సాగునీరు, అమరావతి, విద్యుత్ రంగాలకు సంబంధించిన అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తవడం, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడం శుభ పరిణామమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు రావడంతో దశాబ్దాల కల సాకారమైందని రాష్ట ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో 60 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులను పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావుతో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో పలు అభివృద్ది పనులను పూర్తి చేసినట్లు కేశినేని శివనాథ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి పరిష్కరించేందుకే పల్లె వీక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. జిల్లాలోని సంగం మండలం ముక్తాపురం గ్రామంలో అధికారులతో కలిసి ఆయన ఈరోజు పర్యటించి వీబీజీ రామ్జీ పథకం కింద జరుగుతున్న

లను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అందించే ఆహారంలో నాణ్యత, పరిమాణం, ప్రభుత్వం నిర్దేశించిన మెను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు ఈ లక్ష్మీరెడ్డి అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు, గుడివాడ, పామర్రు మండలాల్లో ఆయన ఈరోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాలలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం కొనసాగుతోందని, రైతులు వర్షాధార పంటల సాగుకు దూరంగా ఉండాలని సూచించారు. అమరావతి ఆర్థిక ప్రాంతం ఏఈఆర్ అభివృద్దికి సంబంధించిన సమగ్ర ప్రణాళిక రూపకల్పనపై అమరావతిలోని రాయపూడి ఏపీసీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో నిన్న కార్యశాల నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఈఆర్ పరిధిలోని 9 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా అధికారులు, రాష్ట్రంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 9 జిల్లాల ఆర్థిక పరిస్థితులు, ప్రత్యేకతలు, అభివృద్ది అవకాశాలు, ప్రాధాన్యతలపై అధికారులు చర్చించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని విద్యాభవన్ ఎదుట ఉపాధ్యాయులు ఈరోజు ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు కల్పించేలా అసెంబ్లీలో తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది నీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 3:04 PM క్రాస్ అయిపోయి 51 seconds అయిపోయింది. సో మనమున్నాం సందడి గేమ్ షోలో. సో నాకైతే మెసేజెస్ చాలా వచ్చాయి నేను అడిగిన క్వశ్చన్కి, బట్ దానికంటే ముందు ఇంతకటి క్వశ్చన్కి ఒక ఆన్సర్ వచ్చిందండి. శృతి మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ లతా గారు పంపించారు ఊయూరు నుంచి. పవరోని ఆన్సర్ అయితే వచ్చింది, బట్ లాజిక్ మాత్రం అసలు నేనైతే చాలాసేపు నవ్వుకున్నాను మీ ఆన్సర్ని చూసి. పవరానికి బెంచ్ మీద ప్లేస్ తక్కువ పడుతుంది కాబట్టి పవరం మేక చిరుత గుర్రం ఇవన్నీ కూర్చున్నాక ఇంకా దేనికి ప్లేస్ ఉంటుంది శృతి. సో పవరమే అని చెప్పి, పవరం అయితే గాల్లో అయినా ఉంటుంది కాబట్టి ఆ 6th place జస్ట్ ఇలా గాల్లో ఎగురుతూ ఉంటుంది అన్నమాట. వెరీ నైస్ అండి, చాలాసేపు నవ్వించారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఈ మెసేజ్ చేసినందుకు, నవ్వించినందుకు, నవ్విస్తూ నాకు ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు. ఓకే సార్, మరి నెక్స్ట్ అయితే మనకి శాంతినగర్ నుంచి ఒకే ఒకటి పంపించారు. క్రికెట్ని తెలుగులో ఏమంటారు అని అడిగాను కదా, బ్యాటు బాలు ఆట ఆట. ఓకే, నెక్స్ట్ అయితే మూసాపేట నుంచి ఎం నరేష్ గారు అయితే ఆట అన్నారు సింపుల్గా. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ విజయవాడ నుంచి కరుణ పంపించారు. కొంచెం సేపు నవ్వుకుందాం ప్లీజ్ అంటూ ఒక ఆన్సర్ పంపించారండి, బుడ్డ బాలు కర్ర ఆట. ఓకే సో నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోషంపల్లి నుంచి కర్రా బిళ్ళ అంటూ పంపించారు. పాపం బంతేం చేసిందండి, దాన్ని ఎక్కడికి పంపించేస్తారు మీరు? యాక్చువల్గా ఈ కర్రా బిళ్ళ ఆట అంటే నాకైతే ఒకటి తెలుసు, అఫ్కోర్స్ నేను ఆడలేదు అనుకోండి, కాకపోతే నాకు ఒకటి తెలుసు, జస్ట్ దీనికి బాల్తో పని లేదు అండ్ ఇంకో పర్సన్తో పని లేదు, ఒకళ్ళే కర్ర తీసుకుని ఏస్ కొడతారు అనుకుంటా. నేనైతే చూశాను బట్ ఆడలేదు ఎప్పుడు. ఓకే

మరి నెక్స్ట్ అయితే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి ఢిల్లీ వెంకటేష్ అండ్ శ్యామ్ల, బిజ్లీ వెంకటేష్ కదా, ఓకే బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామ్ల, ఇది టైపిక్ మిస్టేక్, నేను యాజ్ యూజువల్గా చదివేశాను. ఎనీవేస్, చండు కర్ర ఆట అంటూ మెసేజ్ చేశారు. అమ్మ బాబోయ్, ఓకే. సో నెక్స్ట్ అయితే రామళికోట నుంచి దుబాయ్ భాషా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, క్రికెట్ని ఇలా కోడి కీచరాయి అని కూడా చెప్తారా? ఓకే, మరి నాకైతే ఐడియా లేదు అసలు. అండ్ నెక్స్ట్, వేటపాలెం రామానగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు ధీరాలో మహిళల గురించి శ్రోతలకు చాలా బాగా చెప్పారు. గృహిణి ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది, అన్ని పనులు చాలా బాగా చేస్తారు, వారు తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోరు అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఎస్, ఈ న్యూట్రిషనల్ వీక్ కదండి, స్పెషల్లీ లేడీస్కి న్యూట్రిషన్ అనేది చాలా చాలా అవసరం, పోషకాలు చాలా అవసరం. సో వాళ్ళు తీసుకోకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళు తీసుకుని వాళ్ళు తీసుకునేలా చెయ్యాలి, ఏమంటారు? ఓకే, ఎనీవేస్, ఈ క్వశ్చన్కి, క్రికెట్ని తెలుగులో ఏమంటారు అనే క్వశ్చన్కి అయితే బ్యాటు బాలు ఆట అని అంటారట. అర్రే రర్రే రే. ఓకే, నెక్స్ట్, విజయ విజయవాడ నుంచి విజయలక్ష్మి, గుండ్రంగి ఆట అంటారు అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఇంత అక్కడ క్వశ్చన్కి అయితే పిల్లి ఆట, నో పిల్లి కాదు, పావురం. ఎనీవేస్, మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా, బంతి బ్యాట్ అంటూ మెసేజ్ చేశారు. అశోక్ గన్నవరం నుంచి బంతి కర్ర ఆట అట. ఓకే, నెక్స్ట్, చెండు పలకల ఆట అంటారు అంటూ శేఖర్ మెసేజ్ అనమాట, వికారాబాద్ నుంచి. ఓకే, నెక్స్ట్, మహంకాళి ఇంకా రాజేశ్వరి పొదిలి నుంచి ఏంటి పాలుంగోలు అంటున్నారు, ఏమిటో మరి ఏమిటో డిఫరెంట్గా పంపారు, నాకైతే అర్థం కాలేదు మీ ఆన్సర్ యాక్చువల్గా. నెక్స్ట్, బ్యాట్ బాల్ ఆట అంటూ ఓంకార్ ఇంకా రాజు ఫ్రెండ్స్ మేడ్చల నుంచి మెసేజ్. నెక్స్ట్ అయితే, ఓకే, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, వావ్ వెరీ నైస్, మీరు చాలా దగ్గరగా వచ్చారు మీ ఆన్సర్, బట్ ఇంకొంచెం కాస్త అటు ఇటు సరి చేయాలంతే, ట్రై చేయండి, మీరు చాలా చాలా చాలా దగ్గరకు వచ్చారు. ఇప్పుడు 100% మన ఆన్సర్ అయితే మీరు ఆల్మోస్ట్ 90%కి వచ్చేసారు. ఓకే, సో కొంచెం సరిచేసి పంపించండి. ఇప్పుడే మీ ఆన్సర్ నేను అనౌన్స్ చేయట్లేదు, చూద్దాం మన వాళ్ళు ఇంకేమేమి అనుకుంటారో క్రికెట్ని తెలుగులో. నెక్స్ట్, గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, క్రికెట్ని తెలుగులో క్రికెట్ అనే పిలుస్తారు, అసలు ఏ గోళా లేదో. ఓకే, నెక్స్ట్, క్రికెటర్ తేరీ ఏమిటో మరి, ఇది క్రికెట్ అని వచ్చింది. ఎల్లప్ప యాదవ్ రాయచూరు జిల్లా నుంచి అనమాట. ఓకే, 3 సార్లు పిలుస్తారన్నమాట తెలుగులో. ఎనీవేస్, ఆహా, ఓకే, మనకి ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి, క్రికెట్ని తెలుగులో కీచరాయి అంటారు, క్రికెట్ అనేది ఒక ఆట. అర్రే రే రే రే, నేను చెప్పింది క్రికెట్ గేమ్ని తెలుగులో ఏమంటారు, ఇలా అనుకుంటారు అందరని ముందే డౌట్ వచ్చి నేను స్పెషల్గా మెన్షన్ చేశాను క్రికెట్ గేమ్ అని. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్, కమత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి, శృతి గారు తెలుగులో కూడా క్రికెట్ని క్రికెట్ అనే పిలుస్తారు అని గూగుల్ చెప్తోంది అట. ఓకే, సో జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి ఒక డిఫరెంట్ ఆన్సర్ పంపించారు, మాస్కోర్ అటు ఏమిటో మరి. అండ్ నెక్స్ట్ మెసేజ్, జాన్సన్ విజయవాడ నుంచి, క్రికెట్ కీచరాయి బ్యాటు బాల్ గేము. ఓకే, నెక్స్ట్, కనకారావు గారు పెడన్ నుంచి, కీచరాయి ఆర్ కర్రా బంతి ఆట. అందరూ కూడా కీచరాయిలోకి వెళ్ళారు, అజ్జో నేను క్రికెట్ గేమ్ అని చెప్పినా కూడా. ఎనీవేస్, అనంతపురం నుంచి అనురాధ గారు, ఓకే, మీరు కూడా చాలా వరకు దగ్గరగా వచ్చారండి, ఒక 75% దగ్గరగా వచ్చారనమాట. సో ట్రై చేయండి ఇంకొంచెం, బట్ నెక్స్ట్ది మాత్రం అసలు కాదు, కీచరాయి అసలు కాదు, మనం మాట్లాడుకునేది క్రికెట్ గేమ్ గురించే. ఓకే, సో నెక్స్ట్ అయితే కన్నయ్య మామిడిగుంటపల్లి నుంచి అనమాట, ఐరాల మండలం చిత్తూరు డిస్ట్రిక్ట్ అట, బ్యాటు బంతి ఆట అని అంటారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే శృతి సిస్టర్. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు కూడా. సో హాయ్ వివిధ భారతి ఎఫ్ఎం, గుడ్ ఆఫ్టర్నూన్, మీన్కొండ నుంచి సుబ్రహ్మణ్యాచారి గారు విజయలక్ష్మి మెసేజ్ చేశారు, క్రికెట్ని తెలుగులో బంతి దాండు ఆట అంటారు అంటూ. నెక్స్ట్, వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, ఓకే, దుడుకర్ర ఆట అంటారట లేదా బ్యాటు బంతి ఆట అంటారట. ఓకే, నెక్స్ట్, ఊరొకటి నుంచి ఈశ్వరయ్య గారు, గుండ్రంగి ఆట అంటారు అంటున్నారు. వై గోపి పాటిబాండ్ల సేమ్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్, ఆశా శ్రీనివాస్ బెంగళూరు, ఓకే, కీచరాయి కాదు మనం మాట్లాడుకునేది. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం, బంతి ఆట అనుకుంటున్నాం మేడం అంటారు ఆట. ఓకే, సో మరి బ్యాట్ ఏం చేసింది పాపం, ఎక్కడికి వేసేసారు ఆ బ్యాట్ని, ఇసిరేసారు మొత్తానికి మీరు. గడ్డం అంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి, బంతి ఆట సేమ్ ఆన్సర్. అండ్ ఉమ్మది నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్,

కర్రచండి ఆట అంటారు అంటూ మెసేజ్ చేశారు. మరి నెక్స్ట్ అయితే సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ శృతి గారు. ఓకే నరేష్ మెసేజ్. అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి గ్రామం నుంచి కర్రా బంతి అంటున్నారు. ఇంకా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ అయితే నా దగ్గర ఉన్నాయి, బట్ ఇప్పుడే చూన్ చేసిన వాళ్ళ కోసం ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా. క్రికెట్ ఆట అని తెలుగులో ఏమంటారు? క్రికెట్ ఆట, ఓకే, దీనిని తెలుగులో ఏమంటారు మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. అండ్ రైట్ నౌ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది దేవా సినిమా నుంచి, ఎంజాయ్ లిజనింగ్.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మన స్టూడియోలో టైం 3:17 క్రాస్ అయిపోయి 24 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం సందడే సందడి గేమ్ షోలో అండ్ దిస్ ఈజ్ ఆర్ జే శృతి. సో మరి నేను అడిగిన క్వశ్చన్కి నెక్స్ట్ ఆన్సర్ అయితే మనకి కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ అండ్ శ్యామ్ల పంపించారు. గేమ్ షో సూపర్, గాడ్ బ్లెస్ యూ అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. కానీ మీ ఆన్సర్ కార్ పట్టుకొని బాల్ని కొట్టడం, అది కాదు నాకు చాలాసేపు కన్ఫ్యూజన్ తర్వాత కానీ అర్థం కాలేదు అది బ్యాట్ పట్టుకొని అని. ఫస్ట్ అయితే కారు పట్టుకొని బాల్ కొట్టడం ఏమిటా అనుకున్నాను, బట్ ఎనీవేస్ నవ్వించేశారు. సో ఓకే, బ్యాట్ పట్టుకుని బాల్ని కొట్టడం ఆట అంటారు, అంతే కదా. ఓకే పోనీలేండి, కారుని పట్టుకుని కారునే కొట్టారు. జాగ్రత్త జాగ్రత్త వచ్చి జాగ్రత్త. ఎనీవేస్ నెక్స్ట్ అయితే మనకి మెసేజ్ చేశారు ఎవరంటే, ఓకే గడ్డం అంకయ్య గారా. ఓకే గడ్డం అంకయ్య గారు బంతి ఆట అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆర్ వెంకటేశుబ్బయ్య గారు కందికాయపల్లి గ్రామం నుంచి కర్రా బంతి అంటున్నారు. అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా బంతి బరిగల ఆట ఆట. ఓ మై గుడ్నెస్. ఓకే నెక్స్ట్ అయితే వెలుగొండ ప్రాజ్. ఓకే అండ్ బంతి కర్ర ఆట లేదా చేతి కర్ర బంతి, చేతి కర్ర బంతి ఆట అమ్మ బాబు. విసి మోహన్ ఒడుచల్ల విలేజ్ మార్కాపురం జిల్లా నుంచి మెసేజ్ చేశారు. ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే సరదా బ్యాట్ బాల్ ఆట అట. అరే రే రే రే. ఓకే నెక్స్ట్ మెసేజ్, దిస్ ఈజ్ రాహుల్ రెడ్డి అనంతపురం. హలో హౌ ఆర్ యూ శృతి గారు అంటున్నారు. హాయ్ రాహుల్ రెడ్డి గారు, మీ మెసేజ్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. బ్యాట్ మరియు బంతితో ఆడే ఒక ప్రసిద్ధ బహిరంగ ఆట అట. ఓ మై గుడ్నెస్. ఎనీవేస్ నెక్స్ట్ అయితే బంతి బ్యాట్ ఆట అంటూ ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి చెన్నై నుంచి మెసేజ్. కర్రా బిళ్ళానా అని అడుగుతున్నారు, దేవసేన మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి అనమాట. సో పెద్ద నరసింహ గారు అండ్ పద్మబాయి శ్రీవాణి జగదీష్ శివరాణి ఆట బాలు అట. ఆట బాలేమిటండి. నెక్స్ట్ భీ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారు సత్రం నుంచి తిరుపతి జిల్లా నుంచి అనమాట. చెండు దాడి ఆట అంటారు అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో గుండ్రంగి ఆట అంటూ ఫణి సత్యశ్రీ యూకే నుంచి మెసేజ్. అండ్ పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న ఇంకా శివగంగ ఆట అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. ఓకే చేతి కర్ర బంతింగ్ ఆట ఏమిటో ఇది. ఎనీవేస్ మురళి గారు అయితే హాయ్ అంటూ మెసేజ్. నెక్స్ట్ బ్యాట్ బంతి ఆట అంటూ మహంకాళి రాజశ్రీ పొదల్ నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే జాబ భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి క్రీడా అని అంటారు అంటున్నారు. అండ్ బ్యాట్ అండ్ బాల్ గేమ్ అంటూ టెంపోరావు ఫ్రమ్ మల్లారం విలేజ్ మధిర మండలం కమ్మర్ డిస్ట్రిక్ట్ తెలంగాణ. ఓకే కనకారావు గారు పెడల నుంచి సూపర్, మీరైతే చాలా వరకు వచ్చేసారు దగ్గరికి. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెద్ద మైదానం మీద ఆడే ఆట అంటూ లతా ఫ్రమ్ ఉయ్యూర్ మెసేజ్. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ రైట్ ఆన్సర్ మ్యాక్సిమం, కొంచెం స్పెల్లింగ్ అటు ఇటు అయిందంతే. అండ్ ఎంత ఆలోచించినా తెలియడం లేదు తల్లి అంటూ సుబ్బరామయ్య గారు తిరుపతి నుంచి మెసేజ్ చేశారు. కమత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి డిఫరెంట్ ప్రశ్నలు తీసుకుని రావడంలో మీకు మీరే సాటి హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ కీచరాయ్ ఆట అంటున్నారు ఎవరింతకీ చిన్న తిరుపతి ప్రకాష్ గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి అనమాట. మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ బాను జైనుద్దీన్ కూడా ఆల్మోస్ట్ కరెక్ట్ పంపించారు. భాస్కర్ పెడన్ నుంచి అండ్ మహబూబ్ కలీం నంద్యాల నుంచి చిమ్మట అంటున్నారు. గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు క్రికెట్ ఆటని క్రికెట్ జట్ అని పిలుస్తారట. నెక్స్ట్ బంతి ఆట అంటున్నారు గౌస్ ఫ్రమ్ అనంతపురం. అండ్ బంతి ఆట ఇది కూడా నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి అనమాట. శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ ఓకే తనోజ్. ఓకే వెరీ నైస్. అండ్ నరేష్ గారు మళ్ళీ ఎప్పుడు వస్తారు శృతి గారు, ఇంకా వెళ్ళనే లేనప్పుడు ఎప్పుడు వస్తారు. ధను శ్రీకాకుళం సోంపేట మండలం, క్రికెట్ని క్రికెట్ ఆట అంటారు, ఏ భాషలో అయినా శృతి గారిని శృతి అనే అంటారు అట. ఎమ్మె దుర్గారావు

గారు కర్రగోళ మాట అంటున్నారు. అండ్ ఓ మై గాడ్ ప్రదీప్ అనంతపురం నుంచి మీ వాయిస్ చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్ రిపీట్ చేయరా అంటే కష్టం ప్రదీప్, ఇప్పటికే చాలాసేపు అయింది క్వశ్చన్ అడిగి. అండ్ మీరైతే ఆన్సర్ వినండి, ఓకేనా? సో కర్నూలు నుంచి అనమాట నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, చేతికర్ర బంతి ఆట అంటారు అయ్య బాబోయ్. పెడన జోగానంద్రావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కూడా కొంచెం దగ్గరకు వచ్చేసారు. సూర్యకుమారి పాలకొల్లు నుంచి కర్ర బంతి అంటున్నారు. అండ్ మరి రేవతి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇనమడుగు నుంచి బంతి ఆట, ఓకే. సో నెక్స్ట్ మెసేజ్, పెద్ద నరసింహ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ క్రికెట్ అంటారు. ఓకే స్టాప్ చేసేద్దాం. ఇంతకీ ఏమంటారు అంటే దండ తాడన క్రీడ అంటారట. యాక్చువల్గా దండ అంటే పెద్ద కర్ర, తాడన అంటే కొట్టడం లేదా పైకి లేపడం, స్ట్రైకింగ్ ఆర్ హిట్టింగ్ అనమాట. సో క్రీడ అంటే గేమ్ ఆర్ స్పోర్ట్, ఏదైనా రావచ్చు. సో ఫైనల్గా కర్రతో కొట్టి ఆడే ఆట అని అర్థం. సో మీకు డౌట్ రావచ్చు ఇక్కడ, మరి చాలా గేమ్స్ అలాంటివి ఉన్నాయి కదా వాటిని కూడా ఇదే అంటారు, అంటే ఇదే అంటారు. దండ తాడన క్రీడల కిందకే వస్తాయి అవన్నీ. సో క్రికెట్ కూడా అలాంటిదే అనమాట. సో అది ద మ్యాటర్. ఓకే సో దీని పక్కన పెట్టిద్దాం. చాలాసేపు కొంచెం బాగా ట్రై చేసి అలసిపోయారు కాబట్టి మీకోసం సినిమాలకు సంబంధించిన ఒక ఈజీ క్వశ్చన్ అడిగేస్తున్నాం. ఇప్పుడు మనకి చెన్నై లవ్ స్టోరీ సినిమా ఉంది కదా, ఆ సినిమాలో కిరణ్ అబ్బువారు అండ్ గౌరీప్రియ యాక్ట్ చేశారు అనుకోండి, అది వేరే విషయం. అయితే ఈ సినిమాలో వీళ్ళిద్దరి కన్నా ముందు ఇంకొకరు యాక్ట్ చేయాల్సి ఉంది, వాళ్ళు చేయలేదు ఫర్ అంటే డేట్స్ అవి అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఫర్ సమ్ రీజన్స్ చేయలేకపోయారనమాట ఒక పెయిర్. వాళ్ళు ఎవరై ఉంటారు, ఆ హీరో ఆ హీరోయిన్ ఎవరు మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి 8662488114 ఈ నెంబర్కి. చెన్నై లవ్ స్టోరీలో యాక్ట్ చేయలేకపోయిన ఆ పెయిర్, ఆ క్యూటెస్ట్ పెయిర్ ఎవరు మీకు తెలిస్తే తెలుసు కదా మన వాట్సాప్ నెంబర్ పంపించేసేయండి ఆ నెంబర్కి. రైట్ నౌ మీ అందరి కోసం మరి ఒక బ్యూటిఫుల్ సాంగ్ యమలీల సినిమా నుంచి ప్లే చేస్తున్నాను, ఇంటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

లియోన్ జేమ్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో నకాష్ అజీజ్ అండ్ ఆదితి భవరాజు పాడిన సాంగ్ అయితే విన్నారు. లైలా సినిమా నుంచి 3:31 PM క్రాస్ అయిపోయి 35 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి నెక్స్ట్ మెసేజ్.

మనకి సూర్యకుమారి గారు పాలకొల్లు నుంచి పంపించారు కర్ర బంతి ఆట అంటూ ఇంతకటి క్వశ్చన్ కి ఆన్సర్. సూర్యకుమారి గారు వినుంటారు కదా ఆన్సర్ ని, దండతాడన క్రీడ అంటారట. ఎనీవేస్ మరి నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి ముసాపేట్ నుంచి నరేష్ అండ్ మెర్సీ విజయ పంపించారనమాట. ఓకే సో ఇంతక నేను అడిగిన క్వశ్చన్కి చెన్నై లవ్ స్టోరీ మూవీలో యాక్ట్ చేయలేకపోయిన క్యూటెస్ట్ పేర్ ఎవరు అని చెప్పేసి, ఓకే సో ఆన్సర్ అయితే రాంగ్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ విజయవాడ నుంచి కరుణ గారు రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్ పంపించారు. మీరు కృష్ణ పాట చాలా జుంబారే ఆ పాట కదా, ఎస్ ఓకే. సో మరి నెక్స్ట్ అయితే మనకి అనంతపురం నుంచి రమేష్ పంపించారనమాట. ఓకే వెంకటాచలపతి రైట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ అయితే కర్నూలు నుంచి దర్పినేని సాయికృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకే రైట్ ఆన్సర్. అండ్ శ్యామల ప్రకాష్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ కిరణ్ అబ్బవరం అండ్ శ్రీగౌరి ప్రియ అంటున్నారు. ఎవరింతకీ శేఖర్, ఓకే వికారాబాద్ నుంచి శేఖర్ గారు. నేను అడిగింది ఆ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరు అని కాదు, యాక్ట్ చెయ్యలేకపోయిన వాళ్ళు. వాళ్ళు ఆ ఛాన్స్ మిస్ అయిపోయింది, అంటే డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడం ఫర్ సమ్ రీజన్స్ చెయ్యలేకపోయిన యాక్టర్స్ ఎవరు అని. ఓకే సో మరి అది చెప్పండి నాకు. అండ్ టెక్స్ట్ మెసేజ్ అయితే ఓకే సో నెల్లూరు జిల్లా నుంచి అనమాట, ఇనమగుడి నుంచి పంపించారు. ఏమిటది, మీరు కూడా సేమ్ ఆన్సర్ కిరణ్ అబ్బవరం అండ్ శ్రీగౌరి ప్రియ. ఓకే నెక్స్ట్ మెసేజ్ అయితే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్. అండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఆనంద్ ఓకే ఓకే ఓకే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ రైట్ ఆన్సర్ పంపించారు ఎఫ్ఎంఎస్ సర్దార్. అండ్ నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ పెడన రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో ఓకే రాయచూర్ జిల్లా ఎల్లప్ప ఇంకా యాదవ్ మీ ఆన్సర్స్ ఏమిటో ఇంతక్కడి నుంచి నాకు అసలు అర్థం కావట్లేదు అండి, డిఫరెంట్గా పంపిస్తున్నారు ఏమిటో. ఓకే కమిటీ వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో కనకారావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూర్ ఓకే రైట్ ఆన్సర్. అండ్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి కూడా కిరణ్ అబ్బవరం కాదండి, నేను యాక్ట్ చేసిన వాళ్ళని అడగట్లేదు. ఓకే సో మరి దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ బర్మయ్య గారు కర్నూలు నుంచి. అండ్ ఆల్సో గడ్డం అంకయ్య గారు సాంగ్ సూపర్ అంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ. అండ్ మూసాపేట గ్రామం నుంచి మనకి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. ఎతిరాజం రమేష్ బాబు అండ్ పద్మజ కుమారి ఫ్రమ్ మచిలీపట్నం గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు. ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్ రామలకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. నవ్వండి నవ్వించండి నవ్వుతుండండి ఆయుష్ పెరుగుతుందట. ఓకే నాగార్జున ఇంకా లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట ఓకే రైట్ ఆన్సర్. అండ్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి పెద్ద నరసింహ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. ఓకే సో మరి మ్యాక్సిమం అందరూ రైటే పంపిస్తున్నారు, బట్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. చెన్నై లవ్ స్టోరీ సినిమాలో యాక్ట్ చేసినా కాదు, యాక్ట్ చేయలేకపోయినా అండ్ ఫర్ సమ్ రీజన్స్ వాళ్ళు మిస్ చేసుకున్నారు అనమాట ఈ సినిమాని, వాళ్ళు ఎవరు అని అడుగుతున్నాను. సో హీరో హీరోయిన్స్ ఆ కాంబినేషన్ ఎవరు, ఇది నా క్వశ్చన్. ఓకే ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం, బ్రేక్ తర్వాత మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్డ్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఎస్, నెక్స్ట్ గౌస్ గారు అనంతపురం నుంచి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అండి. సో నాగ చైతన్య కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి కన్నయ్య గారు మామిడిగుంటపల్లి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, సుహాసు శివాజీ పంపించారు అనమాట, జస్ట్ ఓన్లీ పేర్లు మాత్రమే పంపారు వాళ్ళవి అవి కూడా. నెక్స్ట్ హాయ్ అంటూ చిత్తూరు నుంచి గణేష్ అండ్ నా ఓకే గణేష్ పంపించారు, ఆన్సర్ నాని అండ్ సాయిపల్లి కాదండి. నెక్స్ట్ మహేష్ బాబు అండ్ మహేష్ బాబు అంటున్నారు, ఎల్లప్ప రాయచూరు జిల్లాని. ఏదైనా మీరు భాషలో 100 సార్లు ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అన్నట్టు మీరు ఏదైనా 3 సార్లు చెప్తారా అండి? అచ్చో. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహర్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్.

రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ ఓకే మురళి గారు, హాయ్ శృతి గారు అన్నారు. ఎనీవేస్, సో రైట్ ఆన్సర్ ఏంటంటే ఇంతకీ ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి చైతన్య అనమాట. అది వాళ్ళు వాళ్ళు చెయ్యాలట, బట్ చేయలేకపోయారట, అదనమాట సంగతి. ఓకే, ఇది కూడా పక్కన పెట్టద్దాం, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం మన. సో రవి పెళ్లి చూపులు ఎప్పటి నుంచో అది అలా జరుగుతూనే ఉంది. సో ఈసారి కూడా ఇప్పుడు మనకి ఆల్రెడీ మ్యారేజ్ సీజన్ కాబట్టి రవి పెళ్లి చూపులకి వెళ్ళాడు. ఓకే, వెళ్ళాడా, ఎప్పటిలాగానే తనకి అమ్మాయి పేరు తెలియదు, సో అది తెలియదు కదా. సో వెళ్ళినప్పుడు అందరూ కూర్చున్నారు, పెళ్లి కూతురు కూడా కూర్చుంది. వచ్చి చక్కగా అన్నీ తినేసిన తర్వాత అమ్మాయిని చక్కగా క్వశ్చన్లు వేయడం స్టార్ట్ చేశారు. ముందుగా ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి, పేరేంటి. సో పేరేంటి అన్నప్పుడు అసలే అమ్మాయి చాలా తెలివిగల అమ్మాయి అనమాట. అండ్ చాలా చక్కగా అమ్మాయి పేరు మాత్రం స్ట్రైట్గా చెప్పకుండా ఒక పొడుపు కథలో చెప్పింది. ఆ పొడుపు కథ ఇప్పుడు నేను చెప్తాను మీకు. సో దానికి ఆన్సర్ ఏదైతే ఉంటుందో అదే ఆ అమ్మాయి పేరు. సో ఆ ఆన్సర్ని మీరు కనిపెట్టాలి, అది మీకు నేను ఇచ్చే టాస్క్ అనమాట. సో ఇంతకీ ఏమిటి రవి ఎదుర్కొన్న పొడుపు కథ అంటే, అమ్మాయి ఏం చెప్పింది పెళ్లి కూతురు అంటే, నాకు నోరు లేదు కానీ పాట పాడతాను, నాకు గొంతు లేదు కానీ రాగం పలుకుతాను, సో నా పేరు ఏమైంది ఏమయ్యి ఉంటుంది అని అడిగింది. మానోడు కష్టాల్లో పడ్డాడు, ఎప్పటిలాగానే పెళ్లి చూపులు కష్టాలు స్టార్ట్ అయినాయి అనమాట. సో నాకు నోరు లేదు కానీ పాట పాడతాను, నాకు గొంతు లేదు కానీ రాగం పలుకుతాను, సో నా పేరు ఏమిటి అని పెళ్లి కూతురు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఏమిటి, ఇది నేను అడుగుతున్నాను మిమ్మల్ని. 8662488114 ఈ నెంబర్కి అయితే ఆ పెళ్లి కూతురు పేరుని పంపించేసేయండి, రవికి హెల్ప్ చేసేయండి. ఓకే, సో మీ అందరి కోసం లిటిల్ హార్ట్స్ మూవీ నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, ఎంజాయ్ లిస్నింగ్.

ఎస్, మరి నెక్స్ట్ మెసేజ్ మనకి పెడ నుంచి ప్రభాకర్ రావు గారు గంగా భవాని మెసేజ్ చేశారు. ఇంతక క్వశ్చన్ కి ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ ఆన్సర్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి చైతన్య అనే మెసేజ్ తో. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్. ఓకే సో పెళ్లి చూపులు పెళ్లి కూతురు పేరుని ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు శాంతినగర్ నుంచి ఒకే ఒకడు. మీరు సూపర్ అండి అసలు. ఓకే వెరీ నైస్, కంగ్రాచులేషన్స్, మీది రైట్ ఆన్సర్. ఓకే సో నెక్స్ట్ ఎతిరాజం రమేష్ బాబు అండ్ పద్మజ కుమారి మచిలీపట్నం నుంచి. ఆహా కోకిల, ఓ గాడ్, కోకిలకి గొంతు లేదంటున్నారా మీరు. అండ్ నెక్స్ట్ ముబ్బల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి కూడా రైట్ ఆన్సర్. ఓహో నెక్స్ట్ మాధవి అంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి మాత్రం శృతి అంటున్నారు. దీనికి నేను ఏమని చెప్పాలి ఇప్పుడు? అజ్జో. నెక్స్ట్ మురళి గారు యాజ్ యూజువల్. అండ్ నెక్స్ట్ కమత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి కూడా రైట్ ఆన్సర్ అండి. భలే గెస్ట్ చేశారే అందరూ. సో నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి గౌస్ ఫ్రమ్ అనంతపురం. స్వరాజ్యమా? స్వరాజ్యం కాదండి. నెక్స్ట్ విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు ఆన్సర్ రాగిణి అనుకుంటా అంటున్నారు. అర్రెర్రెర్రే, పేరు బాగుంది మొత్తానికి. నెక్స్ట్ మెసేజ్ నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మూసాపేట గ్రామం నుంచి స్వరూప అంటున్నారు. అండ్ నెక్స్ట్ అయితే పూజారి అను, ఓకే ధనుంజయ్ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి అనమాట. గీతా మాధురి అట. నెక్స్ట్ మెసేజ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం. ఓకే సో రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఎస్ భీమశ్రో గారు పెడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎంఎస్ దుర్గారావు గారు కూడా రైట్ ఆన్సర్. అర్రెర్రెర్రే. నెక్స్ట్ మెసేజ్ ఢిల్లీ గణేష్. ఆహా, నా పేరు ఉత్త గణేష్ కాదు, ఢిల్లీ గణేష్ అంటున్నారు. అర్రెర్రెర్రే. ఓకే నెక్స్ట్ మెసేజ్ కీర్తన. కీర్తననా మీరు పంపించింది ఆన్సర్ అండి? ఇంతకీ ఎవరిది? సీను, సీను ఆయరాల నుంచి. ఓకే కీర్తన, కీర్తన కాదు. ఎనీవేస్ నెక్స్ట్ అయితే నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ అనమాట. ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు స్వరలాసికాట. అయ్యా బాబోయ్, పేరు మాత్రం అదిరిపోయింది కానీ పెళ్లి కూతురు పేరు అది కాదు. ఓకే నెక్స్ట్ జానకి, జానకి గారు, జానకి రామ్ ఉమా. ఓకే ఆన్సర్ కోకిల అంటున్నారు నందిగామ నుంచి. ఓకే నెక్స్ట్ అయితే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి అనమాట శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. ఏంటి మురళేఖనా? నో నో నో. నెక్స్ట్ భాస్కర్ పెడన నుంచి వంశీక అంటున్నారు. నెక్స్ట్ మెసేజ్ అయితే పిల్లన గ్రో, పిల్లన గ్రోవి కాదండి, అయ్యబాబోయ్. నెక్స్ట్ హాయ్ మేడం, నా పేరు శేఖర్. ఓకే ఆన్సర్ రేణుకాట కాదు. నెక్స్ట్ అయితే దశగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎర్రమిల సీతామహాలక్ష్మి చెన్నై నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రామలకోట దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ జాబా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి రైట్ ఆన్సర్. మధు ప్రసాద్ కూడా మురళి ఆర్ పిల్లన గ్రో. మురళి అంటే అమ్మాయి పేరు ఎలా అవుతుంది? ఓకే ఎనీవేస్ మీరు అనుకుంటున్నారు బట్ కాదు. దేవసేన తిరుపతి నుంచి లయానా అని అడుగుతున్నారు. నెక్స్ట్ పాలెం పోలే ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అద్దంకి నుంచి కోకిలానా అని అడుగుతున్నారు. పేరైతే వాళ్ళది పంపించలేదు, పెళ్లి కూతురు పేరు మాత్రం పంపించారు. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి రమేష్ అండ్ మెకానిక్ వెంకటాచలపతి గారు మురళి. ఓకే వీణ అంటున్నారు. నో, వీణానా? ఓకే ఓకే. నెక్స్ట్ మెసేజ్ ముసాపేట్ నుంచి అనమాట నరేష్ మేసి విజయ అండ్ ఫ్యామిలీ. ఆహా, ఇది మీరనుకుంటున్నారా రాణికాసుల రంగమ్మ అని? ఓకే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ కోనేర్ విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. ఓకే నెక్స్ట్ అయితే మనకి బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామ్లా ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. ఏమని? ఓకే పిల్లను గ్రోవి అట. అండ్ రాగసుధ అంటున్నారు వెంకటేష్ కర్నూలు నుంచి. లత ఫ్రమ్ ఉయ్యూరు గాయత్రి అంటూ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎం దేవి అండ్ రేణుక. ఓకే మౌనిక.

లేదా రాధ అయి ఉండొచ్చు పెళ్లి కూతురు పేరు అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, ఓకే రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు, అండ్ సేమ్ రైట్ ఆన్సర్ తోటి

ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకే ఈరోజు మీ షో చాలా బాగుంది, థ్యాంక్ యూ. నెక్స్ట్ హసీన్ బేగం అండ్ ఫ్యామిలీ, యాడికి మండల అనంతపురం డిస్ట్రిక్ట్, ఓకే. శృతి అంటున్నారా? శృతి కాదండి. నెక్స్ట్ అయితే రేవతి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఇనబడుగు నుంచి సుభాషిణి అట, ఆహా డిఫరెంట్గా వెళ్ళిపోయారు మొత్తానికి. నెక్స్ట్ పెద్ద నరసింహ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎర్రవెల్లి మండలం బల్లూరు నుంచి అనమాట, రాధ అంటున్నారు. సులోచన ఫ్రమ్ కరీంనగర్, ఓకే రైట్ ఆన్సర్. సో ఇందుకి రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా? వీణ, వీణ అనమాట. ఓకే, నోరు లేదు కానీ పాట పాడుతుంది, గొంతు లేదు కానీ రాగం పలుకుతుంది, వీణ అనే ఆన్సర్ అనమాట. ఓకే, పెళ్లి కూతురు పేరు వీణ. సో నెక్స్ట్ మెసేజ్, ఐ మీన్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా. సో ఈ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏంటంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ షో ఎగ్జాక్ట్గా ఈ షో తర్వాత వివిధ షో కదా, వివిధలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది. ఇది మీ అందరికీ తెలుసు ఆల్రెడీ, వివిధ భారతి లిజనర్స్కి. అయితే ఈరోజు స్పెషల్గా మనకి ఫిల్మ్ డైరెక్టర్ స్పెషల్ ఉంది కదా. సో మరి ఈరోజు నేను ఏ డైరెక్టర్ సాంగ్స్ ప్లే చేస్తున్నానో మీరు గెస్ చేయాలి. ఎలా ఉంది క్వశ్చన్? మీరు గెస్ చేసి నాకు పంపించేసేయండి, ఏ ఫిలిం డైరెక్టర్, టాలీవుడ్ ఫిలిం ఏ ఫిలిం డైరెక్టర్ని నేను ఈరోజు ఏ సాంగ్స్ సెలెక్ట్ చేసుకున్నాను, ఏ ఫిలిం డైరెక్టర్ స్పెషల్ సాంగ్స్ మీకోసం ప్లే చేస్తున్నాను, మీరు కనిపెట్టి నాకు మెసేజ్ చేయండి ఈ గ్యాప్లో. ఓకే, ఎగ్జాక్ట్గా మనకి 12 నిమిషాలు ఉంది కాబట్టి గ్యాప్లో పంపించేసేయండి. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఏంటో ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

హరిహర వీరమల్లు సినిమా నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. 356 క్రాస్ అయిపోయి 58 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి నెక్స్ట్ మెసేజ్ మనకి శాంతిని గురించి ఒకే ఒక్కడు పంపించారు. నేను అడిగిన క్వశ్చన్, మరి ఈ రోజు వివిధాలో నేను ఏ డైరెక్టర్ సాంగ్స్ ప్లే చేస్తున్నాను, గెస్ట్ చేయనన్నాను.

విజయబాపి నీడు అంటూ మెసేజ్ చేశారు, నో అండి. సో మరి నిజామాబాద్ ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, ఇంత క్వశ్చన్ కి వీణ. అండ్ నెక్స్ట్ మెసేజ్ మూసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్, మెర్సీ విజయ అండ్ ఫ్యామిలీ. ఎస్ఎస్ రాజమౌళి అంటున్నారు, కాదు. నెక్స్ట్ ఎతిరాజం రమేష్ బాబు అండ్ పద్మజ కుమారి మచిలీపట్నం నుంచి రాజమౌళి గారి పాటలు అంటున్నారు, నో. అనిల్ రావుపూడి అంటున్నారు, మాధవి ఆంజనేయులు భూతాన్ పోచంపల్లి నుంచి, కాదు. నెక్స్ట్ సీను ఐరాల నుంచి పూరి జగన్నాథ్ అంటున్నారు, కాదు. విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు, వా వెరీ నైస్, బ్యూటిఫుల్, మీరైతే పట్టేశారు, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ముర్హర్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రమేష్ నాయుడు అంటున్నారు, కాదు. నెక్స్ట్ విజయవాడ నుంచి కరుణ మణిరత్నం గారు సాంగ్స్, కాదు. ఉరవకొండ నుంచి ఈశ్వర్య గారు కూడా, ఎస్ఎస్ రాజమౌళి, నో. భీమస్ రావు గారు పెడ నుంచి పూరి జగన్నాథ్ అన్నారు. అండ్ ఓకే, త్రివిక్రమ్ శ్రీనివాస్ కానీ రాజమౌళి కానీ అంటూ దస్తగిరి సంధ్య మెసేజ్ చేశారు, కాదు. నాగార్జున ఇంక లక్ష్మి ఫ్రమ్ వడియంపేట కూడా రాంగ్ ఆన్సర్ సుకుమార్ అన్నారు. నెక్స్ట్ మెసేజ్ ఓకే, మార్కాపూర్ నుంచి బీవీ సుబ్బారావు గారు, అనిల్ రావుపూడి అంటున్నారు, కాదండి. నెక్స్ట్ పూరి జగన్నాథ్ అంటూ పద్మ, ఓకే, యశ్విని మెసేజ్ అనమాట. నెక్స్ట్ అయితే మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాటి నుంచి రాజమౌళి అంటున్నారు, నో. అండ్ ఓకే, చిన్నమ్మ మిర్యాలగూడ నుంచి, హలో తేజమ్మానా, అచ్చచ్చో, శృతి శృతి ఇక్కడ. అండ్ నెక్స్ట్ అయితే అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ గారు, ఇళ్ళరాజా గారు మ్యూజిక్ అంటూ మెసేజ్ చేశారు. నేను అడిగింది డైరెక్టర్, ఫిల్మ్ డైరెక్టర్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి శంకర్ గారి మూవీస్లోంచి సాంగ్స్ అనుకుంటున్నాను అంటున్నారు, నో. నెక్స్ట్ ఓకే సూపర్, గడ్డం వంకయ్య గారు బండారుపల్లి నుంచి పట్టేశారు, రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట నుంచి కూడా ఎస్ఎస్ రాజమౌళి అంటున్నారు, నో. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఓకే, గాడ్ బ్లెస్ యూ, యాంకరింగ్ చాలా బాగుంది అంటూ మెసేజ్ చేశారు రామచంద్రరావు గారు అండ్ బ్రదర్స్ అనమాట. సో మరి ఇంకా ఇంకా చాలా చాలా చాలా ఆన్సర్స్ అయితే వచ్చేసాయి మనకి. వై గోపి బండ్ల, హాయ్ శృతి మేడం, ఓకే, చంద్రబోస్ గారి పాటలు అనుకుంటున్నాను అంటున్నారు. చంద్రబోస్ గారు లిరిసిస్ట్, నేను అడిగింది ఫిల్మ్ డైరెక్టర్ కదా. సో జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి కూడా రమేష్ నాయుడు అంటూ మెసేజ్ చేశారు, నో అండి. అండ్ రామలకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు ప్రోగ్రామ్ చాలా బాగుంది అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలా మంది రమేష్ నాయుడు గారు అంటున్నారు. సులోచన కరీంనగర్ నుంచి కూడా సేమ్ ఆన్సర్ పంపించారు. అండ్ ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామ్లా కూడా సేమ్ ఆన్సర్. అండ్ నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వివి వినాయక్ అంటున్నారు, కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకులు హాన్స్ జిమ్మర్ చాలా ప్రసిద్ధులు అంటున్నారు, ఏమిటి ఇది, ఎక్కడి నుంచి? రేవతి గారు పంపించారు ఎనమడుగు నుంచి. పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు కూడా పట్టేశారు, రైట్ ఆన్సర్. సుకుమార్ ఫ్రమ్ అద్దంకి షరీఫ్ హాయ్ అంటూ మెసేజ్ చేశారు, హాయ్ అండి. సుకుమార్ గారు కూడా కాదు, ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ క్రిష్ అయితే ఎగ్జాక్ట్గా ఓకే, క్రిష్ డైరెక్టరా, ఓకే, నో నో, రాంగ్ ఆన్సర్ అండి. రవీంద్ర రెడ్డి సర్వేపల్లి మెసేజ్. ఓకే, ఇంకా మరి ఆన్సర్స్ ఉన్నాయి, చూద్దాం ఎవరెవరు పంపించారు. బట్ రైట్ నౌ స్టూడియోలో టైం ఎగ్జాక్ట్గా 4:00, ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. అమరావతి రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. 20కి పైగా ఎజెండా అంశాలతో జరుగుతున్న ఈ సమావేశంలో అమరావతి అభివృద్దికి సంబంధించి రహదారి నిర్మాణ విధానంలో మార్పులు, రైల్వే అనుసంధానం, ఇన్నర్ రింగ్ రోడ్డు పనులకి ఆమోదం తెలిపే అవకాశముందని, వివిధ సంస్థలకు భూ కేటాయింపుల అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుందని అధికారులు తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తవడం, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడం శుభ పరిణామమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు విడుదల చేసిన వీడియో సందేశంలో వెలుగొండ, భోగాపురం, అమరావతి వంటి అభివృద్ది కార్యక్రమాలు కార్యరూపం దాల్చడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి తెలియజేశారు. విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో 60 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులను పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావుతో కలిసి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీసీ రోడ్లను అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రతిరోజు సుమారు 500 మంది వరకు ఓపీ సేవలు పొందుతున్నారని కేశినేని శివనాథ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి పరిష్కరించేందుకే పల్లె వీక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. జిల్లాలోని సంగం మండలం ముక్తాపురం గ్రామంలో అధికారులతో కలిసి ఆయన ఈరోజు పర్యటించి వీబీజీ రామ్జీ పథకం కింద జరుగుతున్న పనులను పరిశీలించారు. గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించే పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.

చారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అందించే ఆహారంలో నాణ్యత, పరిమాణం, ప్రభుత్వం నిర్దేశించిన మెను తప్పనిసరిగా పాటించాలని రాష్ట ఆహార కమిషన్ సభ్యులు ఈ లక్ష్మీరెడ్డి అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు, గుడివాడ, పామారు మండలాల్లో ఆయన ఈరోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పిల్లలకు ప్రభుత్వం నిర్దేశించిన పరిమాణంలో పౌష్టిక ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాలలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం కొనసాగుతోందని, ట్యాంకులను, జలాశయాలను నింపి తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

ఎస్, మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్గా 4:03 క్రాస్ అయిపోయి 34 సెకండ్స్ అయిపోయింది. మరి నా దగ్గర ఇంకా మెసేజెస్ అయితే మిగిలిపోయినాయి. దర్శగిరి సంధ్య గారు పంపించారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ గెస్ చేశారు. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచేపల్లి నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బి గోపాల్ అంటున్నారు, నో నో నో. అండ్ కీరవాణి గారు అంటూ మెసేజ్ చేశారు గౌస్ అనంతపురం నుంచి, నేను చెప్పింది మ్యూజిక్ డైరెక్టర్ కాదు, ఫిల్మ్ డైరెక్టర్. ఓకే, రేవతి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నెల్లూరు నుంచి రాజమౌళి అంటున్నారు, రాజమౌళి గారు కాదండి. అండ్ నెక్స్ట్ అయితే అండ్ ఓకే, ఎఫ్ఎంఎస్ సర్దార్ ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ బోయపాటి అనుకుంటున్నాను అంటూ పూజారి ధనుంజయ మెసేజ్ చేశారు, బోయపాటి గారు కూడా కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి గెస్ చేశారు కరెక్ట్గా, రైట్ ఆన్సర్. నెక్స్ట్ కే రవీంద్ర రెడ్డి సర్వేపల్లి జ్యోతికృష్ణ అంటున్నారు, కాదు రామల్లికోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ గెస్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, ఇనమడుగు నుంచి నెల్లూరు జిల్లా శ్రీ చేబ్రోల్ రామకృష్ణయ్య ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. ముజఫర్ నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు హాయ్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు, హలో అండి గుడ్ ఈవినింగ్. సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే సుభాషిణి శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా, కే రాఘవేంద్ర రావు గారు, దేని మ్యాటర్. సో మరి కరెక్ట్గా గెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఒక అవార్డు ఇచ్చేస్తున్నాయి, వాళ్ళ డైరెక్టర్ డిటెక్టివ్ అవార్డ్. ఓకే, ఎంజాయ్ చేసేసేయండి ఈ అవార్డ్ని. సో మరి అప్పుడప్పుడు ఇలా మనం గెస్ట్ చేస్తూ ఉండాలి ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ని. ఎనీవేస్, మరి సందరే సందర్ నుంచి మనం ఇక్కడికి వచ్చేసాం, ఎక్కడికి, వివిధాలోకి. మరి ఈరోజు వివిధాలో ఎలాంటి సాంగ్స్ వినబోతున్నారు కే రాఘవేంద్రరావు గారి మూవీస్ నుంచి, అలా వెయిట్ చేస్తూ వింటూనే ఉండండి. ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేస్తా, స్టే ట్యూన్డ్.

0: విద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. ఎస్, ఇది సరిపోదా అంటే సరిపోదు. ఇంకా 1 అవర్ ఉంది మన ప్రోగ్రామ్కి, కాబట్టి ప్రస్తుతానికి ఇదేమీ సరిపోదు. ఇప్పటిదాకా విన్న పాటలు కాదు, ఇక మీద వచ్చే పాటలు ఇంకా అద్భుతం అనమాట. సో మరి కే రాఘవేంద్రరావు గారి మూవీస్ నుంచి మీకోసం లవ్లీ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేసినాయి. ఫస్ట్ కూలీ నెంబర్ 1 సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎస్పీ బాలు గారు అండ్ చిత్ర గారు పాడిన బ్యూటిఫుల్ డ్యూయట్ ట్రాక్ ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ దిస్ ఇస్ అవర్ శృతి.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం అయితే సాంగ్ వచ్చేస్తుంది అల్లరి ప్రియుడు సినిమా నుంచి ఎస్పీ బాలు గారు అండ్ చిత్ర పాడిన పాట. సో మరి స్పెషల్గా ఈరోజు మన వివిధ ప్రోగ్రామ్లో కె. రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి అయితే

సాంగ్స్ వింటున్నారు. మరి దశాబ్దాల పాటు తెలుగు సినిమాని తన ప్రత్యేకమైన విజువల్ స్టైల్తో అలరించారు మరి కె రాఘవేంద్రరావు గారు, లెజెండరీ డైరెక్టర్ అనమాట. మరి ఆయన సినిమాల్లో మనం గ్రాండ్ విజువల్స్ చూడొచ్చు, పాటల కొరియోగ్రఫీ ఇవన్నీ కూడా చూడొచ్చు, గ్లామర్, ఫ్యామిలీ ఎమోషన్స్, డివోషనల్స్ పిక్చర్స్, ఇలా ఎన్నో ఉంటాయన్నమాట ఆయన సినిమాల్లో. స్పెషల్గా యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా, మైథాలజీ, ఇలా ఎన్నో యాంగిల్స్లో మనం సినిమాలు చూసాం కదా. సో మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్, డ్యూయట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ మరి జుమ్మంది నాదం సినిమా నుంచి ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఎస్పి బాలు గారు సునీత మాళవిక పాడిన లవ్లీ సాంగ్ అయితే వినేశారు. సో మరి సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అనమాట. 3:28 4:28 PM క్రాస్ అయిపోయి 10 seconds అయిపోయింది మన టైం. సో మనమున్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఈరోజు స్పెషల్ గా డైరెక్టర్స్ ఫిల్మ్ డైరెక్టర్ స్పెషల్ కాబట్టి కె రాఘవేంద్రరావు గారు మూవీస్ నుంచి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో మరి యాక్చువల్ గా అండి కమర్షియల్ సినిమాలో గ్లామర్ మాస్ మ్యూజిక్ తో ఆడియన్స్ మెస్మరైజ్ చేసే మన కె రాఘవేంద్రరావు గారు అటు డివోషనల్ సినిమాలకు వచ్చేసరికి అదే వైభవాన్ని భక్తి రసంతో నింపారు. ఒకవైపు కమర్షియల్ మ్యాజిక్ ని క్రియేట్ చేస్తూనే ఇంకొక వైపు ఆధ్యాత్మిక అనుభూతిని కూడా కలిగించారు. సో రెండు రెండు భిన్న ప్రపంచాలని చెప్పచ్చు. మరి ఆ రెండింటినీ కూడా అద్భుతంగా తెరకెక్కించిన స్టార్ డైరెక్టర్ మన కె రాఘవేంద్రరావు గారు. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం అన్నమయ్య సినిమా నుంచి ఒక మంచి పాట ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: ప్రసార్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
5: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
6: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
7: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
8: నాకైతే నా స్కూల్ డేసే.
5: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
9: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ ఎట్ 7:15.
10: మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. అండ్ మన స్టూడియోలో టైం 4:34 క్రాస్ అయిపోయి 15 seconds అయిపోయింది. అండ్ మరి ఈరోజు మనం స్టార్ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారు మూవీస్ నుంచి సాంగ్స్ వింటూ చేస్తున్నారు కదా. సో మరి యాక్చువల్గా అండి 50 ఇయర్స్కి పైగా ఇండస్ట్రీలో ఉన్న మన డైరెక్టర్ గారు అన్నమాట ఆయన. సో శోభన్ బాబు గారు, మురళీమోహన్, కృష్ణన్ రాజు, సీనియర్ ఎన్టీఆర్ గారు, చంద్రమోహన్ గారు, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, రాజశేఖర్, జగపత్ బాబు, శ్రీకాంత్, ఇంతమంది హీరోస్తో వర్క్ చేశారు ఆయన. అండ్ ఆల్సో నెక్స్ట్ జనరేషన్ యాక్టర్స్ మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభుదేవ, నితిన్, మంచు, మనోజ్ వీళ్ళందరితో కూడా మూవీస్ చేశారనమాట. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం జగదేక వీడు అతిలోక సుందరి సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్, అబ్బని తీయని దెబ్బ. అసలు రాఘవేంద్రరావు గారి సినిమాలో పాటలు ఏంటి, ఈ పాట రాకపోవడం ఏంటి, ఇంతక్కడి నుంచి వెయిట్ చేస్తున్నారు చాలామంది నాకు తెలుసు. సో ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, ఎంజాయ్ లిస్నింగ్.

ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో మనో అండ్ చిత్ర పాడిన పాట అయితే వినేశారు, గురుచరణ్ లిరిక్స్ అనమాట. సో మేజర్ చంద్రకాంత్ మూవీ నుంచి సాంగ్ విన్న తర్వాత 4:44 PM క్రాస్ అయిపోయి 58 seconds అయిపోయింది మన వివిధ టైం. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది, రౌడీ అల్లుడు సినిమా నుంచి, నా ఫేవరెట్ సాంగ్, అఫ్ కోర్స్ చాలా మంది ఫేవరెట్ సాంగ్. సో కె రాఘవేంద్రరావు గారి మూవీస్ లో అండి బెస్ట్ పార్ట్స్ లో చాలా బెస్ట్ పార్ట్స్ ఉంటాయి అఫ్ కోర్స్, బట్ దాంట్లో అన్నిట్లోకి బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, నాకు సాంగ్స్ అనమాట స్పెషలీ. సో ఆయన సినిమాల్లో మన ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్ ఒక ఎత్తు అయితే, అండ్ ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్ ఇంకొక ఎత్తులా ఉంటుంది. అండ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ రౌడీ అల్లుడు సినిమాలో బప్పి లహరి గారు ఎంట్రీ ఇచ్చారు. సో మరి ఒక బ్యూటిఫుల్ ఆల్బమ్ అయితే వచ్చేసింది అనమాట ఆ సినిమాతో. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం ఏ పాట ప్లే చేస్తాను, ఆల్రెడీ ఈ పాటకే గెస్ట్ చేసి ఉంటారు. ఎస్ అఫ్ కోర్స్ ఎస్బి బాలు గారు అండ్ చిత్ర గారు పాడిన డ్యూయట్ ట్రాక్ సిరివెన్నెల గారి లిరిక్ లో ప్లే చేస్తాను అనమాట నెక్స్ట్ సాంగ్. సో మరి ఈ సాంగ్ తో ఇవాళ షోకి కూడా గుడ్ బై బాయ్ బై చెప్పేస్తూ మీ శృతిని నేను టాటా కూడా చెప్పేస్తా, బట్ వెళ్లే ముందు మీ అందరి కోసం ఒక మంచి మాట చెప్పాలి. సో గుర్తుపెట్టుకోండి, ఇది మనకి న్యూట్రిషన్ వీక్, పోషకాహార వారోత్సవ దినోత్సవం కాబట్టి, ఐ మీన్ పోషక వారోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి పోషకాహారం వారోత్సవాలు. సో మరి హెల్దీగా తినడము అంటే ఏదో అలా కొంచెం పోషకాహారాలు పెట్టుకుని చాలా శుభ్రంగా అలా తినేయడం అని కాదు, రైట్గా బ్యాలెన్స్డ్గా తినాలి. సో హెల్దీగా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి, ఎందుకంటే ఒక హెల్దీ ఫ్యామిలీ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి, ఒక హెల్దీ ప్లేట్ నుంచి. సో జాగ్రత్తగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఓకే, సో ముఖ్యంగా మరీ ముఖ్యంగా మన లేడీస్ ఎస్పెషల్లీ. ఓకే, సో నెక్స్ట్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాం. మీ శృతి ఆర్జే శృతి సైనింగ్ ఆఫ్.

హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ హ్యూమన్ రైట్స్ అండ్ ఇట్స్ అవేర్నెస్ అమంగ్ అస్. మానవ హక్కులు అనేవి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులకు ఉద్దేశించినవి. ప్రపంచంలో పౌర రాజకీయ హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ స్థాయిలో అవగాహన కల్పించడానికి ఏటా డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఓ అంశాన్ని ప్రాతిపదికన తీసుకుని మానవ హక్కుల దినోత్సవాన్ని ఐరాస నిర్వహిస్తుంది. దిస్ ఇయర్ ఈ ఏడాది సమానత్వం, ఈక్వాలిటీ, అసమానతలను తగ్గించడం, మానవ హక్కులను ముందుకు తీసుకెళ్లడం అనే నినాదంతో జరుపుకుంటున్నాం. ఆధునిక యుగంలోనూ నిరంకుశ పాలకులు, ప్రభుత్వాలకు ప్రజల మానవ హక్కులను హరించడం పరిపాటిగా మారింది. ఈ దురంతాలను అరికట్టి మానవ హక్కుల రక్షణకు ఐక్యరాజ్య సమితి సర్వజన మానవ హక్కుల ప్రకటన ఆమోదించింది. భారత స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ హన్స్ జీవరాజ్ మెహతాతో పాటు వివిధ దేశాలకు సైద్ధాంతిక భావజాలాలకు చెందిన మేధావులంతా కలిసి రూపొందించిన ప్రకటన అది. మానవ హక్కుల ప్రకటన భారత్తో సహా పలు దేశాల రాజ్యాంగాలకు స్ఫూర్తినిస్తుంది. ఐరాసా సభ్య దేశాలు పౌర, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన హక్కుల రక్షణకు, అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈ ప్రకటన పునాదిగా ఉపయోగపడుతుంది. మానవ హక్కులు స్వేచ్ఛ, స్వాతంత్రాలకు సంబంధించిన అంశమే కాదు, సమసమాజ శైలికి చెందినవి. అటువంటి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. మానవ హక్కుల ఉద్యమం 1970వ దశకంలో పశ్చిమ ఐరోపాలోని మాజీ సమాజవాదులతో ప్రధానంగా ఐక్యరాజ్య సమితి లాటిన్ అమెరికాల తోడ్పాటుతో ప్రారంభమైంది. ప్రభుత్వాలలో నిరంకుశ ధోరణులు ఉన్నప్పుడే ఈ ఉద్యమాలు ప్రారంభమవుతాయి. ఈ కమిషన్ చట్టబద్ధమైన, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ, కానీ దీనికి రాజ్యాంగ బద్దత లేదు. ఆ తర్వాత ఈ చట్టాన్ని 2006లో సవరించి కొన్ని మార్పులు చేశారు. మానవుడు తన మనుగడను సజావుగా సాగించడానికి అనేక హక్కులు తోడ్పడతాయి. మానవుని జీవనాభివృద్ధికి ఈ హక్కులు దోహదపడతాయి. మానవ హక్కుల పరిరక్షణకు సంబంధిత కమిషన్ బాధ్యత వహిస్తుంది. భూమిపై పుట్టిన ప్రతి మనిషికి స్వతంత్రం

0: స్వతంత్రంగా జీవించేందుకు కొన్ని హక్కులుంటాయి. కానీ అనేక సందర్భాల్లో ఆ హక్కులను ఎవరూ గౌరవించడం లేదు. సాటి మనిషిని మనిషిగా కాకుండా చూడడం లేదు. కొన్ని సందర్భాల్లో సమాజం కూడా ఈ హక్కులను హరించేస్తుంది. అత్యాచార ఘటనలు, ఇలా అనేక రకాల వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది మనుషుల్లో ఇంకా జాతి, భాష, కులమతాల జాడ్యం వీడలేదు. వీటి కారణంగానే మానవ విలువలు అడుగంటిపోతున్నాయి. కొంతమంది సంఘ సంస్కర్తల కృషి ఫలితంగా మానవ హక్కులు ఉద్భవించాయి. మనుషుల జీవితాలకు తగిన భద్రత కల్పించేందుకు 1948 డిసెంబర్న ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కుల ప్రకటన చేసింది. సమాజంలో కొందరు ఉన్నత వర్గీయులు మిగతా వారికన్నా తాము ఎంతో అధికులమనే దురహంకారం, ఆభిజాత్యాలను కలిగి ఉండటం మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుంది. ఈ ఆధిక్యతావాదమే బానిసత్వం, అస్పృశ్యత, జాతి, లింగ, మత, భాషపరమైన అమానుషాలకు కారణమవుతుంది. మానవ హక్కుల ప్రధాన లక్ష్యాలు అవేంటంటే ఇప్పుడు వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతన్ మీకు వివరంగా చెప్తాడు. కానీ ఏంటంటే అండి, అన్ని చెప్పాలంటే చాలా టైం పడుతుంది, కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ మెయిన్ పాయింట్స్ మీతో ఈ ప్రోగ్రామ్ లో షేర్ చేసుకుంటాను.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

జాతి, వర్ణ, లింగ, కుల, మత, రాజకీయ, ఇతర కారణాలతో వివక్ష లేని జీవనం గడపాలి. చిత్రహింసలు, క్రూరత్వం నుంచి బయటపడ్డం, వెట్టి చాకిరీ, బానిసత్వం వంటి దురాచారాల నుంచి రక్షణ పొందడం, నిర్బంధం లేని జీవన విధానం ఉండాలి. స్వేచ్ఛగా స్వదేశంలో, విదేశాలలో పర్యటించే హక్కుండాలి. సురక్షిత ప్రాంతాల్లో జీవించే హక్కుండాలి. బలవంతపు పనుల నుండి విముక్తి లభించాలి. విద్యా హక్కు ద్వారా పిల్లలకు స్వేచ్ఛ ఉండాలి. భావ ప్రకటన, స్వాతంత్రపు హక్కు ఉండాలి. ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు ఉండాలి. ఇలాంటి వాటిని ఎవరైనా ఉల్లంఘించి కష్టనష్టాలకు గురి చేసినప్పుడు బాధితులు ప్రత్యేక కోర్టులు, మానవ హక్కుల కమిషన్లను ఆశ్రయించవచ్చు. రాజ్యాంగంలోని నియమ నిబంధనలు మానవ హక్కుల పరిరక్షణకు దోహదపడతాయి. మానవాళి అంతా ఒక కుటుంబం. ఈ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి సహజ సిద్ధమైన గౌరవం, సమానమైన శాశ్వతమైన హక్కులున్నాయి. వీటిని గుర్తించడం ప్రపంచంలో స్వేచ్ఛ, న్యాయం, శాంతులకు పునాది. మానవ హక్కుల పట్ల నిర్లక్ష్యం, తిరస్కారాలు, క్రూరమైన దుష్కృత్యాలు కారణమవుతున్నాయి. ఇవి మానవాళి అంతరాత్మను గాయం చేస్తాయి. భావ ప్రకటన స్వేచ్ఛ, విశ్వాసాల విషయంలో స్వేచ్ఛ, భయం నుంచి, లేమి నుంచి విముక్తిని పొందే స్వేచ్ఛ ఉన్న ప్రపంచాన్ని ఆవిష్కరించుకోవడం ప్రజలందరి అత్యున్నత ఆకాంక్ష. నిరంకుశత్వాన్ని అణచివేతకు వ్యతిరేకంగా మనుషులు చిట్ట చివరి మార్గంగా తిరుగుబాటును ఆశ్రయించకుండా ఉండాలంటే మానవ హక్కులను చట్టబద్ధ పాలన, అంటే రూల్ ఆఫ్ ద లా తో రక్షించాలి. దేశాల మధ్య స్నేహ సంబంధాలు అభివృద్ధి చెందేలా ప్రోత్సహించటం అవసరం. ప్రాథమిక మానవ హక్కులపై, మానవ గౌరవంపై, విలువలపై, స్త్రీ పురుషుల సమాన హక్కులపై ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు తమ విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తున్నాయి. విస్తృత స్వాతంత్ర్యంలో సామాజిక ప్రగతిని, ఉత్తమ జీవన ప్రమాణాలను పెంపొందించడానికి ఐరాసా సభ్య దేశాలు సంకల్పించాయి. ఐక్యరాజ్య సమితి సహకారంతో మానవ హక్కులు, ప్రాథమిక స్వాతంత్రాలకు విశ్వజనని గౌరవాన్ని పెంపొందిస్తామని, అవి అందరికీ దక్కేలా చూస్తామని సభ్య దేశాలు అంటున్నాయి. ఈ ప్రతిజ్ఞతను సంపూర్ణంగా సాకారం చేసుకోవడానికి ఈ హక్కులను, స్వాతంత్రాలను ఉమ్మడిగా అర్థం చేసుకోవటం అత్యంత ప్రధానమైంది. అందువల్ల సర్వప్రతినిధి సభ ఈ సార్వత్రిక మానవ హక్కుల ప్రకటనను అన్ని దేశాలకు, ప్రజలందరికీ ఆదర్శనీయమైన ఉమ్మడి ప్రమాణంగా ప్రకటిస్తుంది. ప్రతి వ్యక్తి, సమాజంలోని ప్రతి వ్యవస్థ ఈ ప్రకటనను నిరంతరం గమనంలో ఉంచుకుంటూ విద్యాబోధనతో ఈ హక్కులు, స్వాతంత్ర్యాల పట్ల గౌరవాన్ని పెంపొందించడానికి కృషి చేయాలి. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు ప్రజల్లో, వాటి పరిధిలోని ప్రాంతాల ప్రజల్లో వీటికి విశ్వవ్యాప్తమైన ప్రభావవంతమైన గుర్తింపును, ఆచరణను సాధించడానికి జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రగతిశీల చర్యలు చేపట్టాలి. వెల్ డియర్ ఫ్రెండ్స్, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ చాలా ఉంది కదండి హ్యూమన్ రైట్స్ అడ్వకసీ గురించి. వెల్, బట్ వి ఆల్ హ్యావ్ టు నో అబౌట్ అవర్ రైట్స్ అండ్ వీ షుడ్ బి అవేర్ ఆఫ్ ఇట్.

0: మనమే కాదు మన చుట్టుపక్కల వారితో కూడా ఈ రైట్స్ మనం షేర్ చేసుకోవాలి. ఒక మంచి ఫ్రీ లైఫ్ కావాలి అంటే ఎవ్రీబడి షుడ్ నో అబౌట్ దియర్ హ్యూమన్ రైట్స్ అండ్ ఫైట్ ఫర్ దర్ రైట్స్. అందుకే అంటారు, డోంట్ బెగ్ ఫర్ యువర్ రైట్స్, డోంట్ రిక్వెస్ట్ యువర్ రైట్స్, స్నాచ్ దెమ్, సీజ్ దెమ్ అండ్ ఫైట్ ఫర్ యువర్ రైట్స్. వెల్, విత్ దిస్ వెరీ మోటివేషనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఆ ప్రోగ్రామ్ ఆఫ్ వెన్నెలా టుడే, దిస్ ఇస్ చేతన్ సేయింగ్ బై ఫర్ నౌ.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. అమరావతి రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. 20కి పైగా ఎజెండా అంశాలతో జరుగుతున్న ఈ సమావేశంలో అమరావతి అభివృద్దికి సంబంధించి రహదారి నిర్మాణ విధానంలో మార్పులు, రైల్వే అనుసంధానం, ఇన్నర్ రింగ్ రోడ్డు పనులకి ఆమోదం తెలిపే అవకాశం ఉందని, వివిధ సంస్థలకు భూ కేటాయింపుల అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుందని అధికారులు తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి దశల వారీగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ అర్హులకు కొత్త పింఛన్లు అందించాలని మంత్రులకు సూచించారు. అమరావతిలో ఈరోజు కేబినెట్ సమావేశానికి ముందు మంత్రులతో సమావేశమైన లోకేష్ పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో 25% ఉచిత ప్రవేశాల మార్గదర్శకాల సవరణకు రాష్టస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 12(1)(c) ప్రకారం రాష్ట్రంలోని ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలల్లో నిరుపేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు 25% ఉచిత ప్రవేశాలు కల్పించేందుకు ఉన్న మార్గదర్శకాలను సవరించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాంకేతికత ఆధారంగా వ్యాధుల పర్యవేక్షణ, ముందస్తు అంచనా, నివారణ చర్యలను సమర్థవంతంగా చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జి వీరపాండియన్ సూచించారు. డిసీజ్ మానిటరింగ్ డెసిషన్ మేకింగ్ సెంటర్ కార్యకలాపాలు, విధి విధానాలపై భాగస్వామ్య సంస్థలతో విజయవాడలో నిర్వహించిన కార్యశాలలో ఆయన మాట్లాడారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 5-6 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విజయనగరం జాయింట్ కలెక్టర్ ఎస్ సేధు మాధవన్ తెలిపారు. 2 రోజులు బూత్ స్థాయి అధికారులందరూ తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అందుబాటులో ఉండాలని కోరారు. తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా పెరిగిందని టీబీ డ్యామ్ బోర్డు అధికారులు ఈ ఉదయం తెలియజేస్తూ 9 గంటల సమయానికి 5205 క్యూసెక్ల ఇంట్లో 95.24 టీఎంసీల నీటి నిల్వ ఉందని, వివిధ కాలువలకు 9154 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. టిబెట్లో ఈరోజు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 5గా నమోదైనట్లు సమాచారం. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం నమోదైందని సంబంధిత అధికారులు తెలిపారు. ప్రాణ ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

చూస్తే 5 గంటల 12 నిమిషాలు 30 సెకండ్లు. మీరంతా ఆర్జన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 MHz పై గీత్ గాతా చెల్లి వింటున్నారు విత్యువరాజే ఇచ్చిన బాబు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం, దిల్ సే చిత్రానికి రెహమాన్ అనురాధ అనుపమ ఆల్పించిన పాట. వింటున్నవండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
6: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
7: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
8: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
7: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. అమరావతి సచివాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం సమావేశమైంది. ప్రధానంగా ఎల్నినో అంశంపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించిందని అధికారులు తెలిపారు. తాగునీటికి, సీడ్ బాల్స్కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, పశుగ్రాసంపై దృష్టి సారించాలని మంత్రివర్గం నిర్ణయించిందని అధికారులు తెలిపారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం నుంచి ఏ విధంగా నిధులు రాబట్టాలనే అంశంపై మంత్రివర్గంలో చర్చించినట్లు అధికారులు తెలిపారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని అమృతులూరు గ్రామంలో 1836 మంది రైతులకు పట్టదారు పాస్ పుస్తకాలను మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు ఈరోజు పంపిణీ చేశారు. రైతుల హక్కులను పరిరక్షించడం, భూ సంబంధిత వ్యవహారాల్లో పారదర్శకతను పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన తెలిపారు. ప్రజా రవాణా సేవలను మరింత సమర్థవంతంగా అందించాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లాలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యవంతమైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆమె సంబంధిత అధికారులను ఈ రోజు నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం జయంతిపురంలో ఈరోజు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా వీబీజీ రామ్జీ పథకం కింద చేపట్టిన వివిధ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన వీబీజీ రామ్జీ పథకం ద్వారా చేపడుతున్న పనులు కేవలం ఉపాధి కల్పనకే పరిమితం కాకుండా రైతులకు దీర్ఘకాలికంగా ఉపయోగపడేలా ఉండాలని దిశానిర్దేశం చేశారు. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠంలో ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం ఐదు రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన కారీరిష్టి, వరుణ జపం, పర్జన్య శాంతి హోమాలు ఈరోజు మహాపూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లి మృతి చెందిన కార్మికుని కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాలోని రియాద్కు వెళ్లి గత సంవత్సరం మృతి చెందిన జిల్లాలోని పెనుమంట మండలం ఆలమూరు గ్రామానికి చెందిన శ్రామికుని కుటుంబానికి ఇండియన్ ఎంబసీ ద్వారా అందిన సుమారు 2 లక్షల రూపాయల విలువైన చెక్కును ఈరోజు ఆమె అందజేశారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

18 సెకన్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై కృష్ణా తీరం. మరి కృష్ణా తీరం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం.

ఈనాటి కృష్ణా తీరంలో మరి అనేక అంశాల గురించి మనం మాట్లాడుకుంటాం. మన విజయవాడ నగరంలో సినిమా, రాజకీయ, క్రీడలు, సాహిత్యం, వ్యాపారం, సామాజిక సేవా రంగాలలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎందరో ప్రముఖులు మన విజయవాడలో ఉన్నారు. మరి ముఖ్యంగా వారిలో క్రీడారంగానికి సంబంధించిన ప్రముఖుల గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు కొండవీటి దొంగ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన, వేటూరి గీతానికి ఇళయరాజా సంగీతం అందించిన పాట విందాం. వింటున్నటువంటి వివిధ భారత FM 101.3 మెగాహెర్ట్స్ పై కృష్ణా తీరం విత్ యువరాజ్ చిన్నబాబు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
5: సమయం 6:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
6: Nothing better than this.
7: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
8: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులను వివరిస్తూ కేంద్రానికి లేఖ రాస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణను మరింత బలోపేతం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. నిత్యావసర సరుకులను ప్రజలకు తక్కువ ధరలకే అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యాటక రంగంలో సేవలందించిన వారికి విశిష్ట పురస్కారాలు ప్రదానం చేస్తామని మంత్రి కొందుల దుర్గేష్ చెప్పారు. వివరాలు. రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులను వివరిస్తూ కేంద్రానికి లేఖ రాయనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా ప్రధానంగా ఎల్నినోపైనే సుదీర్ఘ చర్చ జరిగింది. ఆ వివరాలను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వివరించారు. ఎల్నినోకు సంబంధించి ప్రతి నెల క్షేత్రస్థాయి పరిస్థితులను కేంద్రానికి నివేదించాలని నిర్ణయించినట్టు తెలియజేశారు. అలాగే గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ వర్షపాతం ఈసారి నమోదైందని పేర్కొన్నారు. తాగునీరు అందించడం, పశుగ్రాసానికి లోటు లేకుండా చూడటం వంటివి చేయాలని మంత్రులకు ముఖ్యమంత్రి సూచించారని చెప్పారు.
9: రైతుకు ఏ సమస్య వచ్చినా కూడా, రైతుకు అవసరమైన ఏ విషయానైనా సరే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఏదో ఒక రూపంలో రైతును ఆదుకుంటానికి ప్రయత్నం చేస్తుందటానికి రాజమహేంద్రవరంలోని ఈఎస్ఐ ఆసుపత్రిని 50 పడకల నుండి 100 పడకలకు అప్గ్రేడ్ చేసేందుకు మరియు అందుకు అవసరమైన వైద్య పారా మెడికల్ సిబ్బంది కేడర్ బలాన్ని మంజూరు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ అభివృద్ధి విధానం 2025-2029 ముసాయిదాకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
8: ఇదిలా ఉండగా మంత్రివర్గ సమావేశంలో తాగురేటుకి ఎంతైనా ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ఎల్నినో ప్రభావం వల్ల 1 ఎకరా కూడా ఎండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో జీఎస్డిపి తగ్గకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణను మరింత బలోపేతం చేసే దిశగా సరికొత్త ప్రణాళికలు రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులను ఒక ప్రకటనలో ఆదేశించారు. ఇటీవల చోటు చేసుకున్న వన్యప్రాణుల మరణాల ఘటనలపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని కోరారు. అదేవిధంగా పులుల మరణాలపై అధ్యయనానికి అటవీ శాఖ సలహాదారు, అదనపు ప్రధాన అటవీ సంరక్షణాధికారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీకి ఆ బాధ్యతలు అప్పగించారు.

0: వనరుల ఆవాసాల నిర్వహణ, రక్షణ చర్యలు, మానవ వన్యప్రాణి ఘర్షణల నివారణ, క్షేత్రస్థాయిలో అమలవుతున్న సంరక్షణ కార్యక్రమాల ప్రభావాన్ని సమగ్రంగా పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆ కమిటీకి ఉప ముఖ్యమంత్రి సూచించారు. నిత్యావసర సరుకులను ప్రజలకు తక్కువ ధరలకు అందిస్తామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అమరావతిలో పాత్రికేయులతో ఈరోజు ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే బియ్యం తక్కువ ధరలకే రైతు బజార్లో విక్రయిస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకు నిత్యావసర వస్తువులు అందజేస్తామని మంత్రి వెల్లడిస్తూ,
1: ఖచ్చితంగా వినియోగదారులకి పామ్ ఆయిల్ విషయంలో కూడా వాళ్ళకి తక్కువ ధరకు ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తాం. రైస్ కౌంటర్స్ ఆల్రెడీ మేము ఏర్పాటు చేసాం. మార్కెట్ ధర కన్నా 12 రూపాయల నుంచి 10 రూపాయలు తక్కువకి రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ రైతు బజార్ ద్వారా, అదేవిధంగా స్పెషల్ కౌంటర్స్ మరియు ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా వినియోగదారులకి మేము తక్కువ ధరకి బియ్యం ఈ రోజున సరఫరా చేయగలరు. కందిపప్పు పైన కూడా మేము ఇంటర్వెన్షన్ చేసి కేంద్ర ప్రభుత్వంతో చర్చించుకుని తప్పకుండా రాబోయే రోజుల్లో వీలైనంత వరకు వినియోగదారులకి ధరల పైన ఒక భరోసా కల్పించడానికి ఒక ప్రయత్నం చేద్దామని
0: అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 27న ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వార్షిక పర్యాటక విశిష్ట పురస్కారాలు 2025-26ను ప్రదానం చేయనున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. డిజిటల్ ఎజెండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పర్యాటక రంగ పునర్నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. క్లాసిఫైడ్ హోటళ్లు, రెస్టారెంట్లు, ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు, పర్యాటక ప్రాజెక్టులు, విద్యా సంస్థలు, గైడ్లు, రచయితలు, ఫిల్మ్ మేకర్లు, డిజిటల్ క్రియేటర్లకు ప్రాతినిధ్యం కల్పిస్తూ మొత్తం 38 విభాగాల్లో 46 పురస్కారాలు అందజేయనున్నట్టు తెలియజేశారు. దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 18న తుది గడువుగా పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ను 2027 సెప్టెంబర్ నాటికి 100% సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం రాష్ట్రంలో అద్భుత ఫలితాలు సాధిస్తోందని తెలిపారు. గత 2 ఏళ్లలో అక్షరాస్యత రేటు 72.6% నుంచి 82.1% పెరగడం, జాతీయ సగటు 80.9% అధిగమించడం రాష్ట విద్యారంగంలో సాధించిన గణనీయమైన పురోగతికి నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యారంగంలో విస్తృతంగా వినియోగిస్తూ ఉపాధ్యాయులకు కృత్రిమ మేధపై శిక్షణ అందించడం జరుగుతోందన్నారు. రాబోయే రోజుల్లో అక్షరాంధ్ర కార్యక్రమాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో 25% ఉచిత ప్రవేశాలపై మార్గదర్శకాల సవరణకు రాష్టస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 12(1)(c) ప్రకారం రాష్ట్రంలోని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో నిరుపేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు 25% ఉచిత ప్రవేశాలు కల్పించేందుకున్న మార్గదర్శకాలను సవరించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చైర్పర్సన్గా 16 మంది సభ్యులతో కూడిన రాష్టస్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సమీం అన్సారియా చైర్పర్సన్గా వ్యవహరిస్తారని పేర్కొంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేయించేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో 11 నుంచి 20 విజయదశమి వరకు 10 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. అక్టోబర్ 16న మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ సరస్వతీదేవి అలంకారం, అక్టోబర్ 20న విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరీదేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. అదే రోజు సాయంత్రం కృష్ణానదిలో నిర్వహించే హంసవాహన తెప్పోత్సవంతో ఈ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగుస్తాయని చెప్పారు. ఈశాన్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడ్డ అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తు పెరిగే కొద్దీ దక్షిణం వైపు వంగి ఉందని పేర్కొంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము. ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

0: లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: విశాఖపట్నంలో ఈ నెల 10 నుంచి 12 తేదీ వరకు 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ జాతీయ వార్షిక సదస్సు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కొందల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలియజేశారు. రాష్ట్ర పర్యాటక రంగ వర్గాలకు ఐఏటీఓ సభ్యత్వం, రిజిస్టేషన్ రుసుముల్లో రాయితీ ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. పర్యాటక ప్రతినిధులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని ఆయన కోరారు. దేశంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని కొందుల దుర్గేష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, పయ్యావుల కేశవ్, ఎన్ఎండీ ఫారూక్, నంద్యాల జిల్లా శాసనసభ్యులు ఈరోజు అమరావతిలోని సచివాలయంలో ఆయన ఛాంబర్లో సమావేశమయ్యారు. నంద్యాల జిల్లా తాగునీటి అవసరాలపై రామానాయుడుతో ఈ సందర్భంగా వారు చర్చించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్టంలో ఎల్నినో పరిస్థితులను వివరిస్తూ కేంద్రానికి లేఖ రాస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణను మరింత బలోపేతం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. నిత్యావసర సరుకులను ప్రజలకు తక్కువ ధరలకే అందజేస్తామని మంత్రి నానెండ్ల మనోహర్ వెల్లడించారు. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యాటక రంగంలో సేవలు అందించిన వారికి విశిష్ట పురస్కారాలు ప్రదానం చేస్తామని మంత్రి కొందుల దుర్గేష్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

కృష్ణ తీరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాడు మన కృష్ణ తీరంలోని మన విజయవాడ నగరంలో క్రీడారంగానికి సంబంధించిన ప్రముఖుల గురించి మాట్లాడుకుందామని చెప్పాను కదా. క్రీడారంగంలో ప్రముఖుల గురించి మాట్లాడుకునే ముందు కోనేరు హంపి, చేతన్ ఆనంద్, జ్యోతిష్ రేఖ మొదలగు వారు ఉన్నారు కదా. అయితే వీరిలో మరి ముఖ్యంగా ముందుగా మాట్లాడుకునేది కోనేరు హంపి గారి గురించి. కోనేరు హంపి చదరంగ క్రీడాకారిణి. అయితే 1987 మార్చి 31 గుడివాడలో అశోక్ లతా దంపతులకు జన్మించారు మన హంపి. రెండు గ్రాండ్ మాస్టర్ టైటిల్ను 15 అతి పిన్న వయసులోనే సాధించారు మన హంపి. రెండు వేల 2024 సంవత్సరాలలో ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో ర్యాపిడ్ చెస్లో 5 ప్రపంచ పతకాలను గెలుచుకున్నారు. భారత ప్రభుత్వం నుండి అర్జున అవార్డు, పద్మశ్రీ పురస్కారాలు కూడా అందుకున్నారు. మరికొన్ని చుట్టూ మాట్లాడుకుందాం అనుకుంటే ముందు రంగస్థలం చిత్రం నుంచి సూపర్ డూపర్ హిట్ సాంగ్ విందాం. వింటుండే వండండి వివిధ భారతి FM 101.3 MHz పై కృష్ణ తీరం విత్ యువర్ RJ చిన్నబాబు.

రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట విన్న తర్వాత స్టూడియోలో సమయం చూస్తే 6:31 దాటి 45 సెకండ్లు. మీరంతా అట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 1.3 MHz పై. వింటున్నారు కృష్ణా తీరం విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. కృష్ణా తీరంలో మన విజయవాడలో క్రీడారంగానికి చెందినటువంటి ప్రముఖుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఆనంద్, మరి చేతన్ ఆనంద్ గారు 1980 ఆగస్టు 7 జన్మించారు. వీరు ప్రముఖుడైనటువంటి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. 2004 ఫ్రాన్స్లోని టౌలోస్లో జరిగినటువంటి ఇంటర్నేషనల్ ఓపెన్లో విజయం సాధించారు మన ఆనంద్. 2005 ఐరిష్ ఇంటర్నేషనల్ శ్రీలంకలో రౌట్లైట్లో జరిగినటువంటి ఈ రౌండ్లో కూడా వీరు విజయాన్నే సాధించారు. ఇక 2007 పాట్నాలో జరిగినటువంటి జాతీయ ఛాంపియన్షిప్లో కూడా టైటిల్ చేజిక్కించుకున్నారు మన ఆనంద్ గారు.

మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు సంఘర్షణ చిత్ర నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విందాం. వింటున్నామండి వివిధ భారతి FM 101.3 మెగాహెర్ట్స్ పై కృష్ణా తీరం.

గీతమా పాకెట్లో సినిమాల చుట్టూ చిత్రం నుంచి పాట విన్న తర్వాత స్టూడియోల సమయం చూస్తే 6:46 దాటి 3 సెకండ్లు. మీరంతా అట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 MHz పై కృష్ణా తీరం వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. కృష్ణా తీరంలోని మన విజయవాడలో క్రీడా రంగానికి సంబంధించిన ప్రముఖుల గురించి మాట్లాడుకుంటున్నాం. జ్యోతి సురేఖ వెన్నం, మరి వీరు అంతర్జాతీయ విలువిద్య క్రీడాకారిణి. అంతర్జాతీయంగా విలువిద్య పోటీలో పాల్గొని మన దేశానికి ఎన్నో బంగారు పతకాలు అందించిన అగ్రశ్రేణి క్రీడాకారిణి. ఇప్పుడైతే మన శివశంకర్ వర ప్రసాద్ చిత్రం నుంచి ఒక పాట అయితే విందాం. వింటూనేవ్వండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై కృష్ణా తీరం.

అతను చిత్రడికి కార్తీక కవిత సుబ్రహ్మణ్యాలు విచిత్ర పాట విన్నారు. ఇప్పుడైతే కింగ్ చిత్రానికి నవీన్ మాధవ్ ప్రియ హేమేశ్వర్ అల్పించిన పాట వింటారు. రామ జోగి శాస్త్రి గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. అమరావతి సచివాలయంలో ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం జరిగింది. ప్రధానంగా ఎల్నినో అంశంపైనే మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించినట్లు అధికారులు తెలిపారు. తాగునీటికి, సీడ్ బాల్స్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, పశుగ్రాసంపై దృష్టి సారించాలని, కరువు పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం నుంచి ఏ విధంగా నిధులు రాబట్టాలనే అంశంపై మంత్రివర్గంలో చర్చించినట్లు అధికారులు తెలిపారు. రాష్టంలో సుస్థిర ప్రభుత్వం, పెట్టుబడులకు అనుకూల వాతావరణం నెలకొన్న కారణంగా లాజిస్టిక్స్, ఏవియేషన్ రంగాల్లో పెట్టుబడులకు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అమరావతి సచివాలయంలో ఈరోజు శ్రీక్షేత్ర లాజిస్టిక్స్ సంస్థ డైరెక్టర్ వివేక్ అగర్వాల్ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం మంత్రిని కలిసి రాష్టంలో పెట్టుబడుల అవకాశాలపై చర్చించింది. కర్నూలు జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తెలిపారు. ఆమె కలెక్టరేట్లో ఈరోజు సంక్షేమ శాఖల పురోగతిపై అన్ని సంక్షేమ విభాగాల ప్రిన్సిపాల్స్, వార్డన్లతో సమీక్ష నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 9535 మంది ఓటర్ల వివరాలు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరణ్ణి రాష్ట ఎన్నికల కమిషన్ ఆదేశించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై రాష్ట ఎన్నికల కమిషన్ దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించింది. పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునే ఎంపీఎఫ్సీ గోడౌన్లను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని పార్వతీపురం మన్యం జిల్లా సంయుక్త కలెక్టర్ ఆర్ వైశాల్య అధికారులను ఆదేశించారు. పార్వతీపురం కలెక్టరేట్లో ఈరోజు గోడౌన్లు, మౌలిక వసతుల కల్పనపై వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. కర్నూలు జిల్లాలో కొత్త పర్యాటక ప్రాంతాలను గుర్తించి సమగ్ర అభివృద్ది ప్రతిపాదనలు సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో పర్యాటక కమిటీ సభ్యులతో కలెక్టర్ సమావేశమై ఆ రంగ పురోగతిపై చర్చించారు. రాష్ట న్యాయసేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 12వ తేదీన తిరుపతిలో జాతీయ లోకాదాలత్ నిర్వహిస్తున్నట్లు మండల న్యాయసేవ అధికార సంస్థ అధ్యక్షులు, 3వ అదనపు జిల్లా జడ్జి ఎం గురునాథ్ తెలిపారు. ప్రజలు తమ వివాదాలను త్వరితగతిన, సామరస్యపూర్వకంగా తక్కువ ఖర్చుతో పరిష్కరించుకునేందుకు జాతీయ లోకాదాలత్ మంచి వేదికని ఈరోజు ఆయన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటల వింటారు.
1: భోర్ కి చౌఖట్ పర్ భక్తి కి ధారా,
2: ఆఫీస్ జానే కి జల్దీ మగర్ దేశ్ దునియా కి ఖబర్ భీ జరూరీ.
3: యే ఆకాశవాణి హై, అబ్ ఆప్ విమలేందు పాండే సే సమాచార్ సునియే.
4: ఆఫీస్ యా ఘర్ సే నికల్తే హీ ఉఫ్ యే ట్రాఫిక్.
2: ఆకాశవాణి హై నా
5: బాతో హీ బాతో మే హర్ సుబహ 10 సే 11 బనా లో పూరీ దునియా కో అప్నా దోస్త్.
2: ఆఫీస్ మే थोड़ा रिलैक्सिंग म्यूजिकल ब्रेक,
4: शाम सुहानी हो.
6: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5 बजे.
2: घर पहुंचते ही थकान, कैसे हो मनोरंजन,
4: आकाशवाणी है ना. चैन की नींद से पहले कुछ भूले बिसरे पल, हर पल
2: सफर में
4: आपके साथ
2: आकाशवाणी.
7: స్టూడియోలో సమయం చూస్తే 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ బెల్జియం దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాయని ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో రేపటి నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమాపేశాన్ని నిర్వహిస్తుంది. మొదటి ఆర్థిక త్రైమాసికంలో 7.8% జీడీపీ వృద్ది సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషించాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ లో క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బాడ్దే వేవర్తో జరిపిన ద్వైపాక్షిక చర్చల అనంతరం భారత్ బెల్జియం ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాయని పునరుద్ఘాటించాయి. రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్, సెమీకండక్టర్లు, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, క్రిటికల్ మినరల్స్, పునరుత్పాదక ఇంధనం, పోర్టులు, లాజిస్టిక్స్, స్పేస్, ఏఐ, స్టార్టప్ల రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించాలని నిర్ణయించాయి. భారత్ ఈయూ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చర్చలు విజయవంతంగా ముగియడంపై హర్షం వ్యక్తం చేస్తూ పెట్టుబడుల పరిరక్షణ, భౌగోళిక సూచికల ఒప్పందాలను కూడా త్వరగా పూర్తి చేయాలని పిలుపునిచ్చాయి. పెహల్గాం ఉగ్రదాడిని ఖండించిన బెల్జియం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు మద్దతు తెలిపింది.

0: యుఎన్ఎస్సిలో భారత శాశ్వత సభ్యత్వానికి బెల్జియం మద్దతును పునరుద్ఘాటించింది. భారత్ బెల్జియం మధ్య ప్రత్యక్ష విమాన సేవలను పరిశీలించడం, వీసా ప్రాసెసింగ్ వేగవంతం చేయడం, భారత విద్యా వ్యవస్థలో క్యాంపస్లను ఏర్పాటు చేయవలసిందిగా ప్రముఖ బెల్జియం విశ్వవిద్యాలయాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానించారు.
1: ఇండియా బెల్జియం బిజినెస్ ఫోరం కో ఏక్ రెగ్యులర్ మెకానిజం బనానే కా నిర్ణయం లియా హమ్ దోనో దేశో కి ఫైనాన్షియల్ ఫిన్టెక్ ఆర్ రెగ్యులేటరీ సంస్థాఓ కే బీచ్ తాల్మేల్ బఢాయేంగే ఆర్ ఇన్ సభీ పహలో సే హమ్ అగలే 5 వర్షో మే ద్విపక్షీయ వ్యాపార్ కో డబల్ కర్నే కా లక్ష్య సాకార్ కర్ లెంగే.
0: ఉక్రెయిన్, పశ్చిమాసియా సంక్షోభాలపై చర్చించిన నేతలు దౌత్యం, చర్చల ద్వారానే శాంతి సాధ్యమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మోదీని బెల్జియం పర్యటనకు రావాల్సిందిగా ఆ దేశ ప్రధాని ఆహ్వానించారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో రేపటి నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమాపేశాన్ని నిర్వహిస్తుంది. బ్రిక్స్ కూటమి సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యకులు, సీనియర్ న్యాయవాదులు ఈ ఫోరంలో పాల్గొంటారు. సమన్యాయం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, సాంకేతికత వినియోగం, సుస్థిర అభివృద్ది వంటి సమకాలీన అంశాలపై న్యాయ వ్యవస్థల మధ్య సమగ్ర చర్చలు, అభిప్రాయాల మార్పిడికి ఈ ఫోరం ఒక వేదికగా నిలుస్తుంది. ప్రారంభం రోజున భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల న్యాయాధిపతులతో సమావేశమవుతారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో రక్షణ రంగ దౌత్యానికి సంబంధించిన రక్షా పత్రాన్ని ఆవిష్కరించారు. రాబోయే 10 ఏళ్లలో అంతర్జాతీయ రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక ప్రణాళిక దృక్పథాన్ని ఈ సమగ్ర పత్రం వివరిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. జాతీయ భద్రతా లక్ష్యాలను ప్రపంచ సహకారంతో అనుసంధానిస్తూ దీర్ఘకాలిక స్థిరత్వం, పరస్పర ఎదుగుదలకు ఈ విధానం దోహదపడుతుందని పేర్కొంది. ద్వైపాక్షిక, బహుపాక్షిక భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడం, సంయుక్త సైనిక విన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలు, నైపుణ్యాల మార్పిడి ద్వారా మిత్ర దేశాల సామర్థ్యాన్ని పెంపొందించడం, మేక్ ఇన్ ఇండియా కింద స్వదేశీ రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడం, సముద్ర భద్రతను మరింత పటిష్టం చేయడం భారత విదేశాంగ విధానంలో డిఫెన్స్ డిప్లొమసీ అత్యంత కీలకమైంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్తో న్యూఢిల్లీలో సీషెల్స్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అజరెల్ ఎర్నాస్టా నేతృత్వంలోని పార్లమెంటరీ ప్రతినిధి బృందం సమావేశమైంది. ప్రజాస్వామ్య విలువలతో ముడిపడి ఉన్న భారత సీషెల్స్ స్నేహ బంధాన్ని ఈ సందర్భంగా వారు పునరుద్ఘాటించారు. సముద్ర భద్రత, పునరుత్పాదక ఇంధనం, సీఫుడ్ రంగాలు, సామర్థ్య పెంపుదల వంటి అంశాల్లో ఇరుదేశాల అభివృద్దిని బలోపేతం చేసుకోవడంపై ప్రధానంగా చర్చించారు. పార్లమెంటరీ కార్యకలాపాల డిజిటలైజేషన్, అనువాద సేవలు, డిజిటల్ ఆర్కైవ్స్ల కోసం భారత్ అభివృద్ది చేసిన ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని సీషెల్స్తో పంచుకోవడానికి సిద్దంగా ఉన్నట్టు ఉపరాష్టపతి తెలిపారు. రెండు దేశాల పార్లమెంట్ల మధ్య మరింత సన్నిహిత సంబంధాలు, భాగస్వామ్యం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 7.8% జీడిపి వృద్ది సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర వహించాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఎఫ్టీఏ ఔట్రీచ్ జాతీయ వర్క్షాప్ లో మాట్లాడుతూ గోయల్, వివిధ దేశాలతో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రధాన ఎగుమతిదారుగా ఎదగడానికి మార్గం సుగమం చేస్తాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా దేశ వాణిజ్యాన్ని పెంపొందించేందుకు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వినియోగాన్ని పెంచాలని, దేశవ్యాప్తంగా సమగ్ర కృషి జరగాలని పిలుపునిచ్చారు. కెనడా, మెక్సికో, చిలీ, మెర్కోసుర్, సదరన్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్, గల్ఫ్ సహకార మండలి, ఇజ్రాయెల్తో రాబోయే కొద్ది సంవత్సరాల్లో భారతదేశం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేస్తుందని మంత్రి తెలిపారు. ముంబై నుండి సింధుదుర్గ్ ఎక్స్ప్రెస్ రైలును రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్పరెన్స్ ద్వారా వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మంత్రి, ముంబై సబర్బన్ రైల్వే సామర్థ్యాన్ని పెంచేందుకు, సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచడానికి, ఆటోమేటిక్ తలుపుల సదుపాయం కలిగిన నూతన తరం సబర్బన్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ క్రమబద్దమైన చర్యలు తీసుకుంటోందని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నత విద్యాశాఖ సీనియర్ అధికారులతో కలిసి భారత్ ఇన్నోవేట్స్ పథకానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. దేశంలో పరిశోధన అభివృద్ది ఆధారిత దీర్ఘకాలిక పరిశోధనాత్మక ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచ వేదికపై చాటి చెప్పడం, భాగస్వామ్యాల కోసం మరిన్ని అవకాశాలు సృష్టించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధించారు. రేపు ఆయన హాంకాంగ్ కు చెందిన లీ చెయ్యక్ యూతో తలపడతారు. ఈ మ్యాచ్ రేపు సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. ప్రీ క్వార్టర్స్ లో శ్రీకాంత్ కెనడా ఆటగాడు విక్టర్ లాయ్ పై 21-18, 21-19 తేడాతో విజయం సాధించారు. అంతకుముందు పురుషుల డబుల్స్ లో భారత్ కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి జోడీ రౌండ్ ఆఫ్ 16లో ఫ్రాన్స్ కు చెందిన క్రిస్టో తోమా జూనియర్ పొపోవ్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

తూర్పు మధ్యప్రదేశ్ లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే బీహార్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్టాల్లో రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, బెల్జియం దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాయని ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో రేపటి నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమాపేశం నిర్వహిస్తుంది. మొదటి ఆర్థిక త్రైమాసికంలో 7.8% జీడీపీ వృద్ది సాధించడంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషించాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

0: లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

స్టూడియోలో సమయం చూస్తే 7:17 దాటి 39 సెకండ్లు. మనసును మనసై ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. మనసును మనసులో నేను అడిగే వాట్సాప్, మరి వాట్సాప్ ద్వారాగా మీరు సమాధానాలు అయితే పంపించాలి, నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు పంపించాల్సి ఉంటుందండి. వాట్సాప్ నెంబర్ 8662421 నెంబర్ 08662488114. మరి మన ఫ్రెండ్స్ కొంతమంది అయితే ఎవరెవరో పంపించారు. పెడనా జోగానందరావు కాలనీ నుంచి అప్పల రాజు గారు, హా ఇచ్చిన బాబు గారు వచ్చేసావు, ఎలా ఉన్నావు, ఈ పూట నా భోజనం ఖర్చు నీ పాటలకు డాన్స్ చేస్తూ మనసును మనసై ఎంజాయ్ చేయడం నా పని. అంటే నైట్ పూట కూడా మీరు డాన్స్ చేస్తారా అప్పల రాజు గారు, సూపర్. నెక్స్ట్ మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ మేరసి విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మి నరసింహ యాదవ్జీ సక్కుబాయి, హాయ్ ఇచ్చిన బాబు బాగున్నారా, వెల్కమ్ టు మనసును మనసై అంటున్నారు. హరివిల్కి స్వాగతం అంటున్నారు రఘువీర్ సింగ్ సుగుణా భాయ్ రాధా మున్నా. ఇది మనసును మనసే ప్రోగ్రామ్ అండి, ఏలూరు నుంచి వెల్కమ్ టు మనసును మనసే ప్రోగ్రామ్. దాసగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా. నెక్స్ట్ హాయ్ చిట్టిబాబు గారు, ఈ మ్యూజిక్ వెంటనే మీరే అనుకుంటాను నేను. గుడ్ ఈవినింగ్ అండి, బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం. ఓకే గుడ్ ఈవినింగ్ అండి. హాయ్ ముల్లిబాబు అంటున్నారు రాఘవేంద్రరావు, ఎవరు బ్రహ్మయ్య కర్నూలు నుంచి, వనపర్తి జిల్లా నుంచి ఆత్మకూరు గోవర్ధన్ రావు, ఇంద్రాభాయ్ భానుప్రకాష్ నవ్య లక్కీ మీరాబాయ్ మొత్తిబాయ్ వీరంతా హాయ్ అంటున్నారు దేవరపల్లి నుంచి, బ్రహ్మయ్య కర్నూలు నుంచి. హాయ్ బాబు అంటున్నారు, హాయ్ అండి. మరి మనసును మనసు ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. చాలా ఈజీ ప్రశ్న, జీకే ప్రశ్న. సూక్ష్మజీవ శాస్త్రం, మరి సూక్ష్మజీవ శాస్త్ర పితామహుడు ఎవరు, సూక్ష్మజీవ శాస్త్ర పితామహుడు ఎవరు, ఆన్సర్ తెలిస్తే 8662421 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటున్నవ్వండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మనసును మనసై వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు.

విధంగా చూసినట్టుగా స్పీ బాలసుబ్రహ్మణ్యం పేసేసి ఆలపించు పాటు విన్న తర్వాత స్టూడియోలు సమయం చూస్తే 7:25 దాటి 10 సెకండ్లు. మనసును మనసే ప్రోగ్రామ్ ఏంటన్నారు విత్యూర్జీ చిన్నబాబు. చిన్నబాబు ఒక ప్రశ్న అయితే అడిగాడు, సూక్ష్మ జీవ శాస్త్ర పితామహుడు ఎవరు? ఎయిట్ 6624 8 నెంబర్కి వాట్సాప్ చేయాలని చెప్పాను కదా, బ్రహ్మయ్య కర్నూలు నుంచి పంపించారు. ఓహో, రైట్ ఆన్సర్ ఏంటండి? నమస్కారం చిన్నబాబు గారు, గుడ్ ఈవినింగ్ అంటూ మహమ్మ జైనిద్ర స్నేహభాను జైనిద్ర పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు చూద్దాం. హాయ్, నమస్తే చిన్నబాబు, ఎలా ఉన్నారు? నందిని నరేష్ నందిపేట నుంచి, నిజామాబాద్ నుంచి. ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. నరేష్ మెర్సీ వారి కుటుంబ సభ్యులు మహబూబ్ నగర్ మూసపేట నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ అప్పల్ రాజు గారు పేడన జోగానందరావు కాలనీ నుంచి, రైట్ ఆన్సర్. వచ్చి నెక్స్ట్ దసగిరి సంజయ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. భాస్కర్ పేడన రైట్ ఆన్సర్. కనకరావు గారు పేడన రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు? నాగెళ్ళ విశ్వేశ్వరయ్య పేడన్ తేజ్, ఐ మీన్ శరణ్ తేజ్ రఘుపతి ఈశ్వరమ్మ కొడుమూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ చిన్నబాబు అంటూ పంపించారండి. ఆదిశిశు గారు ఆత్మకూరు నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు? చాలా ఈజీ ప్రశ్న ఇచ్చాను. ఏంటి? వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి, సూపర్, రైట్ ఆన్సరే. నెక్స్ట్ ఎవరు? రామ్ప్రసాద్ రామ్ చరణ్ సుగుణ షేర్ల వెంకటేష్ గజ్వేల్ నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు ఎవరు ఎక్కడి నుంచి పంపించారో చూద్దాం. అమలాపురం నుంచి పంపించారండి విశ్వనాథ్, వీరంత ఆచార్య. ఎస్, రైట్ ఆన్సరే. కిరణ్ విశాల్ విశాల్ ప్రసాద్ విశ్వనాథ్ గారు పంపించారు, ఎస్, అమలాపురం నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? మహమ్మద్ ఎనైతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ చిన్నబాబు గారు అంటూ సివి శ్రీనివాస రెడ్డి గారు ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. నార్కట్పల్లి మండలం నెమ్మరి గ్రామం నుంచి పొన్న వెంకటేష్ హేమలత గారు కూడా రైట్ ఆన్సరే పంపించారు. తాటికొమ్మి ఎన్టీఆర్ జిల్లా గురునాథ్ సాత్విక త్రివిక్రమ్ రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ డి బాలాజీ ఫ్రమ్ వనస్థలి ఫ్రమ్ హైదరాబాద్ నుంచి, ఏమనో ఈ 90స్కి తీసుకెళ్లారు, ఇలాంటి పాటలు వేస్తే మేము ఫుల్ ఎంజాయ్ చేస్తాం అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్, ఇది కదా కావాల్సింది, ఇలాంటి పాటలే కదా అంటున్నారు. జోష్ అదిరింది అంటున్నారు, ఎస్, అవును కదా. రఘుబీర్ సింగ్ సుగుణాబాయ్ రాధామన్న అయ్యలూరు నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేశ్వర శ్యామల, రైట్ ఆన్సర్. మహమ్మద్ జైనిద్ర శ్రీభాని జైనిద్ర ముంబై నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మూసపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సీ, ఓకే, వీరు కూడా మరలా పంపించారు, రైట్ ఆన్సరే. నెక్స్ట్ సులోచన కరీంనగర్ నుంచి, రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అసలు రైట్ ఆన్సర్ ఏమిటి చిన్నబాబు?

ఈ ఫాచర్ సూక్ష్మజీవశాస్త్ర పితామహుడు ఆంటోనీ లివెన్హాంక్ అంటూ కూడా కొంతమంది పంపించారు. సమయం చూస్తే 7:28 దాటి 40 సెకండ్లు. మనసులు మనసు వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. కాస్త ఫన్నీగా కామెడీగా ఉండేటటువంటి ఒక ఒక పొడుపు కథ అయితే నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి, చాలా ఈజీ. ఎందుకంటే ఇది చెబుతుంటేనే నాకు నవ్వు వస్తుంది.

పాదస్తపు మొగుడు ఎక్కడో ఇరుక్కున్నాడంట కదా చాద. అసలు ఈ భర్త మీద మొగుడు మీద ఎన్నో సామెతలున్నాయి, నానులున్నాయి. పల్లెటూళ్ళలో, మన ఇండ్లలో, గ్రామాలలో చాలామంది పొడుపు కథలు చెప్తూ ఉంటారు. అందులో ఇదొకటన్నమాట కదా. చాదస్తపు మొగుడు ఎక్కడో ఇరుక్కున్నాడంట. ఎక్కడ ఇరుక్కున్నాడు? ఆన్సర్ తెలిసిపోయిందా? ఐ మీన్ తర్వాత పదం ఏమిటో మీకు అర్థమైపోయిందా? వెంటనే 8662424 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటనివ్వండి వివిధ భారతి ఎఫ్ఎం 1.3 MHz పై మనసును మనసై వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు. లవ్ కుష చిత్రానికి ఎమ్ చంద్రాలు విచ్చిన పాట.

మార్కెట్లో అంటున్నారు రాంగ్ ఆన్సర్ నరేష్ మెర్సీ వారి కుటుంబ సభ్యులు. దస్తగిరి సంధ్య గారు మంచంపై ఇరుక్కున్నాడట. హౌ? మంచం మీదకి ఎందుకు వెళ్ళాడు, ఎందుకు విరుక్కున్నాడు? కాదు, రాంగ్ ఆన్సర్. నాగిటిపల్లి మండలం నెమ్మరి గ్రామం నుంచి పొన్న వెంకటేష్ సందులో ఇరుక్కున్నాడట. సందులోకి ఎందుకు వెళ్ళాడు? చాలస్తప్ప మొగుడు కాదు, అప్పలరాజు గారు పెడన జోగానందరావు కాల నుంచి. అడవిధంగా సినిమాలో పాట వేస్తే ఇక్కడ డాన్స్ చేయకుండా ఎలా ఉండగలం సార్? అబ్బా, చదస్తపు మొగుడు ఊరంతా తిరిగి చావిట్లో ఇరుక్కున్నాడట. ఇదెక్కడికి సోద్యమనండి? కాదు, వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం చిన్నబాబు గారు పొడుపు కథ వేశారు. భలే ఓకే, చదస్తపు మొగుడు చంకలో ఇరుక్కున్నాడా లేదా గోడ సందులో ఇరుక్కున్నాడట? ఇదెక్కడ గొడవండి బాబు? కాదు, మహమ్మద్ జైనుద్దీన్ శ్రీభాను జైనుద్దీన్ చదస్తు మొగుడు ఎక్కడో ఇరుక్కుపోయాడు, గుర్తుకు రావడం లేదు. ఆహా, గుర్తుకు వస్తాడా? నేను చెప్తాను. కనకారావు పెడన ఎక్కడండి? సందులో ఇరుక్కున్నాడట. ఏ సందు అండి? చదస్తు మొగుడు ఎక్కడో వెళ్తాడు అనుకుంటే మంచం కింద దాక్కున్నాడంట. బ్రహ్మయ్య కర్నూల్ నో, మంచం కింద నేను దాక్కోలేదు, ఎక్కడో ఇరుక్కున్నాడు. భాస్కర్ పెడన సందులు ఇరుక్కున్నాడట చేతస్తపు మొగుడు. ఆహా, కాదు, డి బాలాజీ వనస్థిరిపురం నుంచి తాళం చెవి ఇరుక్కున్నాడు అండి చేతస్తపు మొగుడు. నో, కాదు, వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు చేతస్తపు మొగుడు చెరువులో ఇరుక్కున్నాడట. అబ్బా, చెరువులో ఎక్కడ ఇరుక్కున్నాడండి? నో, కాదు, చెరువులో మునుగుతారు, ఇరుక్కోరు. చదస్తు మొగుడు ఎక్కడికో వెళ్తాడు అనుకుంటే మంచాల కింద దాక్కున్నాడంట. ఆహా, కోనసీమ జిల్లా మోరుపాలెం నుండి పంతాడు శ్రీనివాస్ గంగాభవాని. కాదు, నందిని నరేష్ గారు పంపించారు నిజామాబాద్ నుంచి. ఓకే, తెలియదు సార్ అంటున్నారు. నేను చెప్తాను, అంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గసవియ ముంత పెద్దన్న మంచంలో ఇరుక్కున్నాడట. కాదు, మంచం కింద దాక్కున్నాడంట సులోచన కరీంనగర్. నో, కాదు. నెక్స్ట్ ఎవరు పంపించారండి? సివి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి పంపించారు. ఆన్సర్ కంచంలో ఇరుక్కోటం ఏంటండి? కాదు, నరేష్ వీధి సందుల్లో మెరిసి వారి కుటుంబ సభ్యులు వీధి సందులు అంటున్నారు. కాదు, నమస్కారం చిరుబాబు గారు, సమాధానం వచ్చేసింది, మంచం కింద దూరాడని మేము అనుకుంటున్నాము. మంచం కింద ఏం దూరలేదు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్. అప్పలరాజు గారు చెరసాలలో ఇరుక్కున్నాడట. వై, చెరసాలలో ఎందుకు వేశారండి అప్పలరాజు గారు పెడన జోగానందరావు గారి నుంచి. గుడ్ ఈవినింగ్ చిరుబాబు గారు, చదస్తమ్మడు సంతలో ఇరుక్కున్నాడట. ఆత్మ కొన్ని చాలా చేశారు, సంతలో ఇరుక్కోరు, సంతలో తప్పిపోతారు. నెక్స్ట్ గోతిలో. అబ్బా, ఎందుకని చదస్తు పొప్పకుండి గోతులు ఎందుకు పెట్టారండి సంధ్య గారు ప్రొద్దుటూరు కడవశిల నుంచి? కాదు, గోవర్ధనరావు ఇంద్రాభాయి భాను ప్రకాష్ లవ్య లక్కీ మీరాబాయి మొత్తిబాయి మూలకు ఇరుక్కున్నట్ట. ఏ మూలనండి? దేవరపల్లి నుంచి పంపించారు. కాదు, సంతలో ఇరుక్కున్నాడు బిల్లిబాబు అంటున్నాడు బ్రహ్మయ్య కర్నూల్ నుంచి. కాదు, దొంగల చేతికి ఇరుక్కున్నాడు. నో, దొంగల చేతికి పట్టుబడతారు అంటారు, ఇరుక్కోరు. చెట్టు కొమ్మల్లో ఇరుక్కున్నారు మల్లికార్జున రావు విజయవాడ. కాదు సార్, మూరుపాలెం నుంచి పంపించారండి పంతాడు శ్రీనివాసరావు గంగాభవాని. ఎక్కడ ఇరుక్కున్నారు? మా ఊరు పొలంలో ఉన్నట. పొలంలో దాక్కుంటారా, ఇరుక్కుంటారా? సరే, రకరకాలుగా పంపించారు, మీ ఆలోచన తగ్గట్లుగా నేనైతే ఆన్సర్ చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే మీకు తెలియటం లేదు. మరికొందరు పంపించారు, ఎవరెవరు పంపించారో చూద్దాం. ఇలా చూసి అలా చూసేసరికి వచ్చేసింది అనమాట. మంచం కింద దూరిన ప్రబుద్ధుడు అట. అబ్బా, రఘుబీర్ సింగ్ సుడాబాయి రాదామన్న. కాదు, మూసాపేట నుంచి నరేష్ సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారంటున్నారు. నెక్స్ట్ అప్పలరాజు గారు పేడన జోగానందరావు కాలి నుంచి. కిటికీలు అట. నో, కిటికీలు అట్ట ఇరుక్కుంటాడు? అబ్బో. నెక్స్ట్ పవన్ కుమార్ గారు బక్కూరి మీరు పంపించారు నిజామాబాద్ నుంచి ఆడకత్తెరలో అన్నట్టు. కాదు, అనురాధ గారు తలపాగలో ఎలా ఇరుక్కుంటాడండి? తలపాగ నెత్తులు పెట్టుకుంటారు కదా. సరే, కంచెలో ఇరుక్కున్నాడంట సివి శ్రీనివాసరెడ్డి గారు ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప చెరువుల్లో
ఇరుక్కున్నాడా అని అంటున్నారు బ్రహ్మయ్య కర్ణుల నుంచి. కాదు, నేను చెప్తాను. ఇప్పుడంటే బోర్లు వచ్చినాయి, మోటార్స్ వచ్చాయి కదా, పంపులు వచ్చినాయి, హ్యాండ్ పంపులు. పూర్వపు రోజుల్లో మన జాజీ తాతలు అవ్వలు వీరంతా కూడా బావిలో, గిలక బావిలో చాదేసి తోడుతూ ఉంటారు కదా, కదా ఆ చదలో ఇరుక్కున్నాడు అనమాట. అంటే తోడేటటువంటి బకెట్లో చాదస్తుపు కూడా చదలో ఇరుక్కున్నాడు, చాదలో ఇరుక్కున్నాడని చెప్పే సామెత. రైట్ ఆన్సర్ పంపినా మీకు అందరూ, ఎందరూ లేరు నా అక్కడికే. ఓకేనా? చెరువులో ఇరుక్కున్నాడని, ఎక్కడో మంచం కింద దాక్కున్నాడని, కిటికీలు ఇరుక్కున్నాడు, రకరకాలుగా పంపించారు కదా, రాంగ్ ఆన్సర్స్ అనమాట. అంటే సామెతలు చాలా ఉన్నాయండి, చాలామందికి తెలియకపోవచ్చు, తెలియక పంపించలేదు, తెలిస్తే మీరు పంపిస్తారు కదా. జీకే ప్రశ్న అడగాలనుకుంటున్నాను, జీకే ప్రశ్న, గెట్ రెడీ, ఐ మీన్స్ మీరు తయారుగా ఉండండి. పదండి పదండి వెళ్ళి పదం ఆ ప్రశ్నలోకి. దక్షిణ భారతదేశంలోని అతి పొడవైన నది ఏది? జాగ్రత్తగా వినండి, భారతదేశంలో, మన దక్షిణ భారతదేశంలో అతి పొడవైన నది ఏది? ఆన్సర్ తెలిసిపోయిందా? 8662421414 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 91.3 MHz పై మనసును మనసై వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిరబాబు. నారీ నారీ నడుమ మురారి ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పీ సుశీల ఆలపించిన పాట.

స్టూడియోలో సమయం చూస్తే 7:44 దాటి 54 సెకండ్లు. మనసును మనసే వింటున్నారు విత్ యు రాజీ చిన్నబాబు. రమ్మయ్య కర్నూల్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. దక్షిణ భారతదేశంలో అతి పొడవైన నది ఏది అని అడిగాను, దానికి ఆన్సర్ రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. ఒక అమ్మాయి చేతిలో ఇరుక్కున్నాడు అంటున్నారు డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం నుంచి. అమ్మాయి చేతిలో కాదండి, చెదలో తోడేటటువంటి బకెట్లను కరకర పెడన రైట్ ఆన్సర్ పంపించారు. ఇప్పుడు అడిగిన ప్రశ్నకు మల్లికార్జున విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ రామానగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సరే పంపించారు. అప్పలరాజు గారు పెడన జోగనందరావు కాలనీ నుంచి రైట్ ఆన్సర్. మూసాపేట గ్రామం నుంచి మహబూబ్ నగర్ నుంచి నరేష్ వారి కుటుంబ సభ్యులు. కృష్ణానది అట అబ్బో కాదు, రాంగ్ ఆన్సర్. నందిని నరేష్ నందిపేట నుంచి పంపించారు. ఓకే బిఫోర్ ఆన్సర్ ఓకే రైట్ ఆన్సరే మీరు కూడా పంపింది. గుడ్ ఈవినింగ్ చిన్నబాబు గారు ఆత్మకొని చాదశేషు గారు గుడ్ ఈవినింగ్ రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు చిన్నబాబు గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ మామ జైనద్దన్ స్నేహభాను జైనద్దన్ రైట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెట్టిన రైట్ ఆన్సర్. ఓ చాదా అంటున్నారు. సరే సరే నది అని వచ్చేసి అన్నాను కదా, ఏ నది? వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు గంగాట. ఆహా నేను దక్షిణ భారతదేశం అన్నాను. తర్వాత కూడా రైట్ ఆన్సర్ పంపించారు వీరు. శివప్రసాద్ గారు కానూరు నుంచి రైట్ ఆన్సర్ కావేరీ నది అట. పవన్ కుమార్ నిజామాబాద్ నుంచి కాదండి నేను చెప్తాను. నారికెట్పల్లి మండలం నెమ్మది గ్రామం నుంచి పంపించారు పొన్న వెంకటేష్ హేమలత రైట్ ఆన్సర్. వచ్చి ఆయ్ చిన్నబాబు గారు నమస్తే, వెరీ హ్యాపీ, గుడ్ ఈవినింగ్. రోజ్ ఫ్రమ్ గుంటూరు ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ చిన్నబాబు గారు అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. చిన్నబాబు గారు గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి దొంగల చేతికి ఇరుక్కున్నాడట. కాదు కదా, ఇప్పుడు అడిగిన ప్రశ్నకు సమాధానం రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు చూద్దాం. పంతాడి శ్రీనివాసరావు గంగా భవాని కోనసీమ జిల్లా రైట్ ఆన్సర్. నెక్స్ట్ రఘువీర్ సింగ్ సునాభాయ్ రాధామున్న ఏలూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి పంపించారు శ్రీనివాసరెడ్డి గారు రైట్ ఆన్సర్. అంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ అమంత పెద్దన్న వగ్గసేవయ్య రైట్ ఆన్సర్. చేదస్తపు మొగుడు సతమతం చేశారండి మమ్మల్ని. ఆహా మంచి మెరుడి వేసి మా మైండ్ని రీప్లేస్ చేశారు చిన్నబాబు గారు, సూపర్ సాంగ్. బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్. ఓకే థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ నరేష్ మెర్సీ విజయ గంగానదట. అబ్బా రాంగ్ ఆన్సర్ నరేష్ గారు. నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలి నుంచి గుడ్ ఈవినింగ్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అశోక గన్నవరం రైట్ ఆన్సర్. చిన్నబాబు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. వచ్చి పాలంపోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వచ్చి ఇవి నాకు అందినటువంటి ఆన్సర్స్. చాలామంది పంపించారు. అసలు దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం కదా, భారతదేశంలో అతిపెద్ద నది గంగా, దక్షిణ భారతదేశంలో పెద్ద నది గోదావరి. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇంకొక ముగ్గురు పంపించారు, ఎవరు చూద్దాం. ఇద్దరు అనుకుంటా టైపింగ్ చేస్తున్నారు. సరే సరదా సాగే మనసును మనసు ప్రోగ్రామ్ వింటున్నారు విత్ యువరాజీ చిన్నబాబు. సరదాగా అడిగే ప్రశ్న జాగ్రత్తగా వినండి. మీ అమ్మ వాళ్ళ అన్న కూతురు కొడుకు భార్య మీకు ఏమవుతుంది, మరోసారి చెప్పమంటారా? ఎవరు మరలా? మీ అమ్మ వాళ్ళ అన్న కూతురు

చెప్పండి. జో హాయ్ హాయ్ హాయ్ అప్పలరాజు గారు చెప్పమన్నారు, చెప్తున్నా. సరే, నేను అడిగిన ప్రశ్న ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీ అమ్మ వాళ్ళ అన్న కూతురు కొడుకు భార్య మీకేమవుతుంది? ఆన్సర్ తెలిస్తే 8662421414 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటుండండి వివిధ భారతి FM 1.3 మెగాహెర్ట్స్ పై మనసును మనసై వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

ఆదిత్య 369 చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ జిక్కి ఆలపించిన పాట విన్నారు. సమయం చూస్తే 7:55 దాటి 5 సెకండ్లు. చిన్నబాబు ఆల్రెడీ ఒక ప్రశ్న అయితే అడిగాడు కదా, మరి ఆ ప్రశ్న ఏమిటి అంటే, మీ అమ్మ వాళ్ళ అన్న కూతురు కొడుకు భార్య మీకేమవుతుంది? ఎవరెవరు పంపించారో చూద్దాం. అప్పల రాజు గారు పెడన జోగానందరావు కాలనీ నుంచి మొదట కూతురు అవుతుందని పెట్టారు, తర్వాత కరెక్ట్ చేసుకున్నారు. ఓకే. శివప్రసాద్ ఫ్రమ్ కానూరు నుంచి, సారీ, రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. తర్వాత ఎవరు చూద్దాం. పద్మావతి సుందరయ్య నగర్ తాడేపల్లి నుంచి రైట్ ఆన్సర్. సూపర్. మీరు నూతనంగా వస్తున్నటువంటి శ్రోత అనుకుంటా స్వాగతం అండి, సుస్వాగతం వివిధ భారతికి. వేదంతం జానకి శ్రీనివాస గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. నరేష్ మెర్సీ కుటుంబ సభ్యులు పంపించారు. మరి దారుణంగా ఏమిటంటే అత్తయ్యట, ఇది ఎక్కడికి ఘోరం అండి. రోజ్ ఫ్రమ్ గుంటూరు నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. అశోక్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్. కనకారావుపేట నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, నందిని నరేష్ వీరంతా పంపించారు నందిపేట నుంచి, నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ గంజి శ్రీను, ఎస్ నందనూరు నుంచి, నందలూరట రైట్ ఆన్సర్. వీరు కూడా నూతనంగా వస్తున్న శ్రోత ఏమో, స్వాగతం అండి. భాస్కర్ పెడన రైట్ ఆన్సర్. నెక్స్ట్ పిఎస్ రంగారావు వెస్ట్ తామరం చెన్నై అత్తట, అబ్బా ఇది ఎక్కడ ఘోరం అండి బాబు. నేనేమని అడిగాను, మీ అమ్మ వాళ్ళ అన్నయ్య కూతురు కొడుకు భార్య, ఓకేనా, అన్నయ్య ఎక్కడా, అన్నయ్య కూతురు ఎక్కడా, అన్న ఆయన కొడుకు భార్య ఏమిటి కదా. అయ్యయ్యో మనవరాలు, అబ్బో మనవరాలు అంటున్నారు గడిగే శ్రీనివాసరావులు. మనవరాలు నో కాదు. నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి ఆధోని మండలం నుంచి పంపించారు, అక్క అవుతుందా, అబ్బా ఇది ఎక్కడ బాధండి బావో, ఈ కాదు. మహమ్మద్ చరిత్ర శ్రీభాను చరిత్ర నుంచి పంపించారు, కుమార్తెట నో. దోస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ సిస్టర్ అట, ఆహా మహంకళి రాజేశ్వరి పొదిరి నుంచి, కాదు మీరే చెప్పాల్సిందే జవాబు. పాటలు సూపర్గా ఉన్నాయి పొన్న వెంకటేష్ హేమలత. అయ్యయ్యో అమ్మ వాళ్ళ అన్న ఏమవుతుంది, అన్న కూతురు మీకేమవుతుంది, వాళ్ళ కోడల భార్య కొడుకు భార్య ఏమవుతుంది, కొంచెం ఆలోచిస్తూ వస్తుంది కదా. అనంతపురం చర్రాద గారు కూతురట, కూతురు ఎలాగండి, నో కాదు. నెక్స్ట్ అబ్బో గనగలూరు రామకృష్ణారెడ్డి గారు రెండు ఆన్సర్స్ ఇచ్చారేంటి, కాదు చాలా గజిబిజిగా ఉందండి. అవునా, మరొక బెలడి బో సూపర్ ఇళయరాజా గారి సాంగ్ సూపర్ అండి. బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్, రైట్ ఆన్సర్ పంపారు వీరు కూడా. నెక్స్ట్ పాలంపోలయ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ అప్పలరాజు గారు చదివాను కదా, నిజామాబాద్ వీక్లీ పరిధించు మనహరేశ్వర జానకిరాజు రైట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జనదిన శ్రీభాను జనిద్దిన రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఎక్కలేవు నగర నుంచి బిజిలి వెంకటేశ్వర శ్యామల, రైట్ ఆన్సర్. నెక్స్ట్ అంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ ముంత పెద్దన్న వగ్గసివయ్య, రైట్ ఆన్సర్. నెక్స్ట్ నరేష్ మెర్సి వీరు రైట్ కరెక్ట్ చేసుకున్నారు ఇప్పుడు. నెక్స్ట్ బక్కూరి పవన్ కుమార్ నిజామాబాద్ నుంచి, మనవరాలు కూతురట కాదు, మామ జరిది స్నేహం జరిగి, రైట్ ఆన్సర్ కదా. నెక్స్ట్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు ఎవరు పంపించారు, పెడల నుంచి పంపించారండి, ఆన్సర్ అంటూ పంపించారు సుమని. వీరు కూడా నూతనంగా వస్తున్న శ్రోత సుమన్. సులచన రైట్ ఆన్సర్ పంపించారు కరీంనగర్ నుంచి. నెక్స్ట్ ఎవరు, గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కరెక్ట్ చేసుకున్న రైట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. ఆన్సర్ ఏమిటి అంటే కోడలు, అమ్మ వాళ్ళ అన్నయ్య మనకు మేనమామ అవుతారు కదా, మేనమామ కూతురు వదిన గారి మరదలు కానీ అవుతుంది కదా, ఆ వదిన గారి కొడుకు ఏమవుతారు, కొడుకే అవుతారు, కొడుకు భార్య కోడలు. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. అమరావతి సచివాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం జరిగింది. ప్రధానంగా ఎల్నినో అంశంపైనే మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించినట్లు అధికారులు తెలిపారు. తాగునీటికి, సీడ్ బాల్స్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, పశుగ్రాసంపై దృష్టి సారించాలని మంత్రివర్గం నిర్ణయించిందని, కరువు పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం నుంచి ఏ విధంగా నిధులు రాబట్టాలనే అంశంపై మంత్రివర్గంలో చర్చించినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూల వాతావరణం నెలకొన్న కారణంగా లాజిస్టిక్స్, ఏవియేషన్ రంగాల్లో పెట్టుబడులకు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అమరావతి సచివాలయంలో ఈరోజు శ్రీక్షేత్ర లాజిస్టిక్స్ సంస్థ డైరెక్టర్ వివేక్ అగర్వాల్ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం మంత్రిని కలిసి రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై చర్చించింది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి దశల వారీగా కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. వచ్చిన దరఖాస్తును ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ అర్హులకు కొత్త పింఛన్లు అందించాలని మంత్రులకు సూచించారు. అమరావతిలో ఈరోజు కేబినెట్ సమావేశానికి ముందు మంత్రులతో సమావేశమైన లోకేష్ పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో 25% ఉచిత ప్రవేశాల మార్గదర్శకాల సవరణకు రాష్ట స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 12(1)(c) ప్రకారం రాష్ట్రంలోని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో నిరుపేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు 25% ఉచిత ప్రవేశాలు కల్పించేందుకు ఉన్న మార్గదర్శకాలను సవరించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాంకేతికత ఆధారంగా వ్యాధుల పర్యవేక్షణ, ముందస్తు అంచనా, నివారణ చర్యలను సమర్థవంతంగా చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జి వీరపాణ్యన్ సూచించారు. డిసీజ్ మానిటరింగ్ డెసిషన్ మేకింగ్ సెంటర్ కార్యకలాపాలు, విధి విధానాలపై భాగస్వామ్య సంస్థలతో విజయవాడలో నిన్న నిర్వహించిన కార్యశాలలో ఆయన మాట్లాడారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 5-6 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విజయనగరం జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో ఈరోజు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీజ వీబీజీ రామ్జీ పథకం కింద చేపట్టిన వివిధ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వీబీజీ రామ్జీ పథకం ద్వారా చేపట్టిన పనులు కేవలం ఉపాధి కల్పనకే పరిమితం కాకుండా రైతులకు దీర్ఘకాలికంగా ఉపయోగపడేలా ఉండాలని దిశానిర్దేశం చేశారు. విరాళాల ద్వారా పూర్వ విద్యార్థులు, దాతలను పాఠశాలల అభివృద్దిలో భాగస్వాములను చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. కలెక్టరేట్లో ఆమె కర్నూలు డివిజన్కు చెందిన ఎంఈఓలు, ప్రధాన ఉపాధ్యాయులతో పాఠశాలల అభివృద్ది, బోధన, మధ్యాహ్న భోజనం తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6 గంటలకు మళ్లీ ప్రసారమవుతాయి.

మరికొన్ని వాట్సాప్ మెసేజ్లు అయితే ఉన్నాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. నరేష్ మెరిసి మోసాబ్యాట్ నుంచి పంపించారు, ఈ రోజు మీ షో చాలా బాగుంచింది బాబు అంటున్నారు. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవర నుంచి రైట్ ఆన్సర్ పంపిస్తూ మీ షో సూపర్ అండి, జ్యోతి గారికి హాయ్ చెప్పమంటున్నారు. జ్యోతి గారు హాయ్ హాయ్ హాయ్. నెక్స్ట్ ఎవరు పంపించారు, వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి పంపించారు, సివి శ్రీనివాసరెడ్డి గారు ప్రొద్దుటూరు నుంచి కోడలు అంటూ రైట్ ఆన్సర్. తర్వాత నార్కెట్పల్లి మండలం నెమ్మది గ్రామ నుంచి పొన్న వెంకటేష్ హేమలత గారు రైట్ ఆన్సర్ పంపించారు కోడలు. నెక్స్ట్ చిన్నబాబు ఈరోజు మనసు మనసు సూపర్ సూపర్ మహమ్మద్ జరిదర్ స్నేహబాను జనిద్దిన్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అప్పలరాజు గారు పెడన జోగానందరావు కాలేజ్ ఆయి చిన్నబాబు మనసు మనసు అదిరిపోయింది సార్ అంటున్నారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ. స్టూడియోలో సమయం చూస్తే 8:04 దాటి 20 సెకండ్లు. జిహెచ్డిహెచ్ ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. గాయని గాయకుల గళాల నుంచి జాలుబారిన యుగళగీతాలు వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. భారత్ బెల్జియం దేశాల మధ్య లోతైన సంబంధాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మొదటి త్రైమాసికంలో దేశ జీడిపి 7.8% వృద్ధి సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలదే కీలక పాత్రని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. రాబోయే 10 ఏళ్లలో ప్రపంచ దేశాలతో రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక రోడ్మ్యాప్ సిద్ధం చేసింది. డ్రైవింగ్ లైసెన్సుల విషయంలో గ్రేడెడ్ పాయింట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వివరాలు. భారత్ బెల్జియం దేశాల మధ్య లోతైన సంబంధాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వెవర్తో నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ సహకారంతో పాటు పునరుత్పాదక ఇంధనం, సైబర్ నేరాలు, దౌత్యపరమైన శిక్షణ రంగాల్లో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, మార్కెట్ ఆర్థిక వ్యవస్థ, ప్రజల మధ్య సంబంధాలు భారత్ బెల్జియంలను సహజ భాగస్వాములుగా మారుస్తున్నాయని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుల్లో ఒకదాన్ని రెండు దేశాలు కలిసి అభివృద్ధి చేస్తున్నాయని ప్రధానమంత్రి వెల్లడిస్తూ,
3: భారత్ ఆర్ బెల్జియం కే సంబంధం కి జడే ఇతిహాస్ మే గహరీ హై. పహలే విశ్వ యుద్ధ మే బెల్జియం మే హజారో భారతీయ సైనికో కా సాహస్ ఆర్ బలిదాన్ హమారీ సాజా స్మృతి కా అహమ్ హిస్సా హై. ఆజ్ డెమోక్రటిక్ వాల్యూస్, మార్కెట్ ఎకానమీ ఆర్ గహరే పీపుల్ టు పీపుల్ టైజ్ హమే నేచురల్ పార్ట్నర్స్ బనాతే హై. ఆంధ్రప్రదేశ్ కే కాకినాడా మే హమ్ దునియా కే సబ్సే బడే గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్స్ మే సే ఏక్ డెవలప్ కర్ రహే హై. ఆజ్ భారత్ కీ గ్రోత్ స్టోరీ దునియా కే లియే.
2: ఇదిలా ఉండగా ఈరోజు ఉదయం బెల్జియం ప్రధానమంత్రి రాజ్ఘాట్ను సందర్శించి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. రక్షణ దౌత్యం భారతదేశ విదేశాంగ విధానంలో ఒక కీలక అంశంగా రక్షణ శాఖ పేర్కొంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో రక్షణ దౌత్యంపై సమగ్ర రక్షాపత్రాన్ని ఈరోజు విడుదల చేశారు. రాబోయే 10 ఏళ్లలో ప్రపంచ దేశాలతో రక్షణ రంగంలో భాగస్వామ్యాల కోసం భారతదేశం వ్యూహాత్మక రోడ్మ్యాప్తో పాటు దార్శనికతను ఈ రక్షాపత్రం వివరిస్తుందని ఆ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జాతీయ భద్రతా లక్ష్యాలను ప్రపంచ సహకారంతో అనుసంధానం చేస్తూ దీర్ఘకాలిక స్థిరత్వం, పరస్పర వృద్ధిని పెంపొందిస్తుందని పేర్కొంది. ద్వైపాక్షిక, బహుపాక్షిక భద్రతా సహకారాన్ని బలోపేతం చేయటం, మిత్రదేశాలతో ఉమ్మడి సైనిక విన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, స్వదేశీ రక్షణ ఎగుమతులను ప్రోత్సహించడం, సముద్ర భద్రతను బలోపేతం చేయటం వంటివి ఈ రక్షాపత్రంలో కీలకంగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారతదేశ జీడిపి 7.8% వృద్ధి సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగం కీలక పాత్ర పోషించినట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. న్యూఢిల్లీలో విదేశీ వాణిజ్య ఒప్పందాల ఎఫ్టీఏల వినియోగ ప్రచారం కార్యక్రమంలో భాగంగా జరిగిన జాతీయ కార్యశాలకు ఆయన ఈరోజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత కొన్ని నెలలుగా భారతదేశం కుదుర్చుకుంటున్న విదేశీ వాణిజ్య ఒప్పందాల కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో 2/3 మార్కెట్ వాటాను పొందడానికి అవకాశం ఏర్పడిందని చెప్పారు. ప్రపంచంలో ప్రధాన ఎగుమతిదారుగా ఎదగడానికి ఇది దోహదం చేస్తుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
4: మేకింగ్ ఇండియా $30 trillion ఎకానమీ బై 2047 which will have a very large share of international trade. We are in an important phase of our economic journey. The results of the first quarter growth are very, very exciting, holding tremendous promise for the future. 7.8% GDP growth at constant prices in this period of uncertainty and tremendous turmoil around the world is no mean achievement.
2: డ్రైవింగ్ లైసెన్సుల విషయంలో గ్రేడెడ్ పాయింట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ విధానం వల్ల పదే పదే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ సస్పెన్షన్

0: లేదా రద్దు చేసేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎస్ఐఐఎం 66వ వార్షిక సదస్సులో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ దీనివల్ల బాధ్యతాయుతమైన డ్రైవర్లు బీమా ఇతర ప్రోత్సాహకాలు పొందవచ్చునని చెప్పారు. ఇలా ఉండగా ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆటోమొబైల్ పరిశ్రమగా భారతదేశం ఎదిగే సామర్థ్యం ఉందని కేంద్ర మంత్రి అన్నారు. నూతన ఆవిష్కరణల ద్వారా ఇది సాధ్యపడుతుందన్నారు. ప్రస్తుతం 22.75 లక్షల కోట్ల రూపాయల లావాదేవీలతో ఉన్న ఆటోమొబైల్ పరిశ్రమ రంగం దేశ జీఎస్టీ వసూళ్లలో దాదాపు 15% వాటాను అందిస్తున్నట్టు చెప్పారు. అలాగే సుమారు 4 కోట్ల ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలకు మద్దతు ఇస్తోందన్నారు. 2025-26 సంవత్సరంలో భారతదేశ ఆటోమొబైల్ ఎగుమతులు 24% పెరిగినట్లు నితిన్ గడ్కరీ తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఆటోమేటెడ్ డోర్ల సౌకర్యంతో కొత్త తరం సబర్బన్ రైళ్లను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ముంబై సీఎస్ఎంటీ నుంచి సింధుదుర్గ్ సావంత్వాడి రోడ్ ఎక్స్ప్రెస్ రైలును న్యూఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం విధానంలో కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముంబైలో 18,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టు పనులు జరుగుతున్నట్టు చెప్పారు. జవహర్లాల్ నెహ్రూ పోర్టు నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు సరుకు రవాణాను సులభతరం చేస్తామని తెలియజేశారు. తూర్పు పశ్చిమ ప్రాంతాల్లో ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు మహారాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిని గణనీయంగా బలోపేతం చేస్తాయని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ
1: ईस्टर्न और वेस्टर्न दोनों फ्रेट कॉरिडोर्स हमारे देश के लिए बहुत बड़ी एक ताकत है. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने फोकस करके इस काम को आगे लिया, में जो भी डिफिकल्टीज थी उनको दूर किया और अब ईस्टर्न और वेस्टर्न फ्रेट कॉरिडोर्स का काम 100% कंप्लीट हो गया है. आगामी कुछ ही दिनों के बाद में इस पूरे कंप्लीट ईस्ट और वेस्ट फ्रेट कॉरिडोर को राष्ट्र को समर्पित करेंगे. महाराष्ट्र के लिए बहुत बड़ी ये ताकत बनेगा.
0: అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో బ్యాంక్ ఆఫ్ అమెరికా సహకారంతో భారత కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఉన్నత స్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2026-27 మొదటి త్రైమాసికంలో భారత్ 7.8% ఆర్థిక వృద్ధి సాధించినట్టు చెప్పారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం మూలధన ఆస్తులు సృష్టించడంపైన, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడంపైన, విమానయాన రంగంలో పరిశ్రమలకు మద్దతు ఇవ్వడంపైన దృష్టి సారించినట్లు మంత్రి తెలియజేశారు. పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలతో కూడిన సుదీర్ఘకాల సంబంధాలు భారత్ బెల్జియం దేశాల మధ్య ఉన్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో బెల్జియం రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్ కేంద్ర మంత్రి ఈరోజు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచం ఈనాడు భౌగోళిక ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుందని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బెల్జియం వంటి ముఖ్యమైన భాగస్వామితో సమావేశం కావడం ఎంతో ప్రయోజనకరమైనదిగా పేర్కొన్నారు. భారత్ బెల్జియం స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని బెల్జియం రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్ ఈ సమావేశంలో స్పష్టం చేశారు. రక్షణ సహకార చర్చలు, ఉన్నత స్థాయి పర్యటనలు, శిక్షణ సామర్థ్య పెంపుదల ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించుకోవడానికి ఇద్దరు మంత్రులు ఈ చర్చల్లో భాగంగా అంగీకరించారు. అదేవిధంగా ప్రాంతీయ శాంతి, భద్రత అంశాలపై కూడా చర్చించారు. ఇండో పసిఫిక్లో సముద్ర భద్రతా సహకారం అవసరాన్ని సైతం ఇరుదేశాల రక్షణ మంత్రులు గుర్తించారు. తూర్పు మధ్యప్రదేశ్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ విభాగం ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 24 గంటల్లో బీహార్, తూర్పు రాజస్థాన్, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇలా ఉండగా ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, మహారాష్ట్ర, ఒడిశా, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. వారణాసి పార్లమెంటు నియోజకవర్గంలో వరద పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీ నుంచి సమీక్షించారు. వరదలపై సమగ్ర సమాచారం తెలుసుకోవడానికి జిల్లా మేజిస్ట్రేట్ సత్యేంద్ర కుమార్తో ఫోన్లో ప్రధానమంత్రి మాట్లాడారు. సహాయక శిబిరాల్లో చేపడుతున్న ఏర్పాట్ల గురించి ప్రధాని ఆరా తీశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారత్ బెల్జియం దేశాల మధ్య లోతైన సంబంధాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మొదటి త్రైమాసికంలో దేశ జీడిపి 7.8% వృద్ధి సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలదే కీలక పాత్రని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. రాబోయే 10 ఏళ్లలో ప్రపంచ దేశాలతో రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది.

చేసింది. డ్రైవింగ్ లైసెన్సుల విషయంలో గ్రేడెడ్ పాయింట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: డిఏ టు డిఏ కార్యక్రమానికి తిరిగి స్వాగతం.

వసంత గీతం ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాట విన్నారు. సమయం చేస్తే 8:54 దాటి 25 సెకన్లు. మీరంతా అర్జున్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై GHGH ప్రోగ్రామ్ వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట ఎముడికి మొగుడు, ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసుశీల గానం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫై.

కావచ్చు బాబు. 9:17 18 సెకండ్లు ముల పరిగెడుతుంది, ఇంక నిమిషాలు కాలేదు. మధుర స్వరాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. 1983 జనవరి 8న విడుదలైనటువంటి చిత్రం కుంకుమ తిలకం. మురళీ మోహన్, జయసుధ జంటగా నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం భాస్కర్ రావు, సంగీతం చెల్లిపిళ్ళ సత్యం అందించారు. అద్భుతంగా ఉన్నటువంటి ఈ సినిమాలోని పాటలు ఒక పాట మధుర స్వరాలు కార్యక్రమంలో విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 MHz పై మధుర స్వరాలు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు.

ఇప్పుడు సమయం చూస్తే 9:10 దాటి 2 సెకండ్లు. మీరంతా అర్చన చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మధుర స్వరాలు వింటున్నారు విత్యురార్జీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట పల్నాటి సింహం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం.

ప్రేమలో పావుని కళ్యాణ్ చిత్రానికి జేసస్ ఆల్పించిన పాట విన్నారు. సమయం చూస్తే 9:24 దాటి 24 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 21.3 MHz పై. మధుర స్వరాలు వింటున్నారు విత్యురాజీ చిన్నబాబు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసిసిల జోడీ తెలుగు సినిమా రంగంలో ఒక సువర్ణ యుగాన్ని సృష్టించింది. వీరిద్దరి గొంతు కలియక సంగీత ప్రపంచానికి ఒక అద్భుతమైన వరం. బాలు గారి గొంతులో మాధుర్యం, సుశీల గారి గొంతులో తీయదనం కలిస్తే పాట అమృతంలా ఉంటుంది.

కేవలం పాట పాడటమే కాకుండా ఆ పాటలోని భావాన్ని శ్రోతల హృదయాలకు అద్దుకునేలా పాడతారు. వీరు పాడిన, వీరిద్దరూ పాడిన యుగళ గీతాలు దశాబ్దాలు గడిచినా శ్రోతల మదిలో నిలిచిపోతాయి. రొమాంటిక్ పాటలు, మెలోడీ, భక్తి గీతాలు, ఇలా ప్రతి జోన్లోనూ వీరు ఇది విజయవంతమైన జోడి. అద్భుతమైన పాటలు ఆస్వాదించండి ఈనాటి మధుర స్వరాలు కార్యక్రమంలో.

మీరంతా అట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మధుర స్వరాలు వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. యద్దనపూడి సులోచనారాణి ప్రసిద్ధ నవల అగ్నిపూలుకు ఇది చిత్రరూపం. అదేనండి అగ్నిపూలు. జేనీగా జయసోద, ఆమె బావగా కృష్ణరాజు నటనకు మంచి పేరు కూడా వచ్చింది. బాపయ్య దర్శకత్వం వహించినటువంటి ఈ సినిమాకు సంగీతం కెవి మహదేవన్ సమకూర్చారు. ఇదే చిత్రం నుంచి మధుర స్వరాలు కార్యక్రమంలో ఒక పాట విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

గింత అక్కడని అప్పుడే తెలుసును. గుర్తుందా? నవ్వుతావా? నవ్వుతావా?

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో

0: స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
0: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు.

చిట్టమ్మా, ఇది ఏం గోలమ్మా? కుళ్ళు మోతోళ్ళు, నిన్ను పూకలేస్తేను టాపు లేపలేవా, టోపీ వెయ్యలేవా?

0: వా, ఏదో చెప్పేసి
1: వీణ వేణువైన సరిగమ విన్నావా.
2: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

నిమిషముల సమయం చూస్తే 10:53. వినిపించని రాగాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఆమె గొంతులో ఏదో తెలియని మత్తు, అది గమ్మత్తుగా ఉంటుంది. అద్భుతమైన గానం, మనల్ని మనం భయపరిచిపోతాం. వారు ఆలపించిన పాటను ఇంకెవ్వరూ అలా పాడలేరు. మరెవరో కాదండి, మన జిక్కి గారే. జిక్కి గారి గొంతులో ఒక రకమైన కవ్వింపు, ఉత్సాహం కలగలిసి ఉంటాయి. పాట వినగానే శ్రోతల్లో తెలియని చైతన్యం పులకింత కలుగుతాయి. అవతలి వారు పాడినటువంటి క్లిష్టమైన గమకాలను, స్వర విన్యాసాలను కూడా వీరు చాలా సులువుగా, అంతకంటే అందంగా పాడేయటం జిక్కి గారి ప్రత్యేకత. జిక్కి గారు ఆలపించినటువంటి పాట ఈనాటి వినిపించని రాగాలు కార్యక్రమంలో విందామా? వింటూనే ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

సంతోషకరమైన పాటలు, క్లబ్ సాంగ్స్, జానపదాలు మాత్రమే కాదు, తీవ్రమైన విషాదాన్ని, కరుణారసాన్ని కూడా ఆమె గొంతులో అద్భుతంగా పలికించేవారు జిక్కీ గారు. దేవదాస్ చిత్రంలో ఘంటసాల గారితో కలిసి పాడిన ఓ దేవా ఓ పార్వతి లాంటి పాటలే ఇందుకు నిదర్శనం. జిక్కీ గారి గొంతులోని గాంభీర్యం, తీపి ఆమె వృద్ధాప్యంలోనూ తగ్గలేదు. ఆమెకు 80-50 ఏళ్ల పైబడిన వయసులో కూడా దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు ఆదిత్య 369 చిత్రంలో జానవులే నెరజానవులనే పాట పాడించారు. ఆ వయసులో కూడా ఆమె తన గొంతులోని వన్య అస్సలు తగ్గలేదని ఆ పాటలో శృంగారాన్ని, కవ్వింపు రసాలను అద్భుతంగా పలికించి నిరూపించారు మన జిక్కీ గారు. వీరు ఆలపించిన మరో పాట విందామా?

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

స్టూడియోల సమయం చేస్తే 10:14 దాటి 35 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. తెలుగు తమిళ సినిమాల్లో 1960-70ల కాలంలో క్లబ్ డాన్స్ పాటలు అనగానే సంగీత దర్శకులకు మొదట గుర్తొచ్చేది ఎల్ఆర్ ఈశ్వరి. జ్యోతిలక్ష్మి జయమరణి వంటి నర్తకీమణులకు డాన్స్ రికార్డులకు ఈమె గొంతు ప్రాణం పోసిందనుకోండి. ఎల్ఆర్ ఈశ్వరి గారి గొంతులో ఒక ప్రత్యేకమైన కిక్కు మరియు హై ఎనర్జీ ఉంటాయి. సాధారణ మెలోడీ పాటలకు భిన్నంగా క్లబ్ సాంగ్స్, క్యాబరీ పాటలు మరియు డాన్స్ నంబర్లకు ఆమె బేస్ వాయిస్ అద్భుతంగా సరిపోయేది. ఎల్ఆర్ఈశ్వరి గారి హమ్మింగ్ చేసే విధానం, పాట మధ్యలో నవ్వడం లేదా చిన్నపాటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంలో ఆమెకు ఆమె సాటి. వీరాలపించిన పాట విందామా ఈనాటి వినిపించిన రాగాలు కార్యక్రమంలో.

0: చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే
1: యా.

0: కొలుకులు.
1: నీ తలుకులు
0: అబ్బా, నీ కొలుకులు
2: తలుకులు.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ఏం జరిగింది?
1: తలుపు కెర్రు నా చప్పుడైనది, గుండె చల్లు నా కొట్టుకున్నది.

0: అడిగినాడు.
1: ఏయ్, ఓ నీ నేను నలికేస్తాను.
0: నేను ఇవ్వలే.

0: ఎంతలో వచ్చింది.
1: ఏమిటి మూత?
0: కాదు మా అమ్మ.
1: ఏమండి?
2: వెళ్ళవే నా తల్లి, వెళ్ళవే అమ్మా, ముద్దులిస్తే నీకు డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు, డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు అని ముందుకు తోసింది.
1: అది తల్లా కాదు, వాత్ససి, పిశాచి, దెయ్యం. తర్వాత ఏమైందో చెప్పు.

0: పోతా. పాపాత్మ వాళ్ళ నువ్వు నాకొద్దు, పో వాడి దగ్గరికి పో.
1: అంత కోపం ఎందుకయ్యా? అప్పుడు నా వయసు 5 అయ్యా.
2: ఏమిటి అప్పుడు నీకు 5 ఏళ్ళ?

ఇల్లు ఇల్లు ఆలోచించడానికి ఎస్ జానకి రాజబాబు ఆలపించడం పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 10:39 దాటి 13 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట లక్ష్మీ కటాక్షం చిత్రానికి ఘంటసాల పీసీసీలు ఆల్పించిన పాట.

0: అదే అదే
1: రాముడు భీముడు చూడడానికి ఘంటసాల పీసీసులు ఆలపించిన పాట విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట నా పేరే భగవాన్. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పీసీసుల గానం.

ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి నిలయంలో సమయం 11:10 దాటి 14 సెకండ్లు. మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.